ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 2వ రోజు. క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 24వ తేదీ, సోమవారం. 323.6 మీటర్లు, అనగా 927 కిలోహెర్ట్స్, 102 మెగాహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57.04. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ఎత్తండి జెండాలు బృందగానం. గీత రచన డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు. సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 వస్తుంది. కొంచెంసేపట్లో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తిరంజని. శ్రీశైల మల్లికార్జున భక్తి గీతాలు.

0: భక్తిరంజన కార్యక్రమంలో మీరింతవరకు శ్రీశైల మల్లికార్జున భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు గారు.
1: వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి, వ్యక్తిత్వము, వ్యక్తిత్వ వికాసము, ఈ మూడు ఒక త్రయము. పుట్టిన ప్రతి మనిషి ఒక వ్యక్తి. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దానిని నిరంతరం మనం కాపాడుకుంటూ అభివృద్ధిపరచుకుంటూ ఉండాలి. అప్పుడే వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా, మహోన్నతులుగా తయారవుతారు. వ్యక్తిత్వం అంటే వ్యక్తి యొక్క స్వభావం అని సారాంశం. ఒక తల్లికి ఒక శిశువు పుట్టిన తర్వాత ఆ శిశువు తన ఇంటి నుంచి, తన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితుల నుంచి సంక్రమించిన కొన్ని లక్షణాలను తనలో నిలుపుకొని, తన ప్రయత్నం ద్వారా మరికొన్ని విశిష్ట లక్షణాలను సంపాదించుకుని వాటిని సమన్వయించుకున్న మూర్తి మత్వమే వ్యక్తిత్వము. మనకు ఒక మిత్రుడున్నాడు. అతను ఎవరో ఇంకొకతనికి లోబడిపోయి అతను ఏమి చెబితే దానిని అది చేస్తూ ఉంటాడు. తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అవతలి వ్యక్తి చెప్పిన దాన్ని మంచి చెడు ఆలోచించకుండా చేస్తూ ఉంటాడు. అంటే మన ఇష్టాయిష్టాలను ఇతరుల ఇష్టాయిష్టాల కోసం వదులుకుంటే వ్యక్తిత్వం లేకపోవడమని అర్థం. ఒక వ్యక్తి ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని చెయ్యరాని పని చేశాడనుకోండి, అప్పుడు కూడా డబ్బుకు అమ్ముడుపోతావా, నీకు వ్యక్తిత్వం లేదా అంటాం. ఇలాంటి ఉదాహరణలు చూసినప్పుడు వ్యక్తిత్వం అంటే సమూహం పట్ల ప్రతిస్పందించే తీరు అని స్థూలంగా చెప్పుకోవచ్చు. మన చుట్టూ ఉన్న సమాజంతో మనం ఏర్పరచుకునే ఆరోగ్యకరమైన సంబంధమే మన వ్యక్తిత్వము. సాటి వ్యక్తుల పట్ల మన ప్రవర్తనే మన వ్యక్తిత్వం. జన్మనిచ్చిన తల్లిదండ్రుల నుంచి విభిన్న సామాజిక రంగాలలోని మనుషుల పట్ల ప్రవర్తించే తీరు మన వ్యక్తిత్వము. మనం ఒక మనిషిగా పుట్టి మనిషిగా పెరగడానికి

0: మనిషిగా ఎదగడానికి వేదిక అయిన సమాజం పట్ల మనకుండే సంబంధమే మన వ్యక్తిత్వము. దీనిని నిరంతరము వికాసం పొందుతూ ఉండాలి. మనిషి వయస్సు పెరుగుతున్న కొద్దీ వ్యక్తిత్వం పరిపక్వం చెందుతూ రావాలి. అలా క్రమంగా చెడ్డ గుణాల శాతము తగ్గిపోయి మంచి గుణముల యొక్క సమాహారముగా మనిషి నిలబడాలి. ఇది వ్యక్తిత్వ వికాసము. కులము, మతము, ఆర్థిక స్థితి మన పదవి కానీ కులమానములు కావు. ఇతరుల మనస్తత్వాలతో సర్దుకుంటూ నాగరికంగా సామరస్యంగా బతకడం గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. బతకడం వేరు, బతికిపోవడం వేరు అని గుర్తుపెట్టుకోవాలి. బతకడం అంటే నలుగురితో కలిసి బతకడం. ఎలా బతకాలో అలా బతకడం. బతికిపోవడం అంటే నలుగురితో కలిసి నడవని బతుకు అని అర్థము. ఎలాగోలాగా బతికిపోవడం మంచి వ్యక్తిత్వ లక్షణం కాదు. అందుకే జీవితాన్ని సమరంతో పోల్చాడు ఒక ఆధునిక కవి. ఈ సమరంలో ప్రతి మనిషి యోధుడే. యోధుడంటే కొట్లాడేవాడని కాకుండా జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులను పరిష్కరించుకున్నవాడని అర్థం చేసుకోవాలి. చట్టాపట్టాలు వేసుకుని దేశస్థులంతా మెలగవలెనోయ్ అని గురజాడ కవి చెప్పినట్లు జ్ఞానం కలిగి ఉండటం గొప్ప వ్యక్తిత్వం. జీవిత లక్ష్యాన్ని సాధించడానికి జీవితమంతా ప్రయత్నిస్తూనే ఉండాలి. లక్ష్యాన్ని సాధించుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఛేదించుకుంటూ ముందుకు నడవాలి. మధ్యలో నిరాశకు గురి అయి ప్రయత్నాన్ని విరమించుకోకూడదు. నెల్సన్ మండేలాను ఎవరైనా ఆదర్శంగా పెట్టుకోవచ్చు. శ్వేత జాతీయులు చూపే వివక్షను నిర్మూలించే ఉద్యమంలో ఆయన జీవితమంతా గడిచిపోయింది. ఆయన ఏనాడు నిరాశపడి తన ఉద్యమాన్ని విరమించలేదు. ఎవరు ఏమి చెప్పినా వెంటనే ఆమోదించడము లేదా వెంటనే తిరస్కరించడం తొందరపాటు అవుతుంది. దేనిని విన్నా, చూసినా, చదివినా దాన్ని జాగ్రత్తగా తర్కించి అందులో అనుకూల ప్రతికూల అంశాలను విశ్లేషించుకుని చివరికి దానిని గురించి ఒక నిర్ణయానికి రావాలి. వినదగునెవ్వరు చెప్పిన వినంతెన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజడెపో నీతిమంతుడు మహిళ సుమతి. అందువల్ల ప్రతి వ్యక్తి ఏ అంశంలోనైనా ఏది, ఎందుకు, ఎప్పుడు, ఎవరు అంటూ తర్కించుకోవడం అవసరం. అప్పుడే మన వ్యక్తిత్వము శాస్త్రీయమవుతుంది.
1: శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.
2: మనకి నీరు సరిగ్గా సమయానికి రాకపోవటం వల్ల రైతు సోదరులు వరి నాట్లు వేయటం ఆలస్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరైనటువంటి నీటి లభ్యత లేదా వర్షాలు ఆలస్యం కావటం వీటన్నిటి కారణాల వల్ల వాళ్ళు ముందుగా వేసినటువంటి నారంతా కూడా ముదిరిపోయే పరిస్థితి వచ్చింది. సుమారుగా 40 నుంచి 50 రోజులు వయసు ఉన్నటువంటి నారు కూడా కొన్ని చోట్ల రైతు సోదరుల దగ్గర ఉంది. ఈ నారుని నాటే ముందు రైతు సోదరులు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మదిలో పెట్టుకొని నాటుకోవాలి. ఎందుకంటే లేత నారు నిలదొక్కున్నంతగా ముదురు నారు నిలదొక్కదు. ఇది ఒకటి ముఖ్యంగా మనం గమనించుకోవాలి. అయినా సరే తప్పనిసరిగా అదే నారు వాడాల్సినటువంటి పరిస్థితి వస్తే గనక మనం ముదురు నారు నాటే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా ముదురు నారు నాటాలి అంటే దానికన్నా ముందు నారు పీకటానికి ఒక 1 వారం రోజుల ముందు 1 సెంటు నారు మడికి 1 కిలో యూరియా వేసుకోండి. ఇది నాటిన తర్వాత మొక్క త్వరగా కూలుకోవటానికి సహాయపడుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే మనము నాటడానికి వేర్లుతో పాటుగా మనం నారు పీకుతాం కదా. ముదురు నారు అనగానే ఎక్కువ కాలం భూమిలో ఉంది కాబట్టి వేర్లన్నీ లోపలికి దిగుంటాయి. కాబట్టి ముదురు నారు తీసేటప్పుడు వేర్లు తెగకుండా నారుమడిని తగినంత నీరు పెట్టి బాగా నానిన తర్వాత అప్పుడు తీయాలి. వేర్లు ఎక్కువగా తెగకుండా మనకు వస్తాయి. అలాగే మనకి ముదురు నారు తర్వాత మనకి పంట వేసిన తర్వాత నాట్లు వేసిన తర్వాత కాండందల చొప్పురు సమస్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. కాబట్టి మనము ముందుగానే దాన్ని నియంత్రించడం కోసం నారు కట్టలు కట్టిన తర్వాత కొసలన్నీ కూడా తెంపేసి తర్వాత నాట్లు వేసుకోవాలి. కాండందుల చొప్పురు నియంత్రణకి ఇది ఒక చాలా మంచి పద్ధతి. ఎందుకంటే కొసల దగ్గర గుడ్లని సముదాయాల్లాగా పెట్టి

0: సిద్ధమవుతూ ఉంటుంది పురుగు. ఎప్పుడైతే నాట్లేసామో అప్పుడు ఆ గుడ్ల నుంచి పురుగు బయటకు వచ్చి తర్వాత తర్వాత మన వరి పంటనంతా కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఇదొకటి, ఆకుల చివర్లు కత్తిరించుకోవటం అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం. ఇక మామూలుగా మనం నాట్లేసేటప్పుడు సాధారణంగా కుదురుకి రెండు మొక్కలు నాటుతాం, కానీ ఇక్కడ ముదిరిన నారు అయితే మటుకు ఖచ్చితంగా ఎక్కువ మొక్కలు నాటాలి. ఎందుకు? లేత నారు ఎప్పుడైనా పిలకలు ఎక్కువ పెడుతుంది, ముదురు నారు అన్ని పిలకలు పెట్టదు. మరి కావాల్సినంత కంకులు రావాలి అంటే మనకి ఎక్కువ పిలకలు ఉండాలి, కనీసం మొక్కలన్నీ ఉండాలి. అందుకని ఎక్కువ మొక్కలు పెట్టుకుందాం. ఒక్కొక్క కుదురుకి 4 నుంచి 5 మొక్కలు కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్క మొక్కకి మనకు పిలకలు తక్కువ వచ్చినా కూడా మొత్తం మీద కుదురుకు వచ్చేటువంటి గింజలు తగ్గకుండా ఉంటాయి. సరే, ఇంకొకటి కూడా మనం గమనించాలి, మొక్కల మధ్య దూరం మామూలు పద్ధతిలో కన్నా కాస్త దగ్గరగా పెట్టుకోవాలి. ఎందుకు? పిలకలు తక్కువ వస్తాయి కాబట్టి మరీ ముసుగుపోదు, కాబట్టి దగ్గర దగ్గరకు పెట్టుకున్నా నష్టం లేదు. కాబట్టి మొక్కల మధ్య దూరాన్ని తగ్గించి చదరపు మీటర్కి ఎక్కువ కుదురులు వచ్చేలాగా నాటుకోవటం చాలా చాలా మంచిది. ఇది కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఇక నారును భూమిలో ఎక్కువ లోతులో నాటితే సరిగ్గా నిలదొక్కదు. తేలికపాటి లోతులో 2 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. పిలకలు బాగా రావాలంటే పైపైన నాటుకుంటేనే పిలకలు వస్తాయి. ఇదొకటి మనం గమనించుకోవాలి. ఇక నాటిన తర్వాత మనము మొదటి భాగంగా పొటాషియం తప్పనిసరిగా వేసుకోవాలి. మరి ఈ నాటేటప్పుడు ప్రధానంగా శాస్త్రవేత్తలు ఏదంతా అయితే సిఫార్సు చేస్తారో పొటాషియంని ఎకరాకు మనము పంటకి ఇచ్చుకోగలిగినట్లయితే రోగనిరోధక శక్తి కూడా పంటకు ఉంటుంది, అలాగే మొక్కకు బలాన్ని కూడా ఇస్తుంది. ఇక యూరియా, నత్రజని, నాటిన మొదటి వారంలోనే నత్రజని మొదటి విడత కనుక వేసేసుకున్నట్లయితే కనుక పిలకలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మామూలుగా ఈ విభిన్న పరిస్థితులు ఉంటాయి కాబట్టి తక్కువ పిలకలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముదురునారును ఇక్కడ మనము కాస్త దాన్ని తొందరగా వచ్చేలాగా చేసుకోవడానికి ఇది ఒక ప్రయత్నం. ఇక జింక్ సల్ఫేట్ని మనము ఎకరాకు ఒక 20 కిలోలు జింక్ సల్ఫేట్ని వేసుకోవటం వల్ల కూడా వేరు వ్యవస్థ త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గమనించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనం గమనించాలి. ఈ గమనికతో పాటుగా మనము ఎరువులు వేసేటప్పుడు నల్లరేగడి నేలల్లో మనం కనుక వేస్తున్నట్లయితే కనుక ఇక్కడ ఉదజని సూచిక కాస్త ఎక్కువ ఉండటం వల్ల మనకి ఈ జింక్ లోపము ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కాస్త అవగాహన పెట్టుకోవాలి. అలాగే భాస్వరం కూడా సరిపోయిన మోతాదులో పంటకు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే తెగుళ్ళు పురుగుల విషయానికి వస్తే మామూలుగా ముందుగానే అనుకున్నట్టుగా మనకి కాండంతో పురుగు సమస్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనము నాట్లు వేయకముందే మనకి నారు పీకకముందే కొన్ని రకాల గుళికల్ని కనుక మనం కార్బోఫ్యూరిన్ లాంటి గుళికల్ని కనుక నారుమడిలో వేసుకొని తర్వాత పీకి తర్వాత వేసుకుంటే కొంత ఈ మందు ప్రభావం అనేది మొక్కలకు ఎక్కుతుంది. కాబట్టి నాట్లు వేసిన వెంటనే పురుగు రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే నాటిన 15 రోజులకు కూడా మనము ఈ కార్టా హైడ్రోక్లోరైడ్ లాంటి 4G గుళికల్ని కూడా మనం వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక నీరు తక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ఈ తేలికపాటి నేలల్లో మటుకు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎప్పటికప్పుడు నీరు లోపలికి పీల్చుకుంటుంది కాబట్టి బెట్ట పరిస్థితులు ఎక్కువగా రాకుండా ముఖ్యంగా పిలకల దశలో సమస్య లేకుండా చూసుకున్నట్లయితే కనుక మనకి దిగుబడులు తగ్గకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవడానికి మనము ఈ అన్నభేదిని వాడుకొని సమస్యను పరిష్కరించుకున్నట్లయితే కనుక మనకి మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా ముదురు నారు నాటాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని కనుక వరిని సాగు చేసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా నారుమడి యాజమాన్యం అలాగే నాట్లు చేసేటప్పుడు మనం ఏం చేయాలనేది కూడా కాస్త జాగ్రత్తగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, ఆనాం ప్రాంత రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం ప్రత్యేకంగా ఏం లేదు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ముసునూరు మండలం కాట్రేనిపాడులో గోర్మే పాప్ కార్నికా సంస్థకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రితో కలిసి దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరిస్తారు. ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ఉపరాష్ట్రపతి ప్రోగ్రామ్లో అది మన నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. మన ప్రాంతంలో ఉన్న వ్యవసాయంగా ఉన్న రిసోర్సెస్ ఏమిటి, మన రైతుల గొప్పతనం ఏమిటి, వెరైటీ ఆఫ్ పంటలు, ప్రత్యేకంగా ఏదైతే పాప్కార్న్ సీడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంలో ఉంటాం. రైతు యొక్క కృషిని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడాశాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా నినాదంతో భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. క్రీడారంగ అభివృద్దికి క్షేత్రస్థాయిలో పరస్పర సహకారం అవసరమని సూచించారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

పిలుపునిచ్చారు. లండన్ పర్యటనలో భాగంగా తెలుగు ప్రవాసులతో సమావేశమైన ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ది, భవిష్యత్ ప్రగతిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని

0: కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు డిగ్రీలు, పథకాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,
1: Many people think success means having a good house, good designation, a big house or a recognition. That is not what success is. Success is creating something that's valuable for others, being respected in the society for what you do and leaving a legacy. Money can give you comfort, but it will not give you a purpose. After some time, everybody eats the same thing. So your character travels before you take a step. And you think nobody watches. Everybody watches.
0: దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఒక కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని, యువభారత్ స్వయం సమృద్ది సాధించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని తారకరామ క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి వి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. 26 జిల్లాల నుంచి సుమారు 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు.
2: ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచలకులు డాక్టర్ కె నాగరత్న గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: మనకి ఈక్వటోరియల్ రీజియన్ లో ఏదైతే ఉందో, భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని, అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ఉయ్యూరులో 19 కేసులు నమోదయ్యాయని, వారిలో 15 మందిని ఆసుపత్రిలో చేర్చగా 6 డిశ్చార్జ్ అయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా, వైద్య శిబిరాలు, ఇంటింటా సర్వే కొనసాగుతున్నాయని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో పనిచేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650 జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన కలస మందన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గురు రవిదాస్ 650 క్రితం అందించిన సమసమాజ సందేశం నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వమే కేంద్ర ప్రభుత్వ విధానమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
4: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాములో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొండజల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొండ మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొండజల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొండ మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్ రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల

0: ముఖ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. 629 ఉద్యోగాల భర్తీతో విద్యుత్తు రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పర్యటించారు. తిల్లపూడి గ్రామంలో గ్రామస్తులతో కలిసి అభివృద్ది పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజ క్షేత్రం అంతరిక్షానుసంధాన క్షేత్రే ప్రవర్తితుం ప్రేరితవాన్, యేన నవోన్మేషస్య వైశ్విక వాతావరణస్య నిర్మాణం భవేత్, తథా చ విశ్వస్య సర్వే జనాః అనుభవేయుః యత్ యది తే అంతరిక్షక్షేత్రే స్వవృత్తిం నిర్మాతుం ఇచ్ఛంతి తర్హి భారతం ఆగంతవ్యం.
2: హమే ఐసా ఏక్ ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కో జిందగీ బనాని హై, హిందుస్తాన్ జావ్, భారత్ కి కోయి స్టార్టప్ సే జుడ్ జావ్, భారత్ కి కోయి స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జావ్. మే పక్కా మాన్తా హూ జీ, పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కి తరహ హమ్ ఖీచ్ సక్తే హై.
1: శ్రీమోదీ ఏతత్ అంతరిక్షక్షేత్రస్య వింశతి నవోద్యమానాం ముఖ్య కార్యకారి అధికారిభిః సంస్థాపకైః చ సహ సంవాదావధౌ ఉక్తవాన్. రాష్ట్రీయాంతరిక్షదివసావసరే ह्यः ప్రకాశితస్య సంవాదస్య ప్రతిలేఖానుసారం ప్రధానమంత్రి అంతరిక్షక్షేత్రె ఉద్యమాన్ ప్రారంభం కర్తుం భారతస్య వ్యయసంబద్ధ ప్రతిస్పర్ధాత్మక క్షమతాం అపి ప్రకాశితవాన్. సంవాదావధౌ శ్రీమోదీ అంతరిక్షక్షేత్రస్య నవోద్యమాన్ స్వప్రయత్నేషు నిరంతరతాం రక్షితుం అథ విశ్వస్య సర్వేభ్యః భాగేభ్యః చ ప్రతిభాః ఆకర్షితుం సమర్థం సుదృఢం అంతరిక్షక్షేత్రీయం పరితంత్రం నిర్మాతుం చ ప్రేరితవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః రూస్ దేశస్య ద్విదివసీయాయై ఆధికారిక యాత్రయై మాస్కో నగరం ప్రాప్తవాన్. యాత్రావధౌ విదేశమంత్రి వ్యాపార ఆర్థిక వైజ్ఞానిక ప్రౌద్యోగిక సాంస్కృతిక సహయోగ చేత్యాదిషు విషయేషు భారత రూస్ అంతః ప్రశాసకీయ ఆయోగస్య 27వ అధివేశనస్య సహ అధ్యక్షతాం కరిష్యతి. అసౌ రూసస్య విదేశమంత్రిణా సర్గై లావ్రోవ్ ఇత్యనేన సహ అపి మేళనం కరిష్యతి. తథా క్షేత్రీయేషు వైశ్వికేషు చ విషయేషు విచారాణాం ఆదానం ప్రదానం కరిష్యతి. వాణిజ్యోద్యోగమంత్రి పీయూష గోయలః అద్యారభ్య అస్య మాసస్య 27 దినాంక పర్యంతం జాపానస్య 4-దివసీయ యాత్రాయాం భవిష్యతి. అసౌ టోక్యో నాగోయా ఓసాకా చేత్యేతేషాం స్థలానాం యాత్రాం కరిష్యతి. అథ చ జాపానం ప్రతి భారతస్య అద్యావధి బృహత్తమస్య వ్యాపార ప్రతినిధిమండలస్య నేతృత్వం కరిష్యతి. అస్మిన్ ప్రతినిధిమండలే 200+ వ్యాపార ప్రతినిధయ సమ్మిళితాః సంతి. वाणिज्योद्योग मंत्रालयेन उक्तं यत् एषा यात्रा उभयोः देशयोः विशेष रणनीतिक वैश्विक सहमतिं प्रति विद्यमानं महत्वाकांक्षायाः व्यापकतां दर्शयति।

0: इयं यात्रा तस्मिन् समये भवति यदा भारतं जापानं च व्यापार निवेश सम्बन्धान् महत्वपूर्णतया सुदृढीकर्तुं प्रयतमानौ स्तः। वृक्षक्रीडामन्त्रिणाम् उपवेशनं ह्यः आन्ध्रप्रदेशस्य विशाखापत्तनं नगरे क्रीडासम्बद्धसंयुक्तघोषणापत्रं सर्वसम्मत्या स्वीकरणेन सम्पन्ना। घोषणापत्रे सदस्यदेशैः संवादेन, पारस्परिकसम्मानेन अथ सर्वसमावेशभावेन क्रीडाक्षेत्रे सहयोगं सुदृढं कर्तुं स्वप्रतिबद्धता पुनरुक्ता। एतत् उपवेशनम् अस्मिन् वर्षे भारतस्य ब्रिक्स अध्यक्षतायाः अन्तर्गतम् आयोजितम्। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः अद्य आन्ध्रप्रदेशस्य एलुरुजनपदस्य मुसुनुरुग्रामं गमिष्यति। स्वीय यात्रावधौ उपराष्ट्रपतिः मुसुनुरुग्रामे भारतस्य प्रथमस्य अनुवांशिकरूपेण असंशोधितस्य उच्चविस्तारक्षमतायुक्तस्य पॉपकॉर्न मेज इत्यस्य संकरबीजस्य शुभारंभं करिष्यति। असौ कृषकेभ्यः सम्माननं प्रदास्यति तथा कृषिक्षेत्र संबंधान हितधारकान अन्यांच सहभागिनः संबोधयिष्यति। इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट్నం केंद्र ఉదయ సమీరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా 7:15 నేటి మాట అంశాలు 3. స్వాతంత్ర సమరవీరుడు రాజ్గురు జయంతి, వారి వివరాలు. వెండితెర ప్రసిద్ధ నటీమణి అంజలీదేవి గారి జయంతి సందర్భంగా వారి గురించిన భోగట్టలు. సాహితీవేత్త దాశరథి రంగాచార్యులు వారి జయంతి సందర్భంగా అజీవిత సమాచారం. ఆ తర్వాత బంధాల పండుగ, శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారి కథానిక ప్రసారమవుతుంది. పుష్పాంజలి సమాచారవాణి. అన్నమయ్య జిల్లా సమాచార లేఖ 8:30 అందిస్తారు శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. కర్ణాటక సంగీత కార్యక్రమంలో 8:35 శ్రీ నరసిపురం వెంకటరమణ బృందం నాదస్వర వాదనం. 8:59 పాటల పల్లకి, 9:30 కూడా. 10:00 ప్రత్యేక కార్యక్రమం ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ అంశాలపై. 10:30 పాటల పల్లకి, 11:00 మధురిమ. కార్మికుల కార్యక్రమం 12:40 విజయవాడ కేంద్రం నుండి రిలీ. 1:30 ప్రకటనల తరువాత 1:33 మహిళావాణిలో తలుచుకుంటే నవ్వు వచ్చే సంఘటన అంశంగా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం శ్రీమతి డివి మానస గారి నిర్వహణ. జానపద రంజని 2:31 గంగాగౌరీ సంవాదం తంబుర కథాగానం శ్రీమతి వి నీలమ్మ బృందం నిర్వహణలో వంతలు వి పరదేశమ్మ వి నాగమ్మ గారిలో. యువవాణి యోజనల కార్యక్రమంతో 2 ప్రసారం సాయంత్రం 5:00 సంధ్యారాగారు 5:30 సాయం సమీరం 6:30 7:15 వ్యవసాయ పాఠశాల. వ్యవసాయంలో డ్రోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెలకువలు గురించి రామ్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రాంతీయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ సాంబయ్య గారి వివరణ. వికసిత్ భారత్ 7:45 రాత్రి 9:30 సైబర్ బులింగ్ ప్రికాషన్స్ అండ్ ప్రివెన్షన్ డాక్టర్ నందిని సిపి వారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది 10:00 రాత్రి. అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యా పర్యటనలో అదే సాగర్ నాయకత్వంతో ఈరోజు చర్చలు జరుపుతారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. భారతీయ కళలు సంప్రదాయాలు మన దేశాన్ని 21వ శతాబ్దంలో ప్రపంచ వేదిక పైన సగౌరవమైన స్థానంలో నిలబెట్టాయని అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ అన్నారు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2 రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. టోక్యో, నగోయా, ఒసాకా నగరాలను ఆయన సందర్శిస్తారు. జపాన్కి భారత ప్రతినిధి బృందం ఇంత పెద్ద స్థాయిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి. తయారీ రంగం, సెమీకండక్టర్లు, పరిశుభ్ర ఇంధనం, ఉక్కు, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ అత్యధిక ప్రతినిధి బృందంలో ఉన్నారు. భారత జపాన్ దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భౌగోళిక భాగస్వామ్యానికి ఇరు దేశాలు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ పర్యటన అద్దం పడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. టోక్యోలో పీయూష్ గోయల్ జపాన్లోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అగ్రగామి సంస్థల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే 1500లకు పైగా ప్రముఖ జాపనీస్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత వేదిక కైడెన్ రెన్ జపాన్ బిజినెస్ ఫెడరేషన్తో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. జపాన్ ఆర్థిక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అకజావా రోసేతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పీయూష్ గోయల్ జపాన్ ప్రభుత్వ పార్లమెంట్ సీనియర్ సభ్యులను కలుసుకుంటారు. అంతేకాకుండా జపాన్లో భారతీయ ప్రవాస సంఘంతో కూడా ఒక సమావేశం జరుపుతారు. ఒసాకాలో జరిగే ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ రోడ్ షోతో ఈ పర్యటన ముగుస్తుంది. ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక, వినియోగదారుల రంగాలకు చెందిన ప్రముఖ జపనీస్ కంపెనీలతో పీయూష్ గోయల్ సమావేశమై మన దేశంలో తయారీ రంగం, పరిశుభ్ర ఇంధనం, వినియోగ మార్కెట్లలో ఉన్న అవకాశాలను వివరిస్తారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులతో కూడిన ఈ అపూర్వమైన వ్యాపార బృందం పర్యటన ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలు మరింతగా ఊపందుకుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యాలో 2 రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాస్కో చేరుకున్నారు. రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంత్రోవ్తో కలిసి ఆయన భారత రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు.

0: ఈ పర్యటన భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ ప్రపంచ అంశాలపైన అభిప్రాయాలను పంచుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ భౌతిక వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్లో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీసు బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రతిభకు భౌగోళిక కేంద్రంగా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. H1N1కి సంబంధించి ఎటువంటి కొత్త స్ట్రెయిన్ను గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఇన్ఫ్లుయెన్జా స్ట్రెయిన్స్ అన్నీ కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫారసు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్స్తో సరిగ్గా సరిపోలుతున్నాయని వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. ICMR సీనియర్ శాస్త్రవేత్తలు ఈ వైరస్లు 2020 నుంచే వ్యాప్తిలో ఉన్నట్లు తెలియజేశారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెన్జా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుందని ICMR పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని తగిన విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలామంది త్వరగా కోలుకుంటారని వెల్లడించింది. అనేక చోట్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధన సమితి ఈ ప్రకటన జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచించారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NJT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NJT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్, నిపుణులైన సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నో కన్స్ట్రక్షన్ జోన్ను ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, NJT రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. భారత సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడంలో, దేశం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కళలు, సంస్కృతి అత్యంత కీలకమని కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన కళాతరంగిణి ఢిల్లీ కళా ఫెస్టివల్ 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాపురుష్ శ్రీమంత శంకర్ దేవ్కు చెందిన పారిజాత హరణ్ అంకియా నాటకాన్ని ప్రదర్శించేందుకు దేశం నలుమూల నుంచి కళాకారులు ఎంతో భక్తిభావంతో తరలివచ్చారని సోనోవాల్ చెప్పారు. కళ, సంస్కృతి, నృత్యం, సంగీతం ద్వారా సాంస్కృతిక విలువలను సమాజంలోకి తీసుకురావడానికి శ్రీమంత శంకర్ దేవ్ అనేక విశేష కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.
1: మహాపురుష్ శ్రీమంత శంకర్దేవ్ నే భారత్ మే ఏక్ సంస్కార్ లానే కే లియే జో భీ ఉన్హోనే కదమ్ ఉఠాయి హై, కళా సంస్కృతి కి ద్వారా, నిత్య గీత కి ద్వారా, ఇస్కే వజహ సే ఆజ్ హమ్ 21వీ షాదీ మే దునియా మే అప్నా మర్యాదా పూర్వక్ పరిచయ బనానే మే హమ్ సఫల్ హుయీ హై.
0: 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచం ముందు సముచిత గౌరవంతో నిలవడానికి మన సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలే కారణమని సర్వానంద్ సోనోవాల్ ఈ సందర్భంగా చెప్పారు.

0: సిక్కింలోని నథులా మార్గ్ ద్వారా సాగిన కైలాస్ మానసరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. యాత్రలో 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ప్రారంభమైన కైలాస్ మానసరోవర్ యాత్ర చివరి విడత యాత్రికులు గ్యాంగ్టాక్కి తిరిగి రావడంతో ముగిసింది. కజాక్స్థాన్ తన నూతన ఏకసభ పార్లమెంట్ అయిన కురుల్తాయ్ తొలి ఎన్నికలను ముగించింది. దేశ పార్లమెంటరీ వ్యవస్థలో భారీ మార్పుల అనంతరం జరిగిన ఎన్నికల్లో 74.19% ఓటింగ్ నమోదైంది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఈవేళ తన మొదటి ఇన్నింగ్స్ను 300 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో పునఃప్రారంభిస్తుంది. నిన్న సాయంత్రం ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురేల్, సరంజ్ జైన్ క్రీజ్లో అజేయంగా నిలిచారు. దేవ్దత్ పడికల్ వరుసగా 2 టెస్ట్ సెంచరీ సాధించి 193 బంతుల్లో 117 పరుగులు చేశారు. నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్విన్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్ 2వ రౌండ్ చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు గోల్స్ ఏవీ నమోదు కాకపోవడంతో మ్యాచ్ను డ్రాగా ముగించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. విశేషాలు మరొకసారి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా పర్యటనలో ఆ దేశ అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధనా సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబోలో 2వ క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2వ రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునఃప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: ఉదయ సమీరాలు కార్యక్రమానికి స్వరాహ్వానం. మన దేశంలో పంజాబ్ వెళ్తే ఫిరోజ్పూర్ జిల్లాలో హుసేనీవాలా దగ్గర నేషనల్ మెమోరియల్ ఉంది. ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాలి అంటే, లాహోర్ జైల్లో ఉరిశిక్ష తర్వాత భగత్ సింగ్, సుఖదేవ్ థాపర్ మృతదేహాలను రహస్యంగా అక్కడే పెట్టారు. ఆ ఇద్దరితో పాటు శివరాం రాజ్గురు ఇక్కడ ఆలోచించారు.

ప్రతి ఏడాది మార్చి 23న అమరవీరుల దినోత్సవం షాహిద్ దివస్ నాడు ఈ ముగ్గురు విప్లవకారులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. స్మారక చిహ్నం దగ్గర నివాళులు అర్పిస్తాం. ఖేద్ రాజగురు నగర్గా పేరు మార్చబడిన ఆ ప్రాంతానికి మార్చబడిన ఆ పేరుకి మూలకర్త, కర్తృత్వం ఒక త్యాగి, ఒక మహాత్యాగం. 24 1908 జన్మించిన అమరవీరుడు రాజ్గురు, స్వాతంత్ర సమరయుధుడు, భారత విప్లవకర్త, భగత్ సింగ్ సుఖదేవుల సహచరుడు. 1928 లాలా లజపతిరాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగ తీర్చుకోవడానికి ఫిరోజ్పూర్లో బ్రిటిష్ పోలీస్ అధికారి జేపీ సాండర్స్ను హతమార్చినందుకు 1931 మార్చి 23న భగత్ సింగ్ సుఖదేవులతో పాటు ఉరితీశారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడు ఆయన. బ్రిటిష్ పాలన నుండి భారతదేశాన్ని ఎలాగైనా విముక్తి పొందింపజేయాలని కోరుకున్న తీవ్ర ఉద్వేగి, దీక్షాదక్షుడు. 1908 ఆగస్టు 24న ఖేద్ ప్రాంతంలో పార్వతీదేవి హరినారాయణ రాజగురు దంపతుల బిడ్డ. ఖేద్ పూనా, ప్రస్తుతం పూణే సమీపంలో ఉన్న భీమానది దగ్గర ఉంది. 6 ఏళ్ల వయసులో తండ్రి మరణించారు. కుటుంబ బాధ్యత అన్నయ్య దినకర్ మీద పడింది. ఖేద్ వద్ద ప్రాథమిక విద్య పూర్తి చేసి పుణేలో న్యూ ఇంగ్లీష్ హై స్కూల్లో చదువుకొని తర్వాత దేశభక్తి ప్రపూరితమై సైమన్ కమిషన్ నిరసిస్తూ కవాతు చేస్తున్న ఉద్యమకారులపై పోలీసుల చర్యకు దెబ్బతిన్న లాలా లజపతిరాయ్ పక్షం రోజుల్లో మరణించినందున ప్రతీకారేచ్ఛతోటి విప్లవించిన మహావీరుడు. 24 మార్చి ఈ ముగ్గురిని రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ ఫిరోజ్పూర్ జిల్లాలోని సట్లెజ్ నది ఒడ్డున హుస్సేనీవాలా దగ్గర దహనం చేశారు. భారతదేశంలోని పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో ఈ హుస్సేనీవాలా ప్రఖ్యాతి చెందింది. షాహిద్ రాజ్గురు కాలేజ్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ ఫర్ ఉమెన్ ఢిల్లీలోని వసుంధర ఎన్క్లేవ్లో ఉంది. ఇది రాజ్గురు పేరు మీద స్థాపించింది. తపాలా బిళ్ళ విడుదల చేశారు. ప్రతి ఏడాది ఈ అమరవీరుల్ని సంస్మరించుకుంటూ ఉంటాం. చిల్లర దేవుళ్ళు ఈ పేరు తలుచుకోగానే ఒక అద్భుత అక్షరమూర్తి, అక్షర వాచస్పతి అయిన బిరుదే సాక్షాత్కరిస్తారు. ఈరోజు వారి జయంతి. ఆదిలో వామపక్షం, అనంతరం రామపక్షం, ఈ రెండూ కలిపితే దాశరథి రంగాచార్య అన్న పేరు మెరుస్తుంది స్మృతిపథంలో. 1928 ఇదే నెల ఇదే తేదీన జన్మించారు ఆయన. చిన్నగూడూరు మహబూబాబాద్ జిల్లా, అక్కడ ఆయన పుట్టారు. ఆయన అన్న గవి సాయుధ సంగ్రామ యోధులు దాశరథి కృష్ణమాచార్య చలనచిత్ర గేయకర్తగా, ఒకనాటి రాష్ట్ర ఆస్థాన కవిగా ప్రఖ్యాతులు. సాయుధ సంగ్రామ గాలంలో దాశరథి రంగాచార్య ఉపాధ్యాయునిగా, గ్రంథపాలకునిగా పనిచేసి అవన్నీ అయిన తరువాత సికింద్రాబాద్ పురపాలక కార్పొరేషన్లో 32 ఏళ్ళు ఉద్యోగం చేసి, ఉద్యోగంతో పాటు అంతకుముందు ఉద్యమ రంగం, నిజాం పాలనాకాలంలో జన్మించిన దాశరథి రంగాచార్య, ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజాలు వీటన్నిటిలోనూ ఆకర్షణీయమైనటువంటి పాత్ర పోషించారు. చిల్లరదేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలల్లో ఆనాటి దారుణమైన దాస్య పద్ధతులను, బానిస జీవితాన్ని చిత్రీకరించారు. తెలంగాణ సాయుధ పోరాట కాలనాటి పరిస్థితులు, తర్వాత పరిస్థితులు జనపదంలో ఆవిష్కృతమయ్యాయి. వట్టికోట ఆళ్వారు స్వామి, ప్రజల మనిషి, గంగు లాంటి నవలల ద్వారా జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. ఆనాటి సాహిత్యవేత్తల్లో విప్లవాత్మక రచనలు చేసిన ప్రముఖులు దాశరథి రంగాచార్య. చిల్లరదేవుళ్ళు నవల అది సినిమాగా

కూడా వచ్చింది. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. చిల్లరదేవుళ్ళ నవలకి ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ అమరజీవి పులుపుల వెంకటసవయ్య సాహితీ సత్కారం అందించింది. తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంతో విశిష్ట పురస్కారం 2015 జూన్ 8 దాశరథి రంగాచార్య 86 వయసులో మరణించిన ఆయన ఆత్మకథ, వ్యాసాలు, ప్రజల మనిషి, ఇంకా నవలలు, వీటన్నిటితో పాటు రానున్నది ఏది నిజం, నల్లనాగు, జీవనయానం ఆయన ఆత్మకథ, ఉర్దూ మదిర, వేద గ్రంథరచన ఆయన కీర్తిని ఇనుమడింపజేస్తున్నాయి. నేటి మాటలో తరువాతి అంశం

చిన్నీ బ్రదర్స్ ఇలాంటి సంస్థల ద్వారా ఆమె నిర్మాత. కానీ సినిమాల్లో ఒక దశ దాటిన తరువాత చాలామంది కథానాయికీ నాయకులకు ఆమె మాట.

అలా పిలువకు అంటే ఎలా కుదురుతుందమ్మా? ఈరోజు తప్పక పిలుచుకోవలసిన తేదీ 24 ఆగస్టు. రసజ్ఞ ప్రేక్షకులంతా కూడా గాఢంగా వినయంగా భక్తిగా ఆ నటీమణికి ఘటించేది ఆమె పేరే అంజలి. సుప్రసిద్ధ నటీమణి అంజలీదేవి గారి జయంతి ఈరోజు. అంజలి గారు అనగానే మనకి చాలా చాలా చాలా చిత్రాలు గుర్తొస్తాయి. మనం ఆట్టే బాధపడక్కర్ లేకుండా ఎంచక్క సుశీలమ్మ స్వరంలో ఆ జాబితా అంతా కూడా తెలుసుకోవచ్చు, కనీసం కొన్నైనా.

వెంటి తెర మీద అంజలిదేవి గారు అంతే కదా. మరి నిండు చందమామలాగా, పున్నమి నెల రాణిలాగా, నెల రాజు అంటే పురుషుడైపోతాడు. ఎంచక్క తీర్చిదిద్దిన కనుబొమలు, పలువరస ఇంద్రధనుసు లాంటి పెదవుల వంపు, మర్యాద ఉట్టిపడే మాట, ప్రసన్న వదనం, మరి ఇంకా ఏ చిత్రాలు

0: ఆ రోజుల్లో టికెట్ పెట్టి సినిమా చూడడం అనేది అప్పటి ధర చూస్తే ఇప్పటికి చౌకేనండి. కానీ అప్పుడంత చౌకబేరం ఏమీ కాదు. కానీ చూసేవారు. ఎందుకు అంటే అన్ని కళల సమాహారం గనక అంజనీ కుమారి, ఆదిలో అంజలి గారి పేరు అదే, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పుట్టారు. సి పుల్లయ్య గారు ఆమె పేరుని అంజలీదేవిగా మార్చారు. కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ పేరు చెప్పుకోగానే ఎస్వి రంగారావు గారు, వారితో పాటు అంజలీదేవి గారు, ఇంకా వీరు నటనకైతే సంగీతానికి ఆదినారాయణరావు గారు. అలు దిద్దుకుంది చిత్ర పరిశ్రమ ఓ రకంగా. ఒక విభాగంలో అంజలి, ఆదినారాయణరావు గారు, వారు కూడా అక్కడే రాజా హరిశ్చంద్రలో 1930 చిన్న పాత్రతో పరిచయం అయ్యారు. కష్టజీవిలో నాయకగా నటించారు. ఇంకా తర్వాత చిత్రాల పరంపర
1: పళ్ళు ద్రాక్ష గుత్తులు ఆడపిల్లలాడుకునే లక్క పెడతలు.
0: గొల్లభామ, పల్లెటూరి పిల్ల, కీలుగుర్రం, ముఖ్యంగా పగలంతా రాణిలాగా వగలులికిస్తూ వన్నెలు చిలికిస్తూ రాత్రి అయ్యేసరికి ఇష్టసఖి ఇతరులకు కష్టసఖిగా మారిపోయి ఇద్దరూ కలిసి ఆ శాలలో ఉన్న ఏనుగుల్ని, గుర్రాలని తినేసి పెద్దరాణిని చెడ్డ చేయడానికి మూతికి ఈ నెత్తురు పూత పూసేవారు. ఇటు అందమైన ఆనందకరమైన అభినయం పగలంతా, రాత్రి భయంకరం భీకరం, జంతువులకి నరకం, రాజుకి సౌఖ్యంలో అదో రకం. ఇన్ని రకరకాలు వేసి చూచి తీరవలరా నేనాడే చదరంగం అనే చోట అంజలీదేవి గారి అభినయానికి ఆట అదే పాట పట్టైన సన్నివేశం.

జయసింహం వంటి చిత్రాల్లో యుగళగీతాల్లోనూ, ముఖ్యంగా భట్టి విక్రమార్కలో ఈ పాటలో చంద్రబింబం కానీ సెట్టింగ్లో దొరక్కపోయినా పర్వాలేదు, అంజలీదేవి గారి ముఖబింబం పెట్టేస్తే అన్నంత అద్భుతంగా, అందమే కాదు ఇలాంటి నటనలో మేము ఎవరికీ అందం సుమ అన్నట్టుగా ఆ చందం

శ్రీలక్ష్మమ్మ కథ, ఆదిచిత్రం రాజా హరిశ్చంద్ర, పక్కింటమ్మాయి తమిళం పెన్, సువర్ణసుందరి, చెంచులక్ష్మి, జయభేరి, భీష్మ, ముఖ్యంగా లవకుశలో ఆమె సీత పాత్రకి పల్లెటూరు నుంచి బళ్ళు కట్టుకొని వచ్చి ఆమె పర్యటనకు వెళ్ళినప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఈమె నిజమైన సీత అని భావించి కాళ్ళ మీద పడి మొక్కడం అన్నది ఆమె నటనకు శిఖరాయమానమైన నిదర్శనం. తమిళ చిత్రాలు, కన్నడ చిత్రాలు, తెలుగు చిత్రాలు అనార్కలికి ఉత్తమ నటిగా సువర్ణసుందరి, చెంచులక్ష్మి, జయభేరికి 4 అవార్డులు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు పొందారు. 13 జనవరి 2014 తన 86 సంవత్సరాల వయసులో అనార్క్

కలి చిత్రంలో ఆమె మీదే చిత్రీకరించిన పాట బాటలో హాయిగా విడిపోయారు. తీయనైన పాట ఆమె జీవన సాఫల్య పురస్కారంలా మిగిలిపోయింది.

0: నేటి మాట విశేషాలు విన్నారు. ఉదయ సమీరంలో ఇప్పుడు బంధాల పండుగ, శ్రీ మేడ మస్తాన్ రెడ్డి గారి కథానిక.
1: సమయం ఉదయం 6 గంటలు కావస్తోంది. ఇంటి ముందు తులసికోట దగ్గర శారద దీపం వెలిగిస్తోంది. లోపల హాల్లో నాగేశ్వరరావు ఆ రోజు దినపత్రిక చేత్తో పట్టుకుని శ్రద్ధగా చదువుకుంటున్నాడు. ఉన్నట్లుండి అతని చూపు పుట్టిన ఊరు, మారిన మనుషులు అనే శీర్షికపై పడింది. దానిని చదివిన అతని కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. పత్రిక చదువుతున్న మనసు మాత్రం ఎక్కడో ఉంది. కళ్ల ముందు అక్షరాలు కనిపిస్తున్నాయి, కానీ హృదయంలో మాత్రం చిన్ననాటి జ్ఞాపకాలే మెదులుతున్నాయి. ఏమండి, కాఫీ చల్లారిపోతుంది అని శారద వచ్చి భర్త చేతికి కప్పు అందించింది. కాఫీ తీసుకున్న నాగేశ్వరరావు నెమ్మదిగా అన్నాడు, సావిత్రి మన ఊరికి వెళ్ళి రావాలనిపిస్తోందోయ్. శారద నాగేశ్వరరావు వైపు కొరకరా చూసింది. నా పేరు శారద, సావిత్రి కాదు. అయినా మీ పేరు నాగేశ్వరరావు అయినంత మాత్రాన, మీరు ఆ పేరుగల హీరోకి విసనకర్రు, వీరాభిమానం అయినంత మాత్రాన మీరు వారిలా ఫీల్ అయిపోయి ఆయనతో నటించి గతించిన హీరోయిన్ల పేరుతో నన్ను పిలవద్దని ఇప్పటికి 100000 చెప్పి ఉంటాను. అలవాటులో పొరపాటు అంజలి. అదుగో మళ్ళీ అంజలి అంటున్నారు. ఓ సారీ. సరే, ఇంతకీ ఏ ఊరికి వెళ్ళి వస్తారో చెప్పండి. ఏ ఊరికో ఎందుకు వెళ్తాను? నేను పుట్టిన ఊరికి, నేను పెరిగిన ఊరికి, 30 ఏళ్లుగా వెళ్ళని ఊరికి. ఇప్పుడెందుకు ఆ ఊరికి వెళ్ళడం? ఆశ్చర్యంగా అడిగింది శారద. ఈ మధ్య రాత్రులు నిద్రపోతుంటే చిన్నప్పటి జ్ఞాపకాలే వస్తున్నాయి. వర్షం పడితే మట్టివాసన, బడిగంటలు, చెరువులో ఈతలు, మర్రిచెట్టు ఊడలు, గంగిరెద్దు ఆటలు, సంక్రాంతి సంబరాలు, తలమంచి మల్లెలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. శారద నిట్టూర్చింది. ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళి ఏం చేస్తారు? మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారు? మీ మనసు నొచ్చుకుంటుంది. మీరు వెళ్ళకపోవడమే మంచిది. జ్ఞాపకాలు అందంగా ఉంటాయి. వాటిని వెతుక్కుంటూ వెళితే బాధ మాత్రమే మిగులుతుందండి. ఎందుకు అలా అంటావు? ఈ కొండాబొత్తుల బుచ్చమ్మ కొడుకునే ఎందుకు గుర్తుపట్టరు? ఎందుకంటే మీరు ఊరు వదిలివచ్చి చాలా కాలం అయింది కాబట్టి. మధ్యలో ఎవరితోనూ మీరు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేదు సరికదా? ఎవరి ఫోన్ నెంబర్లు మీ దగ్గర లేవు కాబట్టి. అప్పుడు సెల్ ఫోన్లు ఎక్కడున్నాయోయ్? అప్పుడు లేవు. సరే, మీరు ఊహించుకుంటున్న ఊరు ఇప్పుడు కూడా ఉండదు. మీరు వెతికే మనుషులు ఉండరు. నాగేశ్వరరావు మందహాసం చేశాడు. నీకు మా ఊరి గురించి, మా ఊరి ప్రేమానురాగాల గురించి, అక్కడ మనుషుల మర్యాదల గురించి తెలియక మాట్లాడుతున్నావు గాని, నేను గొప్ప చెప్పడం కాదు. ప్రపంచంలో మా ఊరు మా ఊరే. అది మర్యాదల బుట్ట, ప్రేమపూల తట్ట. పనిలో పని మన అబ్బాయికి పెళ్లి కూడా కుదిరింది కదా, వెళ్ళి అందరికీ శుభలేఖలు ఇచ్చి పెళ్లికి ఆహ్వానిస్తాను. శారద వెంటనే కనుబొమ్మలు ఎగరేసింది. మనసులో మీ కర్మ అనుకుని పైకి మాత్రం సరే మీ ఇష్టం అనేసింది. థ్యాంక్ యూ మై డియర్ మంజులా. మీకు ఆ పాత సినిమాల వాసన ఈ జన్మలో పోదు కదా. ఈసారి అలా పిలిస్తే మీకు విడాకులు ఖాయం అంది గోముగా ముఖం పెట్టి. నాగేశ్వరరావు నవ్వుతూ ప్రీమియంలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాడు. శారద బ్యాగ్ సర్దింది. 2 రోజుల్లో వచ్చేస్తాను కృష్ణకుమారి అని భార్యను మరోసారి ఉడుక్కునేలా చేసి బ్యాగ్ తీసుకుని బయలుదేరిపోయాడు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు రైలు దిగి టాక్సీ బుక్ చేసుకున్నాడు. గ్రామ సరిహద్దులోకి కారు తిరిగిన మరుక్షణం నాగేశ్వరరావు గుండె వేగంగా కొట్టుకుంది. ఊరి పొలిమేరలోనే కారు దిగి టాక్సీ డ్రైవర్కి డబ్బులిచ్చి వెనక్కి పంపేశాడు. బ్యాగు భుజానికి తగిలించుకుని నడక ప్రారంభించాడు. 30 సంవత్సరాల తర్వాత తన పుట్టిన ఊరి సరిహద్దులోకి అడుగుపెట్టిన నాగేశ్వరరావు ఆశ్చర్యపోయాడు. ఇదేనా నా ఊరు? పచ్చని పొలాలు కనిపించిన చోట వరుస కట్టడాలు, పెంకుటిళ్లు కనిపించిన చోట షాపింగ్ కాంప్లెక్సులు, మట్టి రోడ్ల స్థానంలో సిమెంట్ రోడ్లు, చెరువు సగం మట్టితో నింపేసిన ఫంక్షన్ హాళ్ళు. ఊరు గుర్తుపట్టలేనంతగా ఎదిగింది. కానీ అతని మనసు మాత్రం చిన్నప్పటి ఊరినే ఎదుగుతోంది. ముందు తాను చదివిన పాఠశాల దగ్గరికి వెళ్ళాడు. పాత మట్టిగోడలు, తరగతి గదుల ఉన్న చోట కొత్త భవనం వెలసి ఉంది. మైదానంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్ ఆడే పిల్లలు లేరు. జడగంటలతో పావడా పరికిణీలు వేసుకునే ఆడపిల్లలు కనపడడం లేదు. గంట మోగించే ఇనుప బద్దిలేదు. అశోక వృక్ష

0: పొలాలు లేవు, నీళ్లబావి, నీడనిచ్చిన గంగరావి చెట్టు లేదు. బడియెదురుగా రోడ్డు పక్కన కోతి కొమ్మచ్చి ఆడిన పెద్ద వేప చెట్టు కూడా లేదు. ఆ చెట్టు కింద కూర్చుని అన్నం తిన్న రోజులే మిగిలాయి. ఒక యువ ఉపాధ్యాయుడు అడిగాడు, ఎవరు కావాలి సార్?
1: ఎవరు కాదు బాబు, నేనిక్కడే చదివాను.
0: ఏ సంవత్సరం అండి? 100 ఏళ్ల క్రితం అనుకో. వ్యంగ్యంగా అని నవ్వే ప్రయత్నం చేశాడు. ఆ నవ్వులో తడి ఉంది. ఊరంతా తిరిగాడు. ఒకప్పుడు ఎడ్లబండ్లు తిరిగిన దారిలో ఇప్పుడు కార్లు దూసుకుపోతున్నాయి. స్కూటర్లు, మోటార్ బైకులు, ఆటోరిక్షాలు తప్ప మామూలు సైకిళ్లు, సైకిల్ రిక్షాలు కనపడటం లేదు. పొలాల మధ్య గాలిపాటలు పాడిన చోట ఇప్పుడు సిమెంటు గోడలు కట్టి ఉన్నాయి. పెంగుటిళ్ల స్థానంలో 4 అంతస్తుల అపార్ట్మెంట్లు, టీకొట్ల స్థానంలో కాఫీ కేఫ్లు వెలిశాయి. రోడ్డు పక్కన కట్టెల పొయ్యి మీద ఇనుప పెనమీద వేసే దోశల వాసనలు రావడం లేదు. ఊరు పెరిగింది, కానీ అతని హృదయం చిన్నబోయింది. అది చిన్నప్పటి ఊరినే వెతుకుతోంది. నాగేశ్వరరావు అలా ఆలోచిస్తూనే ఒక స్నేహితుడింటికి వెళ్ళాడు. అతడు గుర్తుపట్టాడు. కానీ, అయ్యో నాగేశ్వరరావు గారా, రండి కూర్చోండి అన్న వాడి మాటల్లో ఆప్యాయత కంటే యాంత్రిక మర్యాద ఎక్కువగా కనిపించింది. 10 నిమిషాలు మాట్లాడి, అలాగైతే మళ్ళీ కలుద్దాం అని పంపించేశాడు. ఇలా కొందరిని కలిశాడు. తనకంటే పెద్ద స్థాయికి వెళ్లిన వాళ్లు గుర్తుపట్టినా పట్టనట్టు ప్రవర్తించారు. బిజీ బిజీ అంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. గ్రామంలో తిరుగుతూ ఉంటే తనకంటే తక్కువ స్థితిలో ఉన్నవాళ్ల మాత్రం ఏదో ఆశించినట్లు చుట్టూ గుమికూడుతున్నారు. అన్నా, మీ సిటీలో మా అబ్బాయికి ఉద్యోగం వేయిద్దురు అని ఒకరు అడిగితే, కొంచెం అప్పుల్లో ఉన్నాను, ఆర్థిక సహాయం చేయండి అని మరొకరు, మీరు పెద్ద ఆఫీసరంట కదా, బ్యాంకులో మీ పలుకుబడితో లోన్ ఇప్పించండి అని ఇంకొకరు. ఇలా వారి అవసరాలు నిజమైనవే కావచ్చు, కానీ వారి ప్రవర్తనలో ప్రేమ ఆప్యాయత నాగేశ్వరరావుకి కనిపించడం లేదు. వారి చూపుల్లో అనురాగం కంటే అవసరం ఎక్కువగా కనిపించింది నాగేశ్వరరావుకి. ఊరంతా మారిపోతే పోయింది, పర్వాలేదు, ఊళ్ళో మనుషులు కూడా పూర్తిగా మారిపోయారు. ఏ ఒక్కరూ తనను ప్రేమతో మాట్లాడిన పాపాన పోలేదు. చిన్నప్పుడు తనతో కలిసి చెరువులో ఈత కొట్టిన చిల్లరబడ్డీ కొట్టు శ్రీరాములింటికి వెళ్లాడు. వరండాల కూర్చుని ఉన్న యువకుడు, ఎవరు అని అడిగాడు. శ్రీరాములు ఉన్నాడా బాబు? అయ్యో, మా నాన్న చనిపోయి 10 ఏళ్లైందయ్యా. ఆ మాట వినగానే నాగేశ్వరరావు కాళ్ళు భారమయ్యాయి. తన గతం ఒక్కొక్కటిగా మట్టిలో కలిసిపోతుందనే భావన కలిగింది. ఇంకో స్నేహితుడు సిమెంట్ రేకుల సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు. అరే నాగేశ్వరరావా, గుర్తుపెట్టాడు. కానీ ఆ ఆనందం కేవలం 2 నిమిషాలే. 3వ నిమిషంలో వాడి ఫోను మోగింది. నాగేశ్వరరావును కూర్చోబెట్టి అవతల వ్యక్తితో చాలాసేపు వ్యాపారం గురించి మాట్లాడాడు. టీ వచ్చింది, ఇద్దరూ పుచ్చుకున్నారు. సరే మళ్ళీ కలుద్దాం అన్నాడు. అంతే, ఆశ్చర్యపోయాడు నాగేశ్వరరావు. ఒకప్పుడు ఇద్దరూ ఒకే కంచంలో అన్నం తిన్నవాళ్లు, ఎన్నెన్నో చిలుపు పనులు చేసినవాళ్లు. సెకండ్ షో సినిమాలు చూసిన తర్వాత తెల్లవారే వరకు బోలెడు ఊసులాడుకునేవాళ్లు. ఈరోజు మాట్లాడేందుకు 5 నిమిషాల సమయం కూడా దొరకలేదు. మధ్యాహ్నం ఆకలి వేసింది. ఎవరైనా మా ఇంటికి రండి, కాళ్ళు గడుక్కోండి, భోజనం చేసి వెళ్ళండి అంటారేమో అని ఎదురుచూశాడు జీవుడు. ఒకప్పుడు ఎవరైనా ఊళ్ళోకి వస్తే మా ఇంట్లో చేతులు కడగండి అని బలవంతం పెట్టి విస్తరవేసే ఇల్లు ఇప్పుడు ఒక్కటీ లేదు. చివరకు అపరిచితుడైన కేరళ నాయర్ హోటల్లో భోజనం చేశాడు. హోటల్ యజమాని అడిగాడు, ఎంద సారో, ఈ ఊరికి కొత్తగా వచ్చారో? నాగేశ్వరరావు మెల్లగా బదిలిచ్చాడు, కాదు బాబు, ఈ ఊరికి నేను కొత్తవాడిని కాదు, ఈ ఊరే నాకు కొత్తగా ఉంది. హోటల్ యజమానికి ఆ మాట అర్థం కాలేదు, కానీ నాగేశ్వరరావు హృదయం మాత్రం ఆర్ద్రమైంది. తనతో తెచ్చిన శుభలేఖలను అందరికీ అన్యమనస్కంగానే పంచి పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించమని కోరాడు. ఎప్పుడు ఊరు వదిలి ఇంటికి వెళ్దామా అన్న ధ్యాస అతనిని పరుగుపెట్టించింది. ఇంటికి బయలుదేరే ముందు చిన్ననాటి ఇల్లు ఉన్న చోటికి వెళ్ళాడు. అక్కడ 3 అంతస్తుల అపార్ట్మెంట్ నిలిచి ఉంది. దాని ముందు నిలబడ్డ నాగేశ్వరరావును వాచ్మెన్ అడిగాడు, ఎవరు కావాలి సారు? నా బాల్యం, నా ఊరు. ఆ సమాధానం విని అయోమయంగా చూసే వాచ్మెన్ వెర్రుచూపులను పట్టించుకోకుండా తిరుగు ప్రయాణం అయ్యాడు నాగేశ్వరరావు. 2వ రోజు ఇంటికి చేరుకున్నాడు. శారద గుమ్మం దగ్గరే ఎదురొచ్చింది. వచ్చారా, ఊరు ఎలా ఉంది? బ్యాగ్ అందుకుంటూ యథాలాపంగా అడిగింది. నాగేశ్వరరావు మౌనంగా కూర్చున్నాడు. అన్నీ వివరంగా చెప్పాడు. ఊరు మారిందని, మనుషులు మారని, ఎవరిలోనూ ఆప్యాయత కనపడలేదని, హోటల్లో భోజనం చేయాల్సి వచ్చిందని చెప్పే కొద్దీ అతని గొంతు బొంగురుపోతుంది. అంతా విన్న శారద కాసేపు నిశ్శబ్దంగా కూర్చుని లేచి భర్త దగ్గరికి వెళ్ళింది. భుజంపై చేయివేసి, చూశారా, నేను ముందే చెప్పాను, బాధపడకండి. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఒక విషయం మీరు మర్చిపోయారు.
2: ఏమిటో అది? కాలర్ బటన్ నలుపుతూ అడిగాడు నాగేశ్వరరావు.
0: ఊరు మనల్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకోవడం కంటే మనం ఊరికి ఏమిచ్చామో ఆలోచించడం గొప్పది. ఆ మాట విన నాగేశ్వరరావు శారద కళ్ళల్లోకి ఆశ్చర్యంగా చూశాడు. శారద అదేమీ పట్టించుకోలేదు. కాలం మారితే మనుషులు మారడం సహజం, కానీ మనమెందుకు మారాలి అంది. అంటే
1: అర్థం కాదు.

0: అడిగాడు నాగేశ్వరరావు. మన కొడుక్కి పెళ్లి చేస్తున్నాం కదా. అవును కదా, ఇక్కడ పెళ్లి అయిపోయాక ఒకరోజు మీరు పుట్టి పెరిగిన ఊరిలోనే ఒక ఆత్మీయ సమ్మేళనం పెడదాం. అంటే రిసెప్షన్ అంటున్నావా? అలాంటిదే కానీ కాదు. దాని పేరు బంధాల పండుగ. దానికి ఎవరెవరిని పిలుద్దాం? మీ దగ్గర చుట్టాలను, దూరపు బంధువులను, చిన్ననాటి స్నేహితులను పిలుద్దాం. ఇంకా చెప్పాలంటే ఊరి వారందరినీ ఆహ్వానిద్దాం. మరి ఖర్చో? నసిగాడు నాగేశ్వరరావు. మనసు ఉన్న చోట మనీ గురించి ఆలోచించకూడదు శ్రీవారు. ఆ, ఎవ్వరు ఎలాంటి వారు వచ్చినా మనమే గుమ్మం దగ్గర నిలబడి స్వాగతం పలుకుదాం. ప్రతి ఒక్కరిని మన ఇంటికి వచ్చిన అతిథి అనుకుని భోజనం పెడదాం. ఎందుకలా? ఎందుకంటే మీరు వెతికింది పాత ఊరు కాదు, పాత మనసులు కాబట్టి. అవును, అవి కనిపించలేదు కదా. అందుకే మనమే వాటిని మళ్లీ గుర్తు చేద్దాం. ప్రేమ కోసం ఎదురు చూడడం కన్నా ప్రేమను పంచడం గొప్పది. నాగేశ్వరరావు కళ్ళల్లో ఆనంద బాష్పాలు తళుక్కులు మెరిశాయి. అర్థమైంది, నువ్వు నా జీవిత సహచరివి మాత్రమే కాదు, నా జీవన సెలయేరివి శారద అంటూ భార్య రెండు భుజాల మీద చేతులు వేశాడు. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి నా అసలు పేరు పెట్టి నన్ను పిలిచారు స్వామి అని మూతి మూడు వంకలు తిప్పింది శారద. శారద కూడా ఒక హీరోయినే కదా, శారద అంటూ రెండోసారి అన్న శారద పిలుపుని నొక్కు పలికాడు నాగేశ్వరరావు. మూడు నెలలు గడిచాయి. కొడుకు పెళ్ళయింది. 16 రోజుల పండగ కూడా జరిగిపోయింది. ఆ తర్వాత అనుకున్నట్టుగానే ఊరిలోని కళ్యాణ మండపంలోనే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అది విద్యుత్ దీపాలతో వెలిగిపోయింది. దాని బయట పెద్ద బోర్డు ఉంది. దానిమీద ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులే అని వ్రాసి ఉంది. 3 రోజులకు ముందే ఆహ్వాన పత్రికలు ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి ఇచ్చారు ఆ దంపతులు. తప్పకుండా రావాలి అని ఆహ్వానించారు. ఆ రోజు ఊరివాళ్లు ఉబ్బితబ్బిబ్బయ్యారు. గుమ్మం దగ్గర నాగేశ్వరరావు సతీ సమేతంగా నిలబడి ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరిస్తూ స్వాగతం పలికాడు. దంపతులిద్దరూ వృద్ధులను చేతులను పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు. చిన్నపిల్లల నెత్తికి కుచ్చు టోపీలు కానుకలుగా ఇచ్చారు. ఎవరు అడగకముందే వధూవరులకు అక్షతలు వేసి వెళ్లిపోకుండా భోజనం చేసి మరీ వెళ్లాలి అని ప్రేమగా చెప్పారు. ఎవరినీ అతిథులుగా కాక తమ ఇంటివారిలా చూస్తున్నారు. ఆ రోజు చాలామంది కళ్లల్లో సిగ్గు కనిపించింది. ఆ దృశ్యం చూసిన గ్రామ పెద్ద కాపు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ పెద్దాయన నాగేశ్వరరావు చేతులు పట్టుకుని అన్నాడు, బాబు, మేము నిన్ను గుర్తుపట్టలేకపోయాం. నువ్వే మాకు పాత ఊరిని గుర్తు చేశావు. నువ్వు ఊరికి విందు ఇవ్వలేదు, పాత సంస్కృతికి పునర్జన్మ ఇచ్చావు. నాగేశ్వరరావు చిరునవ్వు నవ్వి, బాబాయ్, ఊరు మారడం, మనుషులు మారడం తప్పు కాదు. మనసులు మారకూడదు. ధనం, అధికారం మన స్థితిగతులను మార్చగలదు, కానీ ప్రేమ, ఆప్యాయతలు మారకూడదు. ఇవి మనం ఒక ఊరికి ఇచ్చే నిజమైన సంపదలు అన్నాడు. ఆ మాటలతో అక్కడ చప్పట్లు మార్మోగాయి. ఆ రాత్రి అక్కడ విందారగించి రిటర్న్ గిఫ్ట్తో వెళ్తున్న ప్రతి ఒక్కరూ ప్రశంసలతో ఒకే మాట చెప్పారు. ఈరోజు మేము రుచికరమైన భోజనం మాత్రమే చేయలేదు, మరిచిపోయిన ఆప్యాయతను కూడా ఆస్వాదించాము. ఆ వివాహ విందు ముగిసేసరికి నాగేశ్వరరావుకి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తన ఊరు మళ్లీ తనను ఆనందంగా ఆలింగనం చేసుకున్నదన్న భావన కలిగింది. అర్ధరాత్రి దాటాక ఏసీ హాలు నుండి బయటకు వచ్చిన నాగేశ్వరరావు స్వచ్ఛమైన గాలి హాయిగా పీల్చుకుని ఆకాశం వైపు చూశాడు. పౌర్ణమి నాటి నిండు చంద్రుడు అంతే హాయిగా చిరునవ్వుతో కనిపించాడు.
1: అది మేడా మస్తాన్ రెడ్డి గారి బంధాల పండుగ. కథానిక విన్నారు.
2: ఏనాటిదో

0: మూగ మనసుల చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: పుష్పాంజలి, భీష్మ చిత్రం నుండి పి సుశీల.

0: attracts global space talent to India. Union Home Minister Amit Shah to attend 9th National Security Strategies Conference in New Delhi today. External Affairs Minister S. Jayashankar to co-chair India-Russia Intergovernmental Commission on Trade, Economic, Scientific, Technological and Cultural Cooperation in Moscow today. Iran decides to impose service fees on vessels transiting Strait of Hormuz. IMD issues orange alert for heavy rain in Chhattisgarh, Bihar, Odisha and East Madhya Pradesh today. And in chess, India's Grandmaster Pranesh M. wins Kenitza Open title in Hungary. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి.
2: మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పర్యటనలు, జిల్లాలో కరువు పరిస్థితుల ప్రభావం, తాగునీటి సమస్య రాకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు మొదలైన అంశాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అధిక ధరల నుంచి పేదలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై బియ్యం సరుకులు అందిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని 132 బజార్లు, 500 రైస్ మిల్లుల వద్ద బియ్యం విక్రయిస్తున్నామన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని కిలో 52 రూపాయలకు, బీపీటీ రకాన్ని కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. గుర్తింపు కార్డు చూపించి ప్రతి ఒక్కరూ గరిష్టంగా 10 కిలోల వరకు బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చని చెప్పారు. మదనపల్లె నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 1000 కోట్ల అంచనా వ్యయంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 మంజూరైందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలతో పాటు మదనపల్లి పట్టణానికి సురక్షితమైన నిరంతర తాగునీటి సరఫరా కల్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఫేజ్ 1 కింద గండికోట రిజర్వాయర్ నుంచి గుర్రంకొండ మండలం మామిళ్లవారిపల్లె వరకు పైప్లైన్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే కాక విద్యార్థులకు నాణ్యమైన సమగ్ర సాంకేతిక ఆధారిత విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ పథకం కీలకంగా మారుతోంది. ఈ పథకం కింద జిల్లాలో 39 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిని ఆధునిక ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే పీఎం శ్రీ పథకం ప్రధాన ఉద్దేశం. సాంప్రదాయ బోధనా పద్ధతులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన విధానం, నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు చేపట్టారు. వీబీ జీరామ్జీ పథకం కింద 24 రకాల పండ్ల తోటల సాగుకు 3 ఏళ్లపాటు 100% రాయితీ కల్పించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి వెంకటరత్న పేర్కొన్నారు. మండలంలోని వనంరెడ్డిగారిపల్లెలో ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. వీబీ జీరామ్జీ పథకంలో గ్రామాల్లో రోడ్లు, కాలువలు, పండ్ల తోటల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పండ్ల తోటల సాగుతో మంచి లాభాలు పొందవచ్చని చెప్పారు. జిల్లాలో భారీగా మార్కెట్ యార్డులకు వస్తున్న టమోటాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పంపుతున్నట్లు మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ రామాంజనేయులు తెలిపారు. పుంగనూరు మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టమోటాలను డిమాండ్ ఉన్న నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లు, నగర సమీప గ్రామాల్లో అమ్మకాలకు పంపుతున్నామన్నారు. నో ప్రాఫిట్ నో లాస్ విధానంతో రైతుకు ప్రయోజనం ఉండేలా మదనపల్లి, పుంగనూరు, ములకల్ చెరువు, గుర్రంకొండ, పలమనేరు తదితర ప్రాంతాల నుంచి టమోటాలను పంపి ఇక్కడ యార్డుల్లో డిమాండ్ వాతావరణం కల్పిస్తున్నామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద జీరో వేస్ట్ సిటీ లక్ష్య సాధనలో మదనపల్లె ముందంజలో ఉంది. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, వనరుల పునర్వినియోగం కార్యక్రమాలను మున్సిపాలిటీ చేపడుతోంది. ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ హితనగరంగా తీర్చిదిద్దే దిశగా కమిషనర్ కె ప్రమీల ముందుకు సాగుతున్నారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలో రోజు 62 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా ఇందులో 36 టన్నుల తడి వ్యర్థాలు, 25 టన్నుల పొడి వ్యర్థాలు ఉన్నాయి. రీసైక్లింగ్ ప్రక్రియ సజావుగా సాగితే త్వరలోనే జీరో వేస్ట్ సిటీగా మదనపల్లె మారుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలోని సిటీఎం రైల్వే స్టేషన్ నూతన శోభ సంతరించుకుంది. అమృత్ భారత్ ఎస్టేట్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల నిధులతో ఆధునీకరిస్తోంది. 7 క్రితం ప్రారంభమైన ఈ పనులు 90% పూర్తయ్యాయి. ఆగస్టు చివరి నాటికి పనులు పూర్తి చేసే ప్రణాళికతో రైల్వే శాఖ ముందుకు సాగుతోంది. రైతులు తాము సాగు చేస్తున్న పంటలకు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ మంజుల పేర్కొన్నారు. ఆమె పీటీఎం కురబలకోట, బి కొత్తకోట, పెద్దమన్యం మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు.

0: గారు, ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వర్షాలు పడితే కంది, అలసంద, అనుములు, ఉలవ, పెసర, మినుములు, కొర్ర, జొన్న, సజ్జ, ఆముదం వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. తద్వారా నీటి తడులను తగ్గించుకోవచ్చని వివరించారు. పంటల సాగుకు ముందు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఎల్నినో వల్ల ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తుందని, రైతులందరికీ సబ్సిడీ కింద విత్తనాలను అందిస్తుందన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలన్నారు. మీరింతవరకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం. రచన సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం. శ్రీ నర్సీపురం వెంకటరమణ బృందం నాదస్వరవాదనము. ముందుగా రామప్రియ రాగంలో పెరేస్వామి రచన మంగళ వినాయక, తాళం మిశ్రచాపు.

కాంభోజీ రాగంలో కార్యక్రమంలో తుదిగా ఎలరా శ్రీకృష్ణ త్యాగరాజస్వామి వారి కీర్తన తాళం రూపకం.

0: శ్రీ నర్సీపురం వెంకటరమణ బృందం నాదస్వర వాదనం విన్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727244 లేదా 2727288, 2727288 కోడ్ 0891. ఈ రెండు నెంబర్లో దేనికైనా ఈ ఒక్క కోడ్ను జత చేసి ఫోన్ ద్వారా పాటలు కోరి రేడియో ద్వారా వినొచ్చు. పాటల పల్లకి

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం. మీ పేరు?
1: నా పేరు కామేశ్వరి అండి, అమలాపతి నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి కామేశ్వరి గారు.
1: పరుగు ప్రతిష్ట చిత్రంలో ఆమబ్బు తెరలాలు అన్న పాట వినిపించింది.

0: హలో
1: హలో నమస్తే అండి.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానండి. పల్లక సత్యనారాయణ. నాకు కథానాయకుడు సినిమాలోని ముత్యాల జల్లి కురిసే అనే పాట కావాలి.

0: హలో,
1: హలో, నమస్తే సార్. విజయనగరం దర్శనభవన్ మాట్లాడుతున్నాను.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: సీతారామ చిన్నమలని చూడడానికి వాళ్ళ పాట వింటారు.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నమస్కారం అండి, సుజాత నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి.
1: నాకు ధర్మదాస్ సినిమా నుంచి హలో

ఎక్కడ ఉంటా, నువ్వెక్కడ ఉంటే నేనక్కడ ఉంటా.

0: హలో
1: హలో నమస్తే సార్. శర్మ గారు
0: నమస్కారం అండి. మీ పేరు?
1: మాకు కళహస్త మహర్షి సినిమా నుంచి గంటసాల గారి పాడారు పద్యాలు శ్లోకాలు జయ జయ మహాదేవ ఆ పాటను.
0: హలో

0: రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో
3: హలో హలో
2: నమస్కారం అండి.
3: నమస్కారం అండి, నా పేరు బబ్లు అండి.
2: చెప్పండి.
3: నాకు విక్రమార్కుడు సినిమా నుంచి కాలేజ్ బస్సు పాట వేయండి.

0: హలో.
1: నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి.
0: చెప్పండి.
1: సార్, తోడు నీడ ఈ చిత్రంలో అదే టైటిల్ సాంగ్ కావాలి సార్
0: ఏది
1: అదే టైటిల్ సాంగ్ కావాలి సార్ నా తోడు నా నీడ.

హలో, శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2727244 లేదా 2727288, కోడ్ 081.

0: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
2: అలాగా? ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: పోలీస్
4: మిస్ సీమా,
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
5: హలో మమ్మా.
3: హాయ్.
6: RBI అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
10: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
9: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
10: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
9: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: భక్తులారా, నేనిప్పుడు చెప్పబోయేది హరికథ కాదు. ఏమిటయ్యా అంటే సిరికథ. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది ఒక్కటి ఉన్నది.
1: ఏమిటయ్యా అది? ఏమిటంటే, సావధాన చిత్తులై ఆలకించండి.
0: అమరావతి పట్టణ మేలుచుండే అమరేశుడనుడేడు, అతనెలాంటి వాడయ్యా?

0: సజ్జనలోడు అపర కుబేరుడు అభినవ కర్ణుడు భూపాలుడు అతని యశము దశ దిశలు పాకగా దేవతల దిగని దిగ్గురు మనగా
1: ఆ మహారాజు గొప్పతనానికి అసూయపడ్డ దేవతలు ఏం చేశారయ్యా అంటే
2: శన

నను హరి అయినను ముని అయినను దేహి అనుచు ముంగిట నిలువ వెనుకాడి ఆడి తప్పుట ఇన కులమున

0: కాదు శాపథాము అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారినే వెళ్లిపోయినదట. శని అడిగింది అడగకుండా ఇంకా అడుగుతున్నాడట. మహారాజు అడిగింది అడిగినట్టే ఇచ్చాడట. అష్టలక్ష్ముల్లో ఏడుగురు లక్ష్ములు వెళ్లిపోయారట. తదనంతరమున,
1: రాజా,

నా నిత్య సత్యవ్రతముపయాన సకల దేవతలయాన అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శనిగుండె ధల్లుమని ఇక తన పని చెల్లదని అదృశ్యుడైనాడట. శ్రీమద్ రమణ గోవిందో. అటుపైన నగరు విడిచి వెళ్లిన ఏడుగురు లక్ష్ములు ధైర్యలక్ష్మిలేనందున దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయంలో శ్రీమద్ రమణ గోవిందో. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే,

0: ఏది అందరూ ఒక్కసారి ధైర్యే సాహసే లక్ష్మి.
1: హలో,
2: మార్నింగ్ సార్.
1: హలో, ఏ సినిమా అండి
2: సార్? ఈరోజు చాణిక్య చంద్రగుప్త.
1: మీ పేరేంటండి?
2: నరేంద్ర రెడ్డి సార్.
1: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: చిత్తూరు నుంచి సార్.
1: చిత్తూరు నుంచి?
2: అవును సార్.
1: చాణక్య చంద్రగుప్తలో ఏం పాట?
2: చిరునవ్వుల తొలకరిలో పాట ఏంటి సార్?
1: సరే సరే,

పాటల పల్లకి విన్నారు. మరిన్ని పాటలతో ఈ పల్లకి మీకు అందుబాటులోకి వచ్చేది ఇదే ప్రసారంలో. పది గంటలకు ప్రత్యేక అంశ ప్రసారం అనంతరం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10 గంటలకు కావస్తోంది. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. అతిథి డాక్టర్ కె నాగరత్న గారు, సంచాలకులు అమరావతి వాతావరణ కేంద్రం, పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు, వాతావరణ మార్పులు వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలలో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తుఫానులు వంటి అంశాలు రైతులపై

0: మరియు సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్నినో అంటే ఏంటి, దీనిని సూపర్ ఎల్నినోగా ఎప్పుడు పరిగణిస్తారు, భారత నైరుతి ఋతుపవనాలపై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై దీని ప్రభావం ఎలా ఉండవచ్చు, ఈ పరిస్థితులలో రైతులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే బంగాళాఖాతంలోని అల్పపీడనాలు, వాయుగుండాలు మన వర్షపాతాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అన్న అంశాల గురించి పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు వివరించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉండడం జరుగుతూ ఉంది భారత వాతావరణ శాఖకు చెందిన అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న గారు. మేడంతో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్తే అండి.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ రోజులు మనం వింటూ ఉన్నాం మేడం ప్రపంచ వ్యాప్తంగా ఎల్నినో అని చెప్పి, అసలు ఎల్నినో అంటే ఏంటి, ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన వివరాలు మేడం.
1: ప్రస్తుతం మనకి ఎల్నినో అనేది కొనసాగుతుంది ప్రస్తుతానికి, అట్లాగే అది రానున్న నెలల్లో కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్గా మనం ఎల్నినో అంటే ఏంటి అని చూసుకుంటే గనక, మనకి ఈక్వేటోరియల్ రీజియన్లో ఏదైతే ఉందో భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ వాల్యూస్ కన్నా ఎక్కువగా ఉంటే గనక అనామలీస్, అవి అబోవ్ 0.5 degrees Celsius కానీ అట్లాగే 1.5 degrees Celsius అబోవ్ ఉంటే గనక అనామలీస్, అప్పుడు ఆ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ రైజ్ అవుతూ ఉండటం వల్ల ఆ టైంలోని ఎల్నినో కండిషన్స్ డిక్లేర్ చేస్తారు. అక్కడ మనకి వర్షపాతం, అది కన్వెక్షన్ అది వచ్చి వర్షపాతం కలుగుతుంది, అబ్నార్మల్ సిచ్యువేషన్ అది. యాక్చువల్లీ మనకి ఈ నోవా ప్రకారంగా మనం చూసుకుంటే, క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్ ప్రకారంగా, ప్రస్తుత ఎల్నినో అనేది ఆ ప్రాంతాల్లోని తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రాల్లోని అనామలీ ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అది 1.2 degrees Celsius అబోవ్ నార్మల్ గా ఉంది. అలాగే చూసుకుంటే మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే పసిఫిక్ మహాసముద్రంలో 2.7 degrees Celsius అబోవ్ నార్మల్ గా ఉంది. కానీ ఇప్పుడు ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అవి కూడా ఫేవరబుల్ గా ఉండటం వల్ల పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్నినో బలపడే అవకాశం ఉంది. అట్లాగే అక్టోబర్ డిసెంబర్ అంటే ఈ సంవత్సరం ఆఖరికి 2026 ఆఖరికి ఈ స్ట్రాంగ్ ఎల్నినో కండిషన్స్ అవి కనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా చూసుకుంటే మనం ఎల్నినో అనేది ఒక సముద్రానికి సంబంధించింది కాదు, ఇది ఓషన్ అట్మాస్ఫియర్ కప్లింగ్ వల్ల ఈ సర్క్యులేషన్స్ అన్ని ఉండటం వల్ల మనకి ఇట్లాంటి ఎల్నినో కండిషన్స్ వస్తాయి.
0: మేడం, మరి సూపర్ ఎల్నినో అనే పదాన్ని మనం వింటూ ఉన్నాం మేడం, సో అకార్డింగ్ టు మెట్రాలజికల్ టెర్మినాలజీ దీనిని ఏ విధంగా నిర్వచిస్తారు, ప్రస్తుత పరిస్థితిని సూపర్ ఎల్నినోగా పరిగణించడానికి అవసరమైన ప్రమాణాలు ఏంటి మేడం?
1: ప్రస్తుతం మనం ఒకసారి సూపర్ ఎల్నినో అనేది ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు ఎల్నినో రాకముందనే సూపర్ ఎల్నినో వస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. ఈ సూపర్ ఎల్నినో అనేది టెర్మినాలజీ కొత్త పదం, ఇది అసలు మనకు డిఫినేషన్ అనేది లేదు. మనకి ప్రస్తుతానికి మెట్రాలజికల్ గా చూసుకున్నా, వరల్డ్ మెట్రాలజికల్ గా చూసుకున్నా కూడా మనకు వీక్, మోడరేట్, స్ట్రాంగ్ అట్లాగే వెరీ స్ట్రాంగ్ ఎల్నినో కండిషన్స్ ఉంటాయి అని మాత్రం చెప్తూ ఉంటారు. కానీ ఇది ఏమవుతుంది అంటే ఈ రోజుల్లోని మీడియా పరంగా కానీ అందరూ చెప్పుకోవడం వల్ల వెరీ స్ట్రాంగ్ ఎల్నినో ఉంటుంది అని, వేరియస్ మోడల్స్ అవి ప్రతి వాళ్ళ ఉంది కాబట్టి, వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం హయ్యర్ ఎల్నినో కండిషన్స్ కనిపించేసరికి ఈ సూపర్ ఎల్నినో సూపర్ ఎల్నినో అని మొదలు పెట్టారు. కానీ మనకి మెట్రాలజీ డెఫినేషన్ ప్రకారంగా చూసుకుంటే వీక్, మోడరేట్, స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, ఎట్ ద మోస్ట్ ఎల్నినో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కి వచ్చింది అని మాత్రము చెప్తూ ఉంటారు ఎక్కడ పేపర్స్ పబ్లికేషన్స్ లో గానీ డెఫినేషన్ ప్రకారంగా గానీ. ఎల్నినో మనకి తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో, సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో నినో 3.4 అంటాం ఆ రీజియన్ ని. సో దాంట్లోని మనకి ఆ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ 0.5 degrees Celsius ఎక్కువగా ఉంటే గనక నార్మల్ ఎల్నినో కండిషన్స్, అట్లాగే స్ట్రాంగ్ ఎల్నినో అంటే 1.5 degrees Celsius అబోవ్ నార్మల్ ఉంటే స్ట్రాంగ్ అని అంటాం. వెరీ స్ట్రాంగ్ అంటే ఇంకా 1.5 degrees Celsius కన్నా ఎక్కువగా ఉంటే నార్మల్ వాల్యూ కన్నా దాన్ని స్ట్రాంగ్ అని, ఎక్స్ట్రీమ్ ఎల్నినో కండిషన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ బట్ ఈ సూపర్ ఎల్నినో అనేది నాన్ అఫీషియల్, అంటే అందరి వాడుకలో వచ్చేసింది ఆ పదం. కొంచెం హయ్యర్ వాల్యూ కనిపిస్తుంది అని చెప్పేసరికి ప్రతి వాళ్ళు కూడా సూపర్ ఎల్నినో అనే వాడుక పదం వచ్చింది.

0: కానీ సూపర్ ఎల్నినో అనేది డెఫినేషన్ లేదు. మనం ఎప్పుడు కూడా చెప్పుకునేది ఏంటి అంటే వీక్ కానీ స్ట్రాంగ్ కానీ వెరీ స్ట్రాంగ్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఎల్నినో కండిషన్స్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది 1950లో ఇటువంటి ఎల్నినో కండిషన్స్ అవి రావటం జరిగినాయి. తర్వాత మనకు ఇప్పుడు ఇన్ని ఏళ్ల తర్వాత ఆఫ్టర్ 75 ఇయర్స్ మనకి ఇట్లాంటి స్ట్రాంగ్ ఎల్నినో కండిషన్స్ కనపడుతున్నాయి.
1: మేడం, ఎల్నినో ఏర్పడడానికి పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వాయుపీడనం, గాలుల మార్పులు ఏ విధంగా కారణమవుతున్నాయి మేడం?
0: ఎప్పుడు కూడా ఎల్నినో మన ఇప్పుడు నినో 3.4 అనేది మెయిన్ అని. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎల్నినో వచ్చినప్పుడు మనకు మూడు రకాలు, ఒకటి న్యూట్రల్ కండిషన్స్, ఇంకోటి లానినా, ఇంకొకటి లానినా. లానినా అంటే సీ సర్ఫేస్ టెంపరేచర్స్ బిలో నార్మల్ ఉండడం, కూలింగ్ ఉండడం. ఎల్నినో అంటే వార్మింగ్ ఉండడం, నార్మల్ వాల్యూ కన్నా హయ్యర్గా ఉండటం. న్యూట్రల్ అంటే బిట్వీన్ -0.5 అండ్ +0.5 డిగ్రీ సెల్సియస్ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ నార్మల్ వాల్యూ కన్నా ఉండటం. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన న్యూట్రల్ కండిషన్స్ లో ఎప్పుడు కూడా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని వార్మింగ్ అనేది జరుగుతుంది. వార్మింగ్ అది జరిగినప్పుడు ఈ హాట్ వాటర్ పూల్ అంతా కూడా మనకి ఈ గాలులవి కూడా ఆస్ట్రేలియా వైపు, ఇండోనేషియా వైపు మరలుతుంటాయి. మరలినప్పుడు అక్కడ టాల్ టవరింగ్ క్లౌడ్స్ అవి ఫామ్ అయ్యి కన్వెక్షన్ అది ఫామ్ అయ్యి అక్కడ రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ అవి ఫామ్ అయ్యి రెయిన్ అది వస్తూ ఉంటుంది, కన్వెక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఎల్నినో వచ్చినప్పుడు ఈ పీడనం ఏదైతే ఉందో, ఈ ప్రెషర్ ఏదైతే ఉందో అది మార్పు జరిగి వెస్టర్న్ పసిఫిక్ సముద్రంలో తక్కువ ఉండవలసినటువంటి పీడనం మనకి ఈస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలో ఉండటం జరగడం వల్ల విండ్ ప్యాటర్న్ అంతా కూడా రివర్స్ అయిపోతూ ఉంటుంది. అంటే మనకి ఇండోనేషియా వైపు వెళ్లకుండా, ఆస్ట్రేలియా వైపు వెళ్లకుండా అది విపరీత దిశలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. తిరిగినప్పుడు కన్వెక్షన్ ఎప్పుడు కూడా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో కనపడటం, అక్కడ డౌన్ వెల్లింగ్ జరగటం, ఇక్కడేమో అప్ వెల్లింగ్ జరగవలసిన చోట డౌన్ వెల్లింగ్, అంటే ఓషన్ లో బయటికి రావాల్సిన వాటర్ కిందకి వెళ్తూ ఉంటుంది. అంటే అక్కడ ఫిషరీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట, ఫిష్ కంటెంట్ అదంతా కూడా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకి ఏర్పడుతుంటాయి ఎల్నినో అవి వచ్చినప్పుడు. ఇంకొకటి మనకి ట్రేడ్ విండ్స్ అని ఉంటాయి, అక్రాస్ ది ఈక్వేటర్ మూవ్ అవుతూ ఉంటుంది భూమధ్య రేఖ చుట్టూరు. అవి ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్ మూవ్ అవుతాయి. మూవ్ అయినప్పుడు అది కూడా మనకి వీక్ అవుతూ ఉంటుంది కండిషన్. వీక్ అయినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లోని ఇండోనేషియాలో మన ఇండియా వైపు కురవాల్సిన వర్షం అది తగ్గుతూ ఉంటుంది, గాలి కూడా దిశ మారుతూ ఉంటుంది.
1: మేడం, అంటే మన భారత నైరుతి ఋతుపవనాలపై సాధారణంగా ఎలాంటి ప్రభావాన్ని చూపుతూ ఉందంటారు?
0: భారత ఋతుపవనాలు అనేవి ఇస్ నాట్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ఎల్నినో. దేర్ ఆర్ ఎల్నినో ఇయర్స్ వేర్ ఇండియా హ్యాడ్ నార్మల్ రైన్ఫాల్ ఆర్ అబౌవ్ నార్మల్, కూడా స్లైట్లీ అబౌవ్ నార్మల్. 60% ఆఫ్ ఎల్నినో ఇయర్స్ మనకి డెఫిసిట్ చూపించినప్పటికీ దేర్ ఆర్ ఇయర్స్ 40% ఆఫ్ ఎల్నినో ఇయర్స్ హ్యావ్ బీన్ నార్మల్ ఆర్ అబౌవ్ నార్మల్ కండిషన్స్. సో ఇట్లాంటి వచ్చినప్పుడు ఈ తూర్పు గాలిలు ఏవైతే ఉన్నాయో పసిఫిక్ మహాసముద్రం ఇది, వాటిని వాకర్ సర్క్యులేషన్ అంటాం. వాకర్ సర్క్యులేషన్ రివర్స్ అవుతుంటుంది, వీక్ అవుతుంటుంది. అంటే మనకి పసిఫిక్ మహాసముద్రం నుంచి రావాల్సిన సీ సర్ఫేస్ టెంపరేచర్స్ కానీ ఆ గాలి కానీ రివర్స్ అయ్యి వీక్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లోకి వచ్చేసరికి సర్క్యులేషన్స్ వీక్ అవుతూ ఉంటాయి. అంటే ఇండియన్ మాన్సూన్ అనేది సర్క్యులేషన్ ప్యాటర్న్ అది బలహీన పడుతుంది అని మీనింగ్. కానీ ఇది చెప్పడానికి కరెక్ట్ కాదు ఎల్నినో గ్యారంటీగా డ్రాట్ ఇయర్ కి డీల్ చేస్తుంది అని. దీనికి మనకి లోకల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బే ఆఫ్ బెంగాల్ రీజియన్ అదే ఇండియన్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం కాకుండా మనకి ఆ ఇండియన్ ఓషన్, నార్త్ ఇండియన్ ఓషన్లో గాలులు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి రెండు ఉంటాయి, ఒకటి ఇండియన్ ఓషన్ డైపోల్ IOD, ఇంకొకటి యురేషియన్ స్నో కవర్, ఇంకొకటి MJO మాన్సూన్ రెయిన్ఫాల్, మాన్సూన్ సర్క్యులేషన్, ఇంకా లో ప్రెషర్ సిస్టమ్స్, సినాప్టిక్ సిస్టమ్స్ అంటాం. ఇవన్నీ కూడా మనకు ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అక్కడ డెవలప్ అయ్యి లోకల్ గా బే ఆఫ్ బెంగాల్లో డెవలప్ అయ్యి అక్కడ జెనిసిస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే గనక మనకి వాటి వల్ల ఈ సీ కోస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇంటర్నల్ గా అవి ట్రావెల్ చేసి ఆర్ఏ స్టేట్స్ లో కూడా వర్షం వచ్చే అవకాశం ఉంది.
1: మేడం, మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎల్నినో ప్రభావం ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఒకే విధంగా ఉంటుందా, లేకపోతే ప్రాంతాల వారీగా మనకి ఏమన్నా తేడాలు కనిపించే అవకాశం ఉందా?
0: యాక్చువల్లీ అది యూనిఫామ్ గా ఉండదండి ఎప్పుడు కూడా. ఎల్నినో ప్రభావమే కాదు, ఎప్పుడు కూడా సినాప్టిక్ సిస్టమ్స్ అవి ఉన్నప్పుడు ప్రతి

0: అది కూడా సినాప్టిక్ సిస్టమ్స్ అంటే మనకి లో ప్రెజర్ సిస్టమ్స్, అవి డిప్రెషన్స్ అవన్నీను. అయితే ఇవి ఏమవుతాయంటే ఈ ఎల్నినో అవి వచ్చినప్పుడు వీక్గా ఉండటం కానీ, లేకపోతే 3-4 రోజులు ఉన్నటువంటి లో ప్రెజర్ సిస్టమ్స్ ఒకరోజే ఉండటం, లేకపోతే డెవలప్ అవుతూ ఉండి డెవలప్ అవ్వకుండా మానేయటం, డిప్రెషన్ అయినప్పటికీ వర్షం రాకపోవడం, ఓన్లీ క్లౌడ్స్తో పాటు మాయిశ్చర్ ఉండి వెళ్ళిపోవటం, ఎక్కువ వర్షపాతం ఇవ్వకపోవటం, అట్లాంటివి జరుగుతూ ఉంటే రీజనల్ ఎఫెక్ట్ గా స్పెషల్లీ చూసుకుంటే ఇది యూనిఫార్మిటీ ఉండదు. సో మనకి ఉత్తరాంధ్ర చూసుకుంటే జనరల్లీ మనకి ఈ లో ప్రెజర్ సిస్టమ్స్, సినాప్టిక్ సిస్టమ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది నార్త్ కోస్టల్ ఏపీ, అట్లాగే ఒడిశా కొంతవరకు ఎఫెక్ట్ అవుతాయి. ఇవి మనకి ఈ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అట్లాగే నార్త్ తెలంగాణ, లేకపోతే అటువైపు మూవ్ అయిపోతూ ఉంటాయి, మధ్యప్రదేశ్ వైపు మూవ్ అయ్యి అట్లాగా నార్త్ వర్డ్ మూవ్ అయిపోతూ ఉంటాయి. అయితే ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా మన ఈస్టర్న్ గాడ్స్ ఓరోగ్రఫీ ఎఫెక్ట్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో అవి ఎల్నినో ఇయర్స్ లోని వీక్ గా ఉంటుంది. అయితే రాయలసీమలో మాత్రం ఎక్కువగా కూడా ఇవి లేకపోవడం వల్ల ఎక్కువగా కూడా వల్నరబులిటీ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ ఎక్కువగా కూడా ఇజ్ రెయిన్ ఫెడ్ జోన్, సో ఈ టైంలోనే ఎక్కువగా వర్షపాతం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. బే సిస్టమ్స్ వల్ల ఆ ట్రాక్ మీద ఆధారపడి ఉంటుంది. అదర్వైజ్ రాయలసీమకి మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో కూడా ఎక్కువగా రెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం చూసుకుంటే ఎక్కువగా కూడా ఈ ఎల్నినో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షం కనిపించవచ్చు. లైక్ కోనసీమ ఏరియాలో మనకి వెస్ట్ గోదావరి కానీ, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఇవన్నీ కూడా మంచి రెయిన్ ఇచ్చే జోన్స్, హైయెస్ట్ రెయిన్ జోన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకు కురవాల్సినంత వర్షం కురవనప్పటికీ కొంతమేరకు వర్షం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చూసుకోవాలి అంటే ఎల్నినో ఒక్కటే రెస్పాన్సిబుల్ కాదు. ఇట్స్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాంట్రడిక్టింగ్ ద మాన్సూన్ రెయిన్ఫాల్. ఈవెన్ ద రీజనల్ థింగ్స్, ద ఫార్మేషన్ ఆఫ్ లో ప్రెజర్ సిస్టమ్స్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ కానీ, అట్లాగే వాటి ట్రాక్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కానీ, ట్రఫ్ కానీ, కన్వర్జెన్స్ ఆఫ్ మాయిశ్చర్ సీలోంచి ల్యాండ్ మీదకి, ఇవన్నీ కూడా లోకల్ ఎఫెక్ట్స్ రెస్పాన్సిబుల్ కొంతమేరకు వర్షం రావడానికి.
1: మేడం, మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాన్ని ఐఎండీ ఏ విధంగా అంచనా వేస్తుంది?
0: యాక్చువల్లీ ఎల్నినో మాత్రమే తీసుకోరండి, అంటే ఐఓడి, ఇంకొకటి యురేషియన్ స్నో కవర్, ఇట్లాంటి ఇండియన్ ఓషన్ సీ సర్ఫేస్ టెంపరేచర్ కానీ, అక్కడ ఉన్నటువంటి లో ప్రెజర్ సిస్టమ్స్ వాటి యొక్క కూడా మనం ఆ డిటర్మిస్టిక్ ఈక్వేషన్ లో కానీ, స్టాటిస్టికల్ ఈక్వేషన్ లో కానీ తీసుకొని ఇట్లాంటి లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్ఫాల్ అనేది మంత్ వైజ్, అట్లాగే సీజన్ వైజ్ కూడా విడుదల చేయడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఈసారి చూసుకుంటే కనుక సెంట్రల్ అండ్ సౌత్ పెనిన్సులర్ ఇండియాలోని బిలో నార్మల్ ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే లెస్ దెన్ 94% లాంగ్ పీరియడ్ యావరేజ్. అట్లాగే మనం చూసుకుంటే కనుక నార్త్ ఈస్ట్ ఇండియా, నార్త్ వెస్ట్ ఇండియాలో కూడా నార్మల్ కానీ, బిలో నార్మల్ కండిషన్స్. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా చూసుకుంటే కంపేర్ టు నార్త్ కోస్టల్ ఏపీ, కదమ రీజన్స్ అన్ని కూడా మనకి ఆరెంజిష్ కలర్ అట్లాగా, అంటే అవి బిలో నార్మల్ కండిషన్స్ ఉండి నార్త్ కోస్టల్ ఏపీలో మాత్రము కొంతమేరకు స్లైట్ నార్మల్ రెయిన్ఫాల్ వస్తుంది అనేది కూడా కనిపిస్తున్నాయి స్టాటిస్టిక్స్ ప్రకారంగా.
1: మేడం, మీరు ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నారు ఎల్నినో ఇస్ నాట్ ఓన్లీ రీజన్ ఫర్ ద డెఫిషియెంట్ రెయిన్ అని చెప్పి, మేడం మరి ఈ ఎల్నినో ఉన్నప్పటికీ కూడా అంటే కొన్ని ప్రాంతాలు మనకి భారీ వర్షాలు కానివ్వండి, ఆకస్మిక వరదలు, సో ఇలాంటివి సంభవిస్తూ ఉన్నాయి కదా మేడం, సో ఎందుకంటారు?
0: ఎల్నినో ఉన్నప్పటికీ యాక్చువల్లీ ఏంటంటే ఆ కన్వెక్షన్ ఏదైతే ఉందో అది మనకు డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల స్ట్రాంగ్ గా ఉండాల్సిన చోట వీక్ అవుతూ ఉంటుంది. కానీ దేర్ ఇస్ సమ్ కాంపెన్సేషన్ దేర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ ఓషన్ సర్క్యులేషన్ ప్యాటర్న్ కప్లింగ్ లో. అప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కడైతే వర్షపాతం అది ఎక్కువగా ఉండకూడదో అక్కడికి వెళ్ళి కూడా వర్షాలు అవి, వరదలు అవి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి చూసుకుంటే మనకి ఎల్నినో సీజనల్ బ్యాక్గ్రౌండ్ కండిషన్స్ ప్రకారంగా ఒక్కొక్కప్పుడు లో ప్రెజర్ ఏరియాస్ కానీ, డిప్రెషన్స్ కానీ, ఈ మాన్సూన్ ట్రఫ్ కానీ, అట్లాగే ఈ కన్వర్జెన్స్ ఏదైతే ఉందో, మాయిశ్చర్ కన్వర్జెన్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి వేరే చోటకి ఈ గాలిని మళ్లించి దే మే కాజ్ హెవీ రెయిన్ఫాల్ అండ్ ఫ్లడ్స్ ఓవర్ దట్ రీజన్. ఆ రెయిన్స్ కూడా ఏంటి అంటే దే మే బి హెవియెస్ట్, మీన్స్ ఇట్ మే బి ఎక్స్ట్రీమ్లీ, బట్ 2-3 డేస్ లో అవి కుండపోత వర్షంగా కురిసి ఆ రీజన్ అంతా కూడా వరద వచ్చే అవకాశం ఉంటుంది.

0: మిగతా పీరియడ్ అంతా కూడా డ్రై ఉంటుంది, లేకపోతే బిలో నార్మల్ ఉంటుంది, లేకపోతే క్లౌడీ కండిషన్స్ తోటే మినహాయించి ఉండిపోతుంది. కానీ సపోజ్ ఆగస్ట్ ఇస్ ద మెయిన్ మంత్ ఫర్ మాన్సూన్, సో అప్పుడు ఏమవుతుంది అంటే లో ప్రెజర్ సిస్టమ్, 5 రావాల్సిన లో ప్రెజర్ సిస్టమ్ ఒకటే రావచ్చు, వచ్చి అది 1-2 డేస్ కుండపోత వర్షం ఫట్ ఫట్ కురిచి ఆ ప్రాంతం అంతటా కూడా ఫ్లడ్డింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
1: మేడం, అంటే ఈ ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేయడంలో మీరు ఇందాక చెప్పినట్టు ఐఓడి, ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితి ఎంత ముఖ్యమైనది అంటారు? ప్రస్తుతం మనకి ఐఓడి పరిస్థితి ఎలా ఉంది?
0: ప్రస్తుతం ఐఓడి చూసుకుంటే మనకి న్యూట్రల్ కండిషన్ ఉంది. పాజిటివ్ ఐఓడి అనేది ఇండియాకి చాలా ఫేవరబుల్ కండిషన్ ఎల్నినో ఉన్నప్పటికీ. ఇక్కడ పాజిటివ్ ఐఓడి అంటే మనకు ఈ వెస్టర్న్ నార్త్ ఇండియన్ ఓషన్ కి, ఈ బే ఆఫ్ బెంగాల్ ఈస్ట్ నార్త్ ఇండియన్ ఓషన్ కి అది అనామలీ. సో అది కానీ పాజిటివ్ ఉంటే గనక విండ్స్ అవేతోనే స్ట్రాంగ్ గా ఉండి మాయిశ్చర్ కన్వర్జెన్స్ ఉండటం వల్ల వర్షాలు అయ్యి పడే అవకాశం ఉంటుంది. అదే నెగటివ్ ఐఓడి అంటే దీనికి విరుద్ధ పరిస్థితి, అంటే అప్పుడు ఎల్నినోతో కూడిన నెగటివ్ ఐఓడి ఉంటే గనక వర్షాలు అవి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఐఓడి ఎల్నినో రెండు కలిపి ఉంటే గనక పాజిటివ్ ఐఓడి ఉంటే మన కొంతమేరకు వర్షాలు పడే ఛాన్స్ ఉంటుంది, అదే నెగటివ్ ఐఓడి ఎల్నినో ఉంటే గనక మరీ బ్యాడ్ సిచ్యువేషన్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సిచ్యువేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 2026 జూన్ జూలై చూసుకుంటే ఆల్రెడీ డెఫిసిట్ రైన్ఫాల్ వచ్చింది. ఇప్పటిదాకా 10వ తారీఖు వరకు ఆగస్ట్ నెల చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఈ ఆంధ్రప్రదేశ్ కి మొత్తం మీద డెఫిసిట్ రైన్ఫాల్ కనపడింది, -38%. అలాగే ఓన్లీ కోస్టల్ ఏపీ, ఓన్లీ రాయలసీమ తీసుకున్నా కూడా డెఫిసిట్ రైన్ఫాల్ కనిపిస్తుంది మొత్తం మీద. అయితే మనకి ఇప్పుడు ఐఓడి న్యూట్రల్ దిశలో ఉన్నప్పటికీ ఇటువంటి సిచ్యువేషన్ అది ఫేవరబుల్ గా ఉండకపోవడం వల్ల సిస్టమ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈస్ట్ సెంట్రల్ బేలో లో ప్రెజర్ సిస్టమ్స్ గానీ అలాగే సినాప్టిక్ సిస్టమ్స్ అవి నార్త్ వర్డ్ మూవ్ అయ్యి నార్త్ వెస్ట్ వర్డ్ డిస్ట్రిక్ట్ హిమాలయ ప్రాంతాలు కొంతమేరకు ఆ ప్రాంతాల్లోనే వర్షాలు కురుస్తున్నాయి. అంటే మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో మనకు నార్త్ వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ సెంట్రల్ బే వరకు అది రావట్లేదు, అది ఓన్లీ హెడ్ బే వరకు ఉండి ఆ సిస్టమ్స్ అన్ని కూడా మనకి నార్త్ ఇండియా వైపు మూవ్ అయిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి విపరీత దశలు, విరుద్ధ దశలు ప్రస్తుతం కనపడుతున్నాయి. కాబట్టి రెయిన్ఫాల్ బ్రేక్స్ ఎక్కువగా ఉన్నాయి, బ్రేక్ పీరియడ్ ఎక్కువగా ఉంది. అట్లాగే క్లియర్ స్కైస్ కండిషన్స్ అంటే ఎండ అది బాగా ఉంది పగల్పూట. సో అట్లాగే వీటి వల్ల ఏమవుతుందంటే సాయిల్ కండిషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి, అంటే మాయిశ్చర్ కూడా మారిపోతూ ఉంటుంది. సో మాయిశ్చర్ బాగా తక్కువైపోతుంది, తక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే ఇరేడియన్స్ ఫ్రమ్ ద సాయిల్ అది ఎక్కువగా ఉండటం వల్ల అట్మాస్ఫియర్ కూడా బాగా వేడెక్కి అక్కడ సిచ్యువేషన్స్ అన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
1: మేడం, అంటే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కనుక ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగే అవకాశం ఉందంటారా?
0: యాక్చువల్లీ ఇప్పుడు మనకి రెయిన్ఫాల్స్ అవి బాగా తక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో, కురిసినప్పటికీ మోడరేట్ రెయిన్స్, హెవీ రెయిన్స్ కూడా 1-2 ప్లేసెస్ లోనే కురుస్తున్నాయి లాస్ట్ 60 డేస్ నుంచి చూస్తున్నా, కొన్ని 70 డేస్ నుంచి చూస్తున్నా కూడా. సో ఇప్పుడు ఏంటి అంటే క్లియర్ స్కై కండిషన్స్ అంటే క్లౌడీనెస్ లేదు, ఇంకొకటి ఏంటంటే బ్రేక్స్ పీరియడ్స్ ఎక్కువ ఉన్నాయి, అట్లాగే ఈ సాయిల్ లో కూడా మాయిశ్చర్ అది క్రమేపగా తగ్గిపోతూ ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశము కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చూస్తే గనక మనకు ఈ ఉష్ణోగ్రతలు అవి బాగా పెరుగుతూ ఉండటం వల్ల టెంపరేచర్స్ కూడా నార్మల్ వాల్యూ కన్నా +1 నుంచి +3 డిగ్రీ సెల్సియస్ హైగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో.
1: మేడం, మరి ఎల్నినో కారణంగా తుఫానుల సంఖ్య తగ్గుతుందా, లేక తుఫాన్ల తీవ్రత ఏర్పడే ప్రాంతం, ప్రయాణ సమయం, ఆ మార్గం మార్పులు రావచ్చంటారా?
0: ఎల్నినో కండిషన్స్ మనకి అక్టోబర్ నవంబర్ లో కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎల్నినో కండిషన్స్ అవి మనకి బాగా పెరిగితే గనక ఈ రెమినెంట్స్ ఆఫ్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో పసిఫిక్ మహాసముద్రంలో ఆ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దానివల్ల బే ఆఫ్ బెంగాల్ లోకి ట్రావెలింగ్ మూవ్మెంట్ కూడా తగ్గుతుంది. మూవ్ అయినప్పుడు మనకి మూవ్ కానప్పుడు సో సైక్లోన్స్ అక్టోబర్ డిసెంబర్ లో వచ్చేవి కూడా ఫ్రీక్వెన్సీ తగ్గే అవకాశము కనిపిస్తుంది. ఈ లో ప్రెజర్ సిస్టమ్స్ కూడా ఈసారి చాలా తక్కువగా కనిపించింది.
1: మేడం, బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఆ వాయుగుండాలు మన ఆంధ్రప్రదేశ్ వర్షపాతాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తూ ఉంటాయి?
0: బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి వాయుగుండం అవ్వచ్చు, లో ప్రెజర్ సిస్టమ్స్ అవ్వచ్చు, అవి చాలా ఎఫెక్టివ్. అవి కానీ మనకి ఈస్ట్ సెంట్రల్ బేలో అట్లా ఫామ్ అయ్యి మనకి నార్త్ వెస్ట్ వర్డ్ మూవ్ అయితే గనక నార్త్ కోస్టల్ ఏపీ అవి కూడా వర్షాలు అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. జనరల్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈస్ట్ బేలో ఫామ్ అయ్యి

0: అయితే ఈస్ట్ సెంట్రల్ బే వైపు మూవ్ అయితే కనుక అవి మనకు మోస్ట్ ఆఫ్ ద లో ప్రెజర్ సిస్టమ్స్ అవి నార్త్ కోస్టల్ వైపు మూవ్ అయ్యి ఛత్తీస్గఢ్ వైపు మూవ్ అయ్యి తెలంగాణ వైపు మూవ్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి సౌత్ వెస్ట్ బేలో ఫామ్ అవుతాయి కనుక సదర్న్ పార్ట్ ఆఫ్ కోస్టల్ ఏపీలో మనకి రెయిన్స్ వస్తాయి అన్నమాట. సో అవి ట్రావెలింగ్ బట్టి చూసుకుంటే ఒక్కొక్కసారి నార్త్ రాయలసీమ రీజియన్ కూడా వర్షాలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాగా వాటి ఫార్మేషన్ ఏరియాని బట్టి, అట్లాగే వాటి జెనసిస్ బట్టి, ఆ ట్రావెలింగ్ మూవ్మెంట్ బట్టి ఏ దారి అయితే మూవ్ అవుతూ ఉంటాయో అక్కడ అంతా కూడా ఈ మాన్సూన్ సీజన్ లోని ల్యాండ్ మీద కూడా అవి రెయిన్ఫాల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎల్నినో పీరియడ్ లో చూసుకుంటే కన్నా ఈ సిస్టమ్స్ తక్కువగానే ఉన్నాయి, వీక్ గానే ఉంది సర్క్యులేషన్. బట్ స్టిల్ రీజనల్ ఎఫెక్ట్స్ వల్ల, వాటి మాయిస్చర్ కన్వర్జెన్స్ వల్ల కూడా ఒక్కొక్కప్పుడు మనకి ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, విశాఖపట్నం తీసుకున్నా, అలాగే మనకు ఓరోగ్రఫీ ఎఫెక్ట్ వల్ల మనకు మన్యం ప్రాంతం గానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గానీ, అట్లాగే ఈ కృష్ణా, గుంటూరు, అట్లాగే ఒంగోలు, నెల్లూరు, ఇవన్నీ కూడా మాయిశ్చర్ కన్వర్జెన్స్ వల్ల కొంత మేరకు లైట్ టు మోడరేట్ రెయిన్స్ వరకే ఇప్పుడు పరిమితం అయ్యాయి.
1: మేడం, మనం చూస్తే కనుక ప్రస్తుతం వాతావరణ అంచనాలలో ఉపయోగిస్తున్న న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్ మోడల్స్, ఇవి ఏ విధంగా రైతులకు ఉపయోగపడే స్థాయిలో సమాచారాన్ని అందిస్తూ ఉన్నాయి?
0: అయితే ఈ న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం వే లాంగ్ బ్యాక్ న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్స్ అవి స్టార్ట్ చేయడం 1D, 2D, 3D మోడల్స్ తో మొదలు పెట్టినాయి. ఈ రోజు అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తోటి ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి కంట్రీ కూడా వాళ్ళ మోడల్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇండియా కూడా వాటి మోడల్స్ ని వాళ్ళ రీజియన్ వైజ్ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఇవి గ్రిడ్, ఇదివరకు మనకి స్టార్ట్ చేసినప్పుడు వే బ్యాక్ హిస్టరీ ఆఫ్ న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్ మోడల్స్ చూసుకుంటే 250 కిలోమీటర్స్ ఒక్కొక్క గ్రిడ్ పాయింట్ ఉండేది. సో అప్పుడు డే కి ఒక్కసారి మాత్రమే ఫోర్కాస్ట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చూస్తే ఇవి మనకి మోడల్స్ 4 times ఫోర్కాస్ట్ ఇస్తున్నాయి. గ్రిడ్ ఆఫ్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కూడా అవైలబిలిటీ ఉంది. సో ఎవ్రీ గ్రిడ్ దగ్గర మనకి రెయిన్ఫాల్, అట్లాగే టెంపరేచర్, మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్, క్లౌడీనెస్, సన్షైన్, వేరియస్ డిరైవ్డ్ పారామీటర్స్ అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆధారం చేసుకుని మల్టీ మోడల్ ఎన్సెంబుల్, నియర్లీ ఐఎండి ఈస్ యూజింగ్ 6 to 7 మోడల్స్, జిఎఫ్ఎస్ మోడల్ అవ్వచ్చు, జిఎఫ్ఎస్ యుఎస్ఏ మోడల్ అవ్వచ్చు, ECMWF, యూకేమెట్ ఆఫీస్, యూకేమెట్ ఆఫీస్ ఇండియా మోడల్, NCMRWF మోడల్, ఐఐటిఎం లో ఉన్నటువంటి జిఎఫ్ఎస్, ఇప్పుడు భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మల్టీ మోడల్ ఎన్సెంబుల్ అనేది ఒకటి బిల్డ్ చేశారు. బిల్డ్ చేసి MME దాన్ని మల్టీ మోడల్ ఎన్సెంబుల్, దాంతో మనకు ఎవ్రీ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోని రెయిన్ఫాల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. అందులోకి డేటా అసిమిలేషన్, రాడార్ డేటా, శాటిలైట్ డేటా, అబ్జర్వేషన్స్ అవి కూడా మనకి బాగుండాలి. అందులో వెళ్తే గనక ఇవన్నీ కూడా డైజెస్ట్ చేసుకుని మనకి కరెక్ట్, అంటే మోడల్స్ ఈజ్ ఓన్లీ అ వర్చువల్ థింగ్, సో మనకి రియలిస్టిక్ కి నియరెస్ట్ అబ్జర్వేషన్ మనకి అందుబాటులో ఉంటుంది.
1: మేడం, ఐఎండి నుంచి వచ్చే డిస్ట్రిక్ట్ వైజ్ లేదా బ్లాక్ వైజ్ వెదర్ అడ్వైజరీస్ ను రైతులు ఎలా పొందవచ్చు అంటారు? వాటిని వ్యవసాయ నిర్ణయాలకు వారు ఏ విధంగా ఉపయోగించుకోవాలి?
0: అయితే మనకు ఎవ్రీ డే బ్లాక్ వైజ్ ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నాము ఐఎండి అమరావతి నుంచి, అట్లాగే వేరియస్ ఆల్ ఇండియా మెట్రాలజికల్ సెంటర్స్, అగ్రికల్చర్ సెంటర్స్ నుంచి. ఇది మనకు EMFUs అనుబంధంతో జరుగుతుంది, అగ్రో మెట్రాలజికల్ ఫీల్డ్ యూనిట్స్, అంటే ఈ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ తో అనుబంధంగా పెట్టుకుని చేస్తున్నాము. అట్లాగే మనకు వీక్లీ 2x డిస్ట్రిక్ట్ లెవెల్ ఫోర్కాస్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. వాటితో పాటుగా ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్, ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ ఏంటి అంటే ఆ వర్షం వల్ల ఆ రీజన్ లో ఏం పంట ఉంది, ఆ పంటకి ఎటువంటి మెలకువలు తీసుకోవాలి, ఒకవేళ పంట లేకపోతే ఎక్కువగా కూడా దెబ్బతిన్న ప్రాంతం అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి కంటింజెన్సీ ప్లాన్స్ అవి చేసుకోవాలి విత్ రిలేషన్ టు ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే కనుక ఈ ఫోర్కాస్ట్ మనకు మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్, మాక్సిమం రిలేటివ్ హ్యూమిడిటీ, మినిమం రిలేటివ్ హ్యూమిడిటీ, అట్లాగే రెయిన్ఫాల్, సన్షైన్ అవర్స్, క్లౌడీనెస్, ఈ 8 parameters అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సమన్వయం తోటి చేస్తున్నాం. కాబట్టి అక్కడ AEOs, విలేజ్ అధికారులు కూడా ఉంటారు అగ్రికల్చర్. ఒకవేళ రైతులకు అవగాహన లేకపోతే గనక నియరెస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంప్రదించి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు.
1: మేడం, మరి ఎల్నినో మాత్రమే కాకుండా క్లైమేట్ చేంజ్, మీరు చెప్పినట్టు వార్మింగ్ ఓషన్స్,

0: ఇతర వాతావరణ వ్యవస్థలు ఇవన్నీ కలిసి మన ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో ఎలాంటి మార్పులకు కారణమవుతున్నాయి?
1: డెఫినెట్లీ అండి, క్లైమేట్ చేంజ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్, మోర్ దెన్ 100 ఇయర్స్. సో డికేడల్ వేరియేషన్స్ అవి చూసుకుంటే ఎప్పుడు కూడా మనకు పెరుగుదల అనేది ఉంటుంది, తగ్గుదల అని ఉంటుంది. దాని ప్రకారంగా రెయిన్ఫాల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి ఎవ్రీ ఇయర్. నాట్ ఓన్లీ ఇంటర్ యాన్యువల్ వేరియబిలిటీ అంటే సంవత్సరం సంవత్సరం వర్షం మార్పే కాకుండా విత్ ఇన్ ద సీజన్. సీజన్ అంటే మనకి ఏంటి, నైరుతిలో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 15th of October వరకు కూడా వర్షాలు పడతాయి నైరుతిలో. సో ఇందులో కూడా మనకి మార్పు జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆగస్ట్ లో కూడా బ్రేక్స్ వస్తాయి పీక్ రెయిన్ఫాల్ సీజన్, సో జూలైలోనే పడుతూ ఉంటాయి ఎక్కువ వర్షాలు. ఒక్కోసారి జూలైలో మనకి ఎక్కువగా వర్షాలు పడకపోయినా ఆగస్ట్ ఎండింగ్ లో కానీ సెప్టెంబర్ 1st week లో కానీ వర్షపాతం పడుతుంది. అట్లాగే విత్డ్రాయల్ ఫేజ్ లో అక్టోబర్ 15th to 20th కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా వర్షపాతం అనేది కనపడుతూ ఉంటుంది. సో మొత్తం మీద చూసుకుంటే మనకి ఈ వేరియబిలిటీ అనేది సర్వసాధారణం 1 year to year. ఈ క్లైమేట్ చేంజ్ అనేది చూసుకుంటే మనకి మ్యాన్ మేడ్ ప్రాసెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండింది ఇందులో. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ద రియలిస్ట్, ఇందులో ఏంటి అంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్, అర్బనైజేషన్ ఇస్ ద మెయిన్ థింగ్, తర్వాత డిఫారెస్టేషన్, తర్వాత కెనాల్స్ అన్ని కూడా మనకు ఆక్యుపై చేయడం అట్లా. సో అవి కూడా మన కొంతమేర రెస్పాన్సిబుల్ ఫర్ ద చేంజెస్ ఇన్ ద క్లైమేట్.
0: మేడం, మరి కార్యక్రమంలో చివరిగా ఎల్నినో గురించి ప్రజల్లో ఉన్న భయాలు మరియు అపోహలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
1: ఎల్నినో వచ్చిందంటే కరువు వస్తుందని కాదు, కానీ వర్షపాతం అది తక్కువగానే ఉంటుంది, తగిన చర్యలు అది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వయంగానే మనము ఎల్నినో వచ్చింది కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుందని ముందే భయపడకుండా అధికారులు చెప్పిన విధంగా మనము అధికారుల సమన్వయంతో పాటిస్తే గనక, సపోజ్ ఇప్పుడు వరి అనేది ఎక్కువ వాటర్ ఉండాలి, సో అట్లాంటివి వేసుకోవాలా వద్దా, పంట తక్కువ పీరియడ్ ఉన్న పంటలు వేసుకోవచ్చా, అలాగే పత్తి అనేది వాటర్ తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి కూడా వాళ్ళు సూచిస్తారు, అభిప్రాయాలు అవి ఇస్తారు. అగ్రికల్చర్ వాళ్ళతో కానీ సంప్రదించి మెలకువలు పాటించుకోవచ్చు. వర్షాలు అసలు పడవా అనేది తప్పు, అది ఒకటి గమనించాలి. పడతాయి కానీ ఓన్లీ లైట్ టు మోడరేట్ గానీ, లేకపోతే ఒకసారి కుంభవృష్టి వర్షం పడే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలనేది కూడా అధికారుల సమన్వయంతో పాటిస్తే మంచిది. అధికారుల సమన్వయంతో వాళ్ళు సూచించిన విధంగా చేసుకుంటే మొత్తం లాస్ అవ్వకుండా కొంత మేరకు కూడా మనకి గెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది.
0: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ ఎల్నినోపై అవగాహనతో పాటు మన రాష్ట్రం వాతావరణ పరిస్థితులపై మీరు పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.
0: ఇంతవరకు ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ కె నాగరత్న గారు, సంచాలకులు అమరావతి వాతావరణ కేంద్రం నుంచి. పరిచయం చేసిన వారు రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు మాంగళ్య బలం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటలపల్లికి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు వారు కోరుకున్న పాటలను వినవచ్చు. అందుకోసం డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0891-2727-2444, మరో నంబర్ 0891-2727-288. హలో,
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కాకి అప్పారావు, తెంగళరాపేట, తుమ్మలపల్లి వీధి.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? తప్పకుండానండి, మీరు కొన్న పాట వస్తుంది, వినండి.
1: అలాగే, నమస్తే.
2: ఇవన్నీ ఎందుకండి?

0: అవే దయచేసి పోవే. ఇంతకన్నా ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను.
1: అబ్బా నిద్ర వస్తుందండి.

0: ఏమి చెప్పను ఎందుకంటే ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను ఇంతకన్నా ఏమి చెప్పను.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసం.

0: 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపారాభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో.
3: హలో, నమస్తే మేడం గారు.
2: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి.
3: వైజాగ్ మురళీనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు. మేడం గారు, ఈరోజు అంజలి దేవి జయంతి కదా మేడం గారు?
2: అవునండి.
3: ఆ సందర్భంగా చెండు పుయ్యలో సావనరావు తల్లిగా వేశారు. చెండు పుయ్యలో ఓ ప్రియా ప్రియా పాట ఏంటి మేడం?
2: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

హలో హలో, ఇప్పుడు విక్రమార్కుడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి సునీత పాడిన పాట వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.

0: ఉంది. మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: హలో హలో, ఇప్పుడు చిల్లర్ కొట్టు చిత్రం నుంచి చుక్కల్లో పెద్ద చుక్క ఈ సినిమా, పి సుశీల పాడిన పాట వింటారు.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు కే రాజు, విజయనగరం నుంచి.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారండి? తప్పకుండా తప్పకుండానండి. మీరు కొన్ని పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సుబ్లక్ష్మి అండి. నేను క్యాప్ నుంచి వస్తాను మేడం గారు.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: భర్తగానప్ప సినిమా లేదండి, శివశివ శంకర్ అన్న పాట కావాలండి మేడం గారు. ఈ పాట ముందుగా మీకోసం, తర్వాత రేడియో చోట్ల అందరి కోసం మేడం గారు.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

0: నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నా పేరు పుల్లన మేడం గారు, సనప గ్రామము, అనంతపురి జిల్లా మేడం గారు. బాగున్నారా మేడం గారు?
1: బాగున్నామండి. ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
0: అభిలాష చిత్రం పేరు మేడం గారు. నవ్వింది మళ్ళీ చెండు, నచ్చింది గర్లా ఫ్రెండ్ మేడం గారు.
1: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
0: కృతజ్ఞతలు మేడం గారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ఇంతవరకు పాటల పల్లకి శ్రోతల వారు కోరుకున్న చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు చిత్రాల్లోని అలనాటి మరుపురాని మధుర గీతాలను అందించే కార్యక్రమం మధురిమ. మరి అలనాటి మధుర స్వరాలలో ముందుగా శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

ఇప్పుడు ఎస్ రాజేశ్వరరావు సంగీతంతో రూపుదిద్దుకున్న ఆత్మీయులు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు, సాహిత్యం దాశరథి.

మధురమైన ఘంటస్వార క్షమించాలి మధురమైన ఘంటసాల స్వరాలు, అద్భుతమైన నారాయణరెడ్డి సాహిత్యం, ఇవన్నీ కలిసిన విచిత్ర కుటుంబం చిత్రం నుండి ఈ పాటను వింటారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల స్వరాల్లో సి నారాయణరెడ్డి కలం నుంచి జాలువారిన సాహిత్యంతో తోటరాముడు చిత్రం నుండి

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇప్పుడు తూర్పు పడమర చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానంలో రమేష్ నాయుడు స్వరపరచగా సాహిత్యం నారాయణరెడ్డి అందించారు.

మోహన్ రాజు పి సుశీల గాత్రాల్లో పలికిన ఈ పాటకు సి నారాయణరెడ్డి సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం తోడయ్యాయి. పూలరంగుడు చిత్రం నుండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇప్పుడు వినబోయే పాట అడవి సింహాలు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించగా, వేటూరి సుందరరామూర్తి సాహిత్యం అందించారు. సంగీతం చక్రవర్తి.

పులి బెబులి చిత్రం నుండి ఈ పాటకు సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి అందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల తమ మధుర స్వరాలతో ఈ పాటను ఆలపించారు.

ఇప్పుడు కొసరాజు సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం సమకూర్చగా ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట వింటారు. చిత్రం భార్యాభర్తలు.

రాముడు భీముడు చిత్రం నుండి. ఈ గీతానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చగా, ఘంటసాల పి సుశీల స్వరాలతో అలరించిన ఈ అపురూప గీతాన్ని వింటారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యానికి మనో కేఎస్ చిత్ర మధుర గాత్రం తోడైన ఈ పాట ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుండి.

ఇప్పుడు వినబోయే పాట జెంట్లమెన్ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన పాట వింటారు. సాహిత్యం రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

12:10 మధుమంజరి శీర్షికన మరికొన్ని పాటలను వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ईरान ने कहा है कि अधिकृत देशों के जहाजों को हॉर्मुज जलडमरू मध्य से गुजरने के लिए अब सेवा शुल्क देना होगा। ईरान के राष्ट्रीय सुरक्षा आयोग के प्रवक्ता इब्राहिम रजाई ने बताया कि यह शुल्क समुद्री, पर्यावरणीय और लॉजिस्टिक संबंधी कई सेवाओं को सम्मिलित करेगा। इससे पहले ईरान की सर्वोच्च राष्ट्रीय सुरक्षा परिषद के सचिव मोहसिन रजाई ने कहा था कि हॉर्मुज जलडमरू मध्य बंद रहेगा और तब तक नहीं खुलेगा जब तक अमरीका अपनी प्रतिबद्धताओं को पूरा नहीं करता। उन्होंने कहा कि ईरान के खिलाफ अमेरिका की आर्थिक कार्रवाई का समर्थन करने वाले किसी भी देश के कदम को युद्ध माना जाएगा। दूसरी ओर अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने हॉर्मुज जलडमरू मध्य को नए अमेरिकी क्षेत्र के रूप में दर्शाने वाली एक तस्वीर साझा करके इस महत्वपूर्ण जलमार्ग पर अमेरिकी नियंत्रण के अपने दावे को दोहराया है। देश भर में श्रावण माह के चौथे और अंतिम सोमवार को भगवान शिव के दर्शन के लिए बड़ी संख्या में श्रद्धालु मंदिर पहुंच रहे हैं। झारखंड से हमारे संवाददाता ने बताया है कि पूरा राज्य शिव भक्ति के रंग में डूबा हुआ है। एक रिपोर्ट।
1: अंतिम सोमवारी के विशेष महत्व को देखते हुए देवघर प्रशासन ने श्रद्धालुओं की सुविधा और सुरक्षा के लिए ड्रोन निगरानी, एआई आधारित कैमरे और डिजिटल हेल्पलाइन जैसी आधुनिक व्यवस्थाएं की हैं। इधर राजधानी रांची के ऐतिहासिक पहाड़ी मंदिर में भी मध्य रात्रि से ही भक्तों का तांता लगा हुआ है। महविश रहमान, आकाशवाणी समाचार, रांची।
0: भारतीय वाणिज्य दूतावास ने न्यूयॉर्क स्थित ब्रुकलिन में हुई गोलीबारी की घटना में एक भारतीय नागरिक की मृत्यु पर शोक व्यक्त किया है। सोशल मीडिया पोस्ट में वाणिज्य दूतावास ने शोक संतप्त परिवार के प्रति अपनी संवेदना व्यक्त की। दूतावास ने कहा कि वे परिवार के संपर्क में हैं और हर संभव सहायता प्रदान कर रहा है। बिहार में गंगा नदी का जलस्तर बढ़ने से पटना, वैशाली, भोजपुर, बक्सर, भागलपुर, मुंगेर, समस्तीपुर और बेगूसराय जिलों के निचले इलाकों में बाढ़ की स्थिति बन गई है। इसे देखते हुए बिहार सरकार ने पश्चिम बंगाल सरकार से फरक्का बराज के सभी गेट खोलने का अनुरोध किया है। कोलंबो में भारत और श्रीलंका के बीच दूसरा और अंतिम टेस्ट मैच जारी है। चायकाल तक भारत ने 6 विकेट पर 419 रन बना लिए हैं। भारत ने आज 300 रन से आगे खेलना शुरू किया। श्रृंखला में भारत 1-0 से आगे है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: This is Akashvani, the news read by Valsa Williams. Union Commerce and Industry Minister Piyush Goyal today urged Japanese companies to expand their operations in India and create success stories similar to Suzuki, and said the country would like to see 1,580 Suzukis emerge from the Japanese firms operating in India. Addressing a roundtable meeting with the Japan-India Business Consultative Committee of the Japan Chamber of Commerce and Industry and the Embassy of India, Goyal said India's young workforce, expanding economy and long-term growth ambitions offer significant opportunities for Japanese businesses. Goyal said India and Japan should use the 75th anniversary of diplomatic relations to deepen business collaboration and shape their economic partnership for the coming decade. External Affairs Minister S. Jaishankar will co-chair the 27th India-Russia Intergovernmental Commission on Trade, Economic, Scientific, Technological and Cultural Cooperation with Russian First Deputy Prime Minister Denis Manturov in Moscow today. He will also meet his Russian counterpart Sergei Lavrov and exchange perspectives on regional and global issues. Union Home Minister Amit Shah will inaugurate the two-day 9th National Security Strategies Conference in New Delhi today. The two-day conference will be held in hybrid format, combining physical and virtual modes. Over 850 officers from various security forces and police forces from across the country will deliberate on various contemporary matters and challenges to national security during the conference. This annual strategic forum enables coordination among intelligence, paramilitary and police leadership on internal security, border management and emerging threats. The Vice President C.P. Radhakrishnan arrived at Musunuru in Eluru district of Andhra Pradesh, where he was received by Governor S. Abdul Nazir and Chief Minister N. Chandrababu Naidu. The Vice President will shortly unveil India's first non-GMO high-expansion popcorn maize hybrid seed at the Gourmet Popcornica facility. The initiative aims to make agriculture more profitable by adding value to farm produce through processing, branding and better market access. The Vice President will also felicitate farmers and address agricultural stakeholders at the program. The Bihar government has issued notification for the formation of a 5-member special committee to bring comprehensive reforms in the state's examination system. The committee will be headed by a retired Supreme Court judge or a serving or retired High Court judge. The committee will recommend measures to prevent question paper leaks, cheating, malpractice at examination centres, tampering with answer sheets, and unauthorised interference in results. The committee will submit its recommendations to the state government within 3 months. The Madhya Pradesh government has started an initiative to involve central institutions in the state's development. The aim is to make Madhya Pradesh prosperous by 2047. A conclave on contribution of centrally funded institutions for Samridh Madhya Pradesh at 2047 will be held in Bhopal today. Chief Minister Dr. Mohan Yadav will inaugurate the conclave at 11 a.m. The main focus will be the One Institute, One Promise initiative. Iran has said vessels from authorized countries transiting the Strait of Hormuz will now be required to pay service fees to Tehran. Iran's National Security Commission spokesperson, Ibrahim Rezaei, stated that the fees will cover a wide range of maritime, environmental and logistical provisions. Benchmark domestic equity indices paired their early gains and were trading in the negative territory in the forenoon session today. The Sensex dropped 204 points to 77,337, while the Nifty fell by 67 points to 24,185 when reports last came in. Indian Grandmaster Pranesh M. has emerged victorious at the prestigious Kanitsa Open 2026 in Nagy Kanitsa, Hungary. The Embassy of India in Hungary congratulated Pranesh on his brilliant victory. The embassy said in a social media post after a thrilling ninth round, Pranesh secured the top spot in one of the Central Europe's most competitive open tournaments. And with that, we end this news bulletin.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecineti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధుమంజరి. తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా సంతోషం చిత్రం నుండి రాజేష్ ఉషా ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు.

ఇప్పుడు వినబోయే పాట తొలి ప్రేమ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. సంగీతం దేవా.

మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తున్నారు. సుజుకి కంపెనీ మాదిరిగా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని జపాన్ కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా రాజధాని మాస్కోలో రష్యా ఉన్నత నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య పరికరాల రంగంలో అనేక కీలకమైన సంస్కరణల ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను పెంచినట్లు ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకి తరహాలోనే అద్భుతమైన విజయగాథలు సృష్టించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీని కోరారు. భారతదేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థల నుంచి సుమారు 1580 సుజుకి లాంటి కంపెనీలు వెలువడాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ, భారత రాయబార కార్యాలయం టోక్యోలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశ యువ శ్రామిక శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ఆశయాలు జపాన్ వ్యాపార రంగాలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయని గోయల్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని భారత జపాన్ దేశాలు తమ వ్యాపార సహకారాన్ని మరింత లోతుగా బలపరుచుకోవాలని, రాబోయే దశాబ్దానికి తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో సగటు కార్మికుడి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉందని, రాబోయే అనేక దశాబ్దాల పాటు ఇదే యువత కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇది జపాన్ కంపెనీలకు భారీ ప్రతిభావంతుల

ను మానవ వనరులను అందిస్తుందని, అలాగే అత్యంత విశాలమైన వినియోగ మార్కెట్ను కూడా అందుబాటులోకి తెస్తుందని పీయూష్ గోయల్ చెప్పారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 2047లో ప్రస్తుతం 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తూ పీయూష్ గోయల్ ప్రస్తుతం జపాన్లో 4 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మొంతూరోవ్తో కలిసి భారత్ రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి ఆయన ఈరోజు సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ స్థాయి కీలక అంశాలపై ఇరు దేశాల మంత్రులు పరస్పర అభిప్రాయాలు, దృక్పథాలు పంచుకుంటారు. దౌత్యపరమైన సంబంధాలు, ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై ఇద్దరు మంత్రులు చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్లో భౌతిక, వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్లో చర్చలు కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని చెప్పారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతికత, ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలు చేపట్టింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ 2017 వైద్య పరికరాల నిబంధనల ప్రకారం 3 ప్రధాన అంశాల్లో సవరణలు తీసుకొచ్చామని తెలియజేసింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్సోర్స్డ్ స్టెరిలైజేషన్కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్ధీకరించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించిన పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలక మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభంగా ఉంటాయని, కంప్లైన్స్ కాస్టులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునికమైన, వినూత్నమైన వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని తెలియజేసింది. మెడికల్ డివైజెస్ నియంత్రణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ నియంత్రణ సంబంధించిన నిబంధనలను అనుసరించే విధంగా ఈ సవరణలు తీసుకొచ్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. బీహార్లో గంగానది నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో పట్నా, వైశాలి, భోజ్పూర్, బక్సర్, భగల్పూర్, ముంగేర్, సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూముల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పట్నాలోని ప్రధాన ఘాట్ల వద్ద నది నీటి మట్టం హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోందని కేంద్ర జలసంఘం వెల్లడించింది. వరద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఫరాకా బ్యారేజ్ గేట్లన్నింటినీ తెరవాల్సిందిగా బీహార్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి

0: అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కటక్, అంగుల్, ధేన్కనాల్, కలహండి, నవరంగ్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు ఇతర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గజపతి, కోరాపుట్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు నిత్యావసర సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల మీదుగా ఉత్తర ఒడిశా వ్యాపించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఝార్గ్రామ్, పురులియా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల యెల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు మేదినీపూర్, దక్షిణ చౌబీస్ పరగణా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో శ్రావణ మాసం 4వ చివరి సోమవారం కావడంతో పవిత్ర శ్రీ మహాకాల్ను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తుల సౌలభ్యం కోసం మహాకాల్ ఆలయ తలుపులను తెల్లవారుజామున 2:30 తెరిచారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించి పవిత్ర భస్మంతో ప్రత్యేక అలంకరణ చేశారు. తెల్లవారుజామున 3 నుంచి ఆలయం ముందు భక్తులు బారుతీరారు. సాయంత్రం 4 మహాకాల్ భవానీ పాల్కీ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో భాగంగా శ్రీ చంద్రమౌళీశ్వర ప్రభువును పల్లకీలో ఊరేగిస్తారు. సిక్కింలోని నథులా మార్గుండా సాగిన కైలాస్ మాన్సరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. యాత్రలో మొత్తం 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకీ కంపెనీ మాదిరిగా విస్తృత కార్యకలాపాలు సాధించాలని జపాన్లో పర్యటిస్తున్న వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. వైద్య పరికరాల నిబంధనలను సరళతరం చేయడం ద్వారా ఆ రంగంలో ప్రగతికి వీలు కల్పించామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర గొల్లపూడి గిరిభూషణ్ రావు గారి ప్రసంగం వింటారు.
1: పారిశ్రామిక రంగం అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థలోని ఒక ముఖ్యమైన భాగం. ఇది వస్తువును తయారు చేయటం వంటి పనులను చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యవసాయ రైతు పత్తి పంట పండిస్తాడు, కానీ అది మనం వాడే కాటన్ షర్టు లేదా చీర అవ్వాలంటే దానిని వస్త్రాలుగా మార్చే ఫ్యాక్టరీ అవసరం. అదే పారిశ్రామిక రంగం పని. ఇలాగే ఇనుము, ఖనిజం, మైనింగ్ ద్వారా తవ్వకాలు జరిపి తీస్తారు, కానీ ఇనుముతో రైలు పట్టాలు, ఆటోమొబైల్ భాగాలు తయారు చేయాలంటే స్టీల్ ఫ్యాక్టరీలు అవసరం. ఇవన్నీ పారిశ్రామిక రంగానికి చెందినవి. ఈ రంగంలో మూడు ప్రధాన ప్రక్రియలు ఉంటాయి. వస్తువుల తయారీ అంటే వాహనాలు, పరికరాలు, బట్టలు తయారు చేయటం. నిర్మాణం మరియు విద్యుత్ ఉత్పత్తి అంటే రోడ్డు, భవనాలు నిర్మించడం. ఈ ప్రక్రియలతో ఇది ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. లక్షలాది మంది కార్మికులు ఇందులో పనిచేస్తారు. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు మారుతున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడు పారిశ్రామిక రంగం వల్ల దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న పారిశ్రామిక రంగాన్ని నడిపించేది కార్మికులే. యంత్రాలు ఉన్నా కూడా కార్మికులే ప్రధాన పాత్ర పోషిస్తూ పారిశ్రామిక

పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర గురించి తెలుసుకుందాం. ఉత్పత్తి శక్తి, ఫ్యాక్టరీలో యంత్రాలు ఉంటాయి, కానీ వాటిని నడిపించేది మనుషులే, అంటే కార్మికులే. ఉదాహరణకు బట్టల ఫ్యాక్టరీలో యంత్రం ఉన్నా దానిని ఆన్ చేయటం, బట్టలు కుట్టడం, చూసుకోవటం అన్నీ కార్మికులే చేస్తారు. కార్మికులే లేకపోతే యంత్రాలే ఉన్నా ఉత్పత్తి జరగదు. అందుకే కార్మికులు పారిశ్రామిక రంగానికి ప్రాణం లాంటివారు. కార్మికులు పనిచేసే వస్తువు తయారు చేస్తారు, వాటిని అమ్మితే కంపెనీకి లాభం వస్తుంది. లాభాలు పెరిగితే కంపెనీలు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి, దేశానికి ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా కార్మికులు ఆర్థిక అభివృద్ధిలో ఎంతో ఉపయోగంగా ఉంటారు. ఉదాహరణకు ఒక ఆటోమొబైల్ కంపెనీలో కార్మికులు కార్లు తయారు చేస్తే వాటిని అమ్మే కంపెనీ లాభం పొందుతుంది, ఇదే దేశ పురోభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే పారిశ్రామిక రంగం ఉద్యోగాలను కల్పిస్తుంది, పనికి వెళ్ళే అవకాశం వస్తే కుటుంబాలు ఆదాయాన్ని సంపాదించగలవు, పేదరికం తగ్గి సామాజిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఒక గ్రామానికి ఫ్యాక్టరీ వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కలుగుతుంది, వాళ్ళ జీవన శైలి మెరుగుపడుతుంది. ఈ రోజుల్లో ఆటోమేషన్, కంప్యూటర్ ఆధారిత యంత్రాలు లాంటివి సాంకేతికతకు అనుగుణంగా పరిశ్రమలో కొత్త టెక్నాలజీ వస్తుంది. కార్మికులు ఈ కొత్త పద్ధతులను నేర్చుకుని వాటిని వాడటం ద్వారా పరిశ్రమల మధ్య పోటీ సామర్థ్యం పెరుగుతుంది. ఇదంతా కార్మికుల వల్లే సాధ్యపడుతుంది. కార్మికులు లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి అసాధ్యమే. వారి శ్రమ, నైపుణ్యం, కొత్త పరిజ్ఞానం, అలవర్చుకునే సామర్థ్యం ఇవన్నీ కూడా పరిశ్రమల అభివృద్ధికి మూలస్తంభాలు. పారిశ్రామిక రంగం అభివృద్ధిలో చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే చిన్న తరహా పరిశ్రమలు చాలా ముఖ్య పాత్రని పోషిస్తున్నాయనే చెప్పాలి. ఈ సంస్థల్లో యంత్రాన్ని మించిన కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి దేశ ఆర్థిక అభివృద్ధిలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమల అవసరం ఎంతైనా ఉంది. అంటే పెద్ద తరహా పరిశ్రమలతో చిన్న తరహా పరిశ్రమల్ని సమన్వయపరుచుకొని ఎక్కువగా విస్తరించితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కావున చిన్న తరహా పరిశ్రమలు పారిశ్రామిక అభివృద్ధిలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. యంత్ర సహాయం లేకుండా నడిచేటువంటి వాటిని చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఎంటర్ప్రైజెస్ అంటాము. ఇవి కొద్దిపాటి యంత్రముల సహాయంతో, కార్మికుల సహాయంతో వస్తువు ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు. ఈ తరహా పరిశ్రమలు ఎక్కువగా ఇళ్లలోనే స్థాపించబడతాయి. కార్మికులే పారిశ్రామికులుగా, కుటుంబ సభ్యులుగా ఉంటారు. దీనిని కుటీర పరిశ్రమ అని కూడా అంటారు. అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ అంటే ఇంకా తక్కువ స్థాయి కలిగినటువంటి, తక్కువ పెట్టుబడితో ఉన్నటువంటిది. చిన్న పరిశ్రమలు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. కార్మికుల సహాయంతో వాటి పాత్ర శ్లాఘనీయమైనటువంటిది. ఇవి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఈ పరిశ్రమ లేకుండా పేద దేశాలు అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. కాబట్టి చిన్న తరహా పరిశ్రమలు విస్తరించబడాలంటే వాటి విస్తరణకు కావలసిన సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన కూడా ఎంతైనా ఉన్నది. ప్రభుత్వాల సహకారంతో చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడితే ఆ ప్రాంతం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. వీటిని గ్రామాల్లో, పల్లెల్లో స్థాపిస్తే పల్లెల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి శ్రమ సాంద్రతమైన లక్షణాలు కలిగి ఉంటాయి. శ్రమ సాంద్రతము అంటే కార్మికులు, శ్రామికులు పనిచేస్తారు, యంత్రాలతో పనిలేదు. కాబట్టి ఇవి అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించగలుగుతాయి. కార్మికుల జీవన భృతికి చిన్న తరహా పరిశ్రమలు శక్తివంతమైన పరికరంగా ఉపయోగపడతాయి. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆధారపడేది వ్యవసాయం. చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు మొదటిది నిరుద్యోగ సమస్య తీరుతుంది. రెండవది వనరుల గమనశీలతను, వ్యవస్థాపన నైపుణ్యాన్ని పెంచుతుంది. అలాగే దేశ సాంఘిక శ్రేయస్సును గతంలో పట్టించుకోకుండా ఉన్న నైపుణ్యాలను
చిన్న వ్యవస్థాపకులు ఇప్పుడు

వెలికి తీసుకువచ్చారు. ఈ విధంగా పెద్ద పరిణామంలో వనరులను చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం వినియోగిస్తారు. దాంతో కార్మికులకు చక్కని ఉపాధి లభిస్తుంది. పారిశ్రామిక రంగంలో కార్మికుల పాత్ర, వారు అందించే సేవలు ఇలకట్టలేనివి. వీరు కూడా ఉద్యోగ భద్రత విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఆ సవాళ్లు ఏమిటో తెలుసుకుందాం. ఈ కార్మికుల సమస్యలు ఎక్కువగా సంఘటిత రంగంలో కనిపిస్తున్నాయి. ఇవి కార్మికుల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తూ దేశ ఆర్థికాభివృద్ధిలో ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఈ అసంఘటిత రంగం అనేది ప్రభుత్వానికి నమోదు చేయని అధికారిక లెక్కలలో లేని చిన్న స్థాయి వ్యాపారాలు, స్వయం ఉపాధి పొందిన వ్యక్తులు కలిగిన రంగం. ఈ రంగంలో పనిచేసే సంస్థలు సాధారణంగా 10 మంది కంటే తక్కువ ఉద్యోగాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రభుత్వ నియంత్రణకు లోబడవు. అలాగే ఉద్యోగులకు శ్రమ చట్టాల పరిరక్షణ ఉండదు. ఈ అసంఘటిత రంగంలో సవాళ్లు, సమస్యలు ఎందుకు వస్తాయంటే ముఖ్యంగా ఉద్యోగ భద్రత లేకపోవడం. అంటే ఈ రంగంలో ఉద్యోగులు సాధారణంగా కాంట్రాక్టు లేదా రోజువారీ వేతనంతో పనిచేస్తారు. ఇది ఉద్యోగ భద్రతను హరించడమే కాకుండా శ్రమ చట్టాలు అమలుపరచడంలో కొంచెం కష్టతరం చేస్తుందని చెప్పాలి. మరో సమస్య, తక్కువ వేతనాలు. అనేక పరిశ్రమల్లో కార్మికులు కనీస వేతనానికి కూడా పనిచేస్తున్నారు. కొన్ని పరిశ్రమల్లో కార్మికులు కనీస వేతనం కన్నా తక్కువ వేతనం పొందుతున్నారు. ఇంకా ఈ రంగంలో ఉద్యోగాలకు ఆరోగ్య బీమా, పెన్షన్, సెలవులు వంటి ప్రయోజనాలు లభించవు. అంటే సామాజిక భద్రత లేకపోవడమే కొన్ని పరిశ్రమల్లో అనారోగ్యకరమైన పరిస్థితులు తటస్థపడుతూ ఉంటాయి. ఇటుకల వట్టీలు లేదా ఇటుకల కొలిమి పరిశ్రమల్లో కార్మికులు పొగ, వేడి మరియు పొడిగా ఉండే వాతావరణంలో పనిచేస్తున్నారు. ఎండలో పనిచేయాల్సి రావడం, నిరంతరం తక్కువ ఆక్సిజన్ ఉన్న పొగమయమైన వాతావరణం మరియు శరీరానికి హానికరమైన పొడిధూళి కారణంగా శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, నీరసం, తలనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఇది వారి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఇంకా శ్రమ దోపిడీ అనేది కూడా కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అనేక పరిశ్రమల్లో కార్మికులు ఎక్కువ గంటలు పనిచేస్తూ తక్కువ వేతనం పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రమ దోపిడీ ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది. దీనిని ప్రభుత్వాల జోక్యం, కార్మిక సంఘాల బలోపేతం మరియు శ్రామిక చట్టాల సమర్థవంతమైన అమలు అత్యంత అవసరం. అలాగే సామాజిక భద్రత లేకపోవడం కూడా మరో సమస్యగా చెప్పవచ్చు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సాధారణంగా ఆరోగ్య బీమా, పెన్షన్, మెటర్నిటీ లీవు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. దీని ఫలితంగా ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు మరియు యజమానులు కలిసి కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మొదటిది, కార్మిక చట్టాలు కఠినంగా అమలు. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలను బలంగా అమలు చేయాలి. అసంఘటిత రంగంలో కూడా కార్మికులకు హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వాలు సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలి. రెండవది, కనీస వేతనాల బలోపేతం. ప్రతి రంగానికి తగిన కనీస వేతనం నిర్దేశించి అందరికీ చెల్లించేలా చూడాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇది వర్తించేలా చూడాలి. మూడవది, సురక్షితమైన వాతావరణం. పరిశ్రమల్లో ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలి. నాలుగవది, కార్మికులకు శిక్షణ. నూతన సాంకేతిక విధానాలను అనుగుణంగా కార్మికులకు శిక్షణ ఇవ్వాలి. ఇది వారి ఉపాధిని నిలబెట్టుకోవటానికి, ఆదాయాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. ఐదవది, సామాజిక భద్రత. పథకాలు అమలులోకి తేవాలి. ఆరోగ్య బీమా, పెన్షన్, మెటర్నిటీ లీవు, బెనిఫిట్స్ వంటి వాటిని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కూడా వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఆరవది, కార్మిక సంఘాల బలోపేతం. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడేందుకు కార్మిక సంఘాలు బలంగా ఉండాలి. వీటికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అవసరం. ఏడవది, పరిశ్రమలపై నియమితంగా తనిఖీలు చేసి కార్మిక చట్టాలను పరిశీలిస్తున్నారా లేదా అని పరిశీలించాలి. ఇవే కార్మికులకు కొన్నంత అండదండ. పరిశ్రమల అభివృద్ధి అంటే కేవలం యంత్రాల అభివృద్ధి మాత్రమే కాదు, అక్కడ పనిచేసే ప్రతి కార్మికుడి అభివృద్ధి కూడా అవసరం.

ప్రస్తుత ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఉద్యోగ భద్రత, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత వంటి అంశాల్లో ఇది పరిశ్రమలో పని వాతావరణాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.

0: గౌరవించబడితేనే వాస్తవమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశిద్దాం.
1: పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర. గొల్లపూడి గిరిభూషణరావు గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆశయం, పోలవరపు సాయిబాబా గారి కథానిక.

శ్రమ నవ్వితే శక్తి, శక్తి నవ్వితే ఉత్పత్తి, ఉత్పత్తి నవ్వితే ఆనందం, ఆనందం నవ్వితే కృషి ఫలితం, కార్మికులు నవ్వితే జగతి, జగతి నవ్వితే ప్రగతి అన్న మాటలు వినపడగానే సభలో తప్పట్లు మారుమ్రోగాయి. ఇది ఫ్యాక్టరీ వార్షికోత్సవ సభకు విచ్చేసిన శ్రామికుల ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిశ్రమల కమిషనర్ ఆనంద్ అన్న మాటలు. కార్మిక శక్తి యుక్తులే దేశాభ్యున్నతి అని నమ్మే వ్యక్తి ఆనంద్. సభానంతరం కార్మికులంతా పరిశ్రమల కమిషనర్ ఆనంద్ గారిని చుట్టుముట్టారు. అభిమానంతో ఆయన్ని ఆశ్చర్యంతో యగాదిగా చూస్తున్నారు. చేతులు కట్టుకుని వినమ్రతతో నిల్చున్నారు. ఆనంద్ అందరినీ ఆప్యాయతతో పలకరిస్తూ, నన్ను మీరంతా వేరుగా చూస్తున్నారు, ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో నేను మీతో కలిసి ఈ ఫ్యాక్టరీలో పనిచేసిన వాడిని అని మర్చిపోయారు. నేనెప్పుడూ మీవాడినే, ఈ ఫ్యాక్టరీ నాకు కన్నతల్లి అని అనగానే కార్మికులందరూ ఆనందంతో గెంతులు వేస్తూ జయ జయ నినాదాలు పలికారు. ఫ్యాక్టరీ MD శ్రీనివాసరావు దూరంగా ఉండటం గమనించి దగ్గరకు వెళ్ళి, ఏమిటి సార్ నన్ను దూరంగా ఉంచుతున్నారు, ఇది మీకు భావ్యమేనా అన్నాడు. సారీ సార్, మీరు అలా అనుకోకూడదు, దేనికైనా కొన్ని పద్ధతులంటూ ఉంటాయి కదా, అవి పాటించాలి కదా, మీరు ప్రభుత్వ అధికారి అన్నాడు. కావచ్చు, కానీ నేను మీ అవుట్ హౌస్లో ఉండి బ్రతికిన వాడిని, మీ చల్లని ఆశీస్సులే నా ఈ స్థితికి కారణం అన్నాడు ఆనంద్ శ్రీనివాసరావు చేతులు పట్టుకొని. ఆనంద్ గతంలో అదే ఫ్యాక్టరీలో మెకానిక్గా ఇదే శ్రీనివాసరావు గారి వద్ద పనిచేశాడు. శ్రీనివాసరావు గారికి ఆనంద్ ప్రతిభ గురించి తెలుసు, అందుకే అతనంటే వల్లమాలిన అభిమానం, అందుకనే తన అవుట్ హౌస్లోనే ఉంచుకున్నాడు. ఆనంద్ శ్రీనివాసరావు గారి స్పర్శతో గతంలోకి జారుకున్నాడు. తన తండ్రి ఆనంద్ను అవుట్ హౌస్లో ఎందుకు ఉంచాడో అర్థం కాలేదు శిరీషకు. ఆ విషయమే రోజుకోసారి ఆలోచిస్తూ ఉండేది. బేతాళ ప్రశ్నకు సమాధానంలా శిరీషకు ఆనంద్ ఒక పెద్ద సమస్య అయ్యాడు. అతనంత గిట్టకపోవటానికి గన కారణాలంటూ ఏమైనా ఉన్నాయా అంటే అవి కనపట్లా. ఆ లేకపోవడం ఏమిటి, ఆనంద్ అందరిలాగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగి, తండ్రి శ్రీనివాసరావు ఫ్యాక్టరీ మేనేజరు, మరి ఆనంద్కి అవుట్ హౌస్లో నివాసం ఏమిటి అని కావచ్చు. లేదా ఆనంద్ ఫ్యాక్టరీలో చేరే నాటికి ఐటీఐ మాత్రమే చదివాడు, ఆ తర్వాత పాలిటెక్నిక్ చేసి మెకానిక్ అయ్యాడు. ఆనంద్కి ఎడమకాలు పోలియో, అందుకని శిరీషకు చిరాకు కావచ్చు. ప్రతిరోజు ఆనంద్ ఫ్యాక్టరీకి వెళుతూ ఉండగా శిరీష అతని నడకనే గమనిస్తూ ఉండేది. ఒకవైపుకు వంగి నడవడం తండ్రి శ్రీనివాసరావు, హాస్టల్ నుంచి వచ్చి శిరీషకు ఆనంద్ గురించి చాలా గొప్పగా చెప్పడం ఆవిడికి నచ్చేది కాదు. అతని సంస్కారానికి చేతులెత్తి నమస్కరించాలి అని తండ్రి అంటుంటే చిరాకు పడేది. అయితే శిరీష ఆనంద్ని ఇంతకుముందు అందగాడిగా, ఊహాసుందరుడిగా ఊహించుకుంది. తేరా చూస్తే అవిటివాడు, పైగా పెద్ద రంగేమీ కాదు, పదే పదే చూడాలనిపించేవాడు కాదు. మరి తన తండ్రి అంత గొప్పగా ఎందుకు చెప్పినట్లు అనుకుంది. తప్పనిసరే తండ్రి ఇష్టాన్ని కాదనలేక అప్పుడప్పుడు అతనితో మాట్లాడటం తప్పేది కాదు. ఆనంద్ మాత్రం శిరీషతో ముభావంగానే ఉండేవాడు. శ్రీనివాసరావు ముందుగానే ఆనంద్తో చెప్పాడు, శిరీష తల్లిలేని పిల్ల, నా పెంపకంలోనే పెరిగింది, ఎలా పెంచానో ఏమో నాకే తెలియదు. శిరీష ఎప్పుడన్నా నిన్ను విసుక్కున్నా కసురుకున్నా పట్టించుకోకు అని. ఆనంద్ ఉదయాన్నే లేస్తాడు, తన పనులు తాను స్వయంగా చేసుకుంటాడు, వంట చేసుకుంటాడు, బట్టలు ఉతుక్కుంటాడు, సమయం దొరికితే ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటాడు. అలాగే బీటెక్ చేశాడు, MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. అంతేకాదు డిగ్రీ వాళ్లకు ట్యూషన్ చెబుతూ ఉండేవాడు, పోటీ పరీక్షలు వెళ్లే వారికి శిక్షణ ఇస్తూ ఉండేవాడు. ఎంత చేస్తున్నా ఏనాడు కార్మికునిగా తన బాధ్యతలను మర్చిపోలేదు. ఇదంతా శిరీషకు వేలవిరిగా ఉంది, అసహనంగా ఉండేది. ఓ రోజున శిరీష తన తండ్రితో నిష్కర్షగా చెప్పేసింది, ఆనంద్ అవుట్ హౌస్లో ఉండటం నాకు ఇష్టం లేదు అని. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్, అతను మీరు అంత విలువ ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంది. పొరపాటమ్మా, ఇప్పుడు తను ఒక మెకానికే కావచ్చు, రేపన్న రోజున ఈ ఫ్యాక్టరీకే MD అయినా అవుతాడు, అంత సమర్థత కలిగినవాడు.

0: అంతేకాదు అవిటివాడు కూడా అంది శిరీష తండ్రి మాటలు పూర్తిగా వినకుండా. అవిటితనం అనేటువంటిది తన శరీరకే కానీ మనసుకు కాదమ్మా, అతను మానవత్వం ఎరిగినటువంటి మనిషి అన్నాడు తండ్రి. ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి అలా అడిగావు? బాగుంది, ఆనంద్ నాకు బాగా నచ్చాడు, అతను నీకు భర్త అయితే బాగుంటుంది అని నా ఆలోచన. నాన్నా మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? తన రెండు కాళ్ళ మీద నిటారుగా నిలబడలేని వాడు నాకు భర్త. అవునమ్మా, అతను రెండు కాళ్ళ మీద నిటారుగా నిలబడలేకపోవచ్చు, స్వశక్తి మీద నిలబడగలడు, అనుకున్నది సాధించగలడు. నా మాట విని నువ్వు సారీ నాన్నా, అతన్ని అలా ఊహించుకోలేను. ఆ అవిటివాడు ఏమిటి నాన్నా, అసలు మీరు ఎలా అనుకుంటున్నారు అంటూ విసుగ్గా వెళ్ళిపోయింది. శ్రీనివాసరావుకి ఆశ్చర్యం వేసింది. తన కూతురు ఓ వ్యక్తి శారీరక లోపం గురించి అంత సంస్కారరహితంగా మాట్లాడటం మనసుకు ఎంతో బాధ అనిపించింది. ఇక శిరీషకు చెప్పి లాభం లేదు అనుకున్నాడు. శిరీష తల్లి ఓ మూర్ఖురాలు, ఎప్పుడు చూసినా ఆమె ముఖం కారు కారుమంటూ ఉండేది. అత్తమామలు భర్త కలిసి మాట్లాడుకుంటూ ఉంటే సహించేది కాదు, ఏదో ఒక గొడవ పెడుతూనే ఉండేది. శ్రీనివాసరావు ఇంటిలో మనశ్శాంతి లేకుండా చేసేది, నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడేది. ఆ తల్లి లక్షణాలే తన కూతురుకు వచ్చాయి, ఎక్కడికి పోతాయి అనుకున్నాడు శ్రీనివాసరావు. శ్రీనివాసరావుని భార్య కొంగును ముడేసుకోవాలి అనుకుంది, తాను చెప్పినట్లు ఆడించాలి అనుకుంది. అది గమనించిన ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు శ్రీనివాసరావు. నాటి నుండి కూతురు బాధ్యతలు తానే నిర్వర్తిస్తున్నాడు. శిరీషకు తండ్రిగా కొంచెం గారాభంగంతో పెంచాడు. ఎవరిని లెక్క చేయని తత్వం చిగురించింది ఆమెలో. పెడసరిగా మాట్లాడటం అలవాటు చేసుకుంది, చదువులో వెనకబడింది, తక్కువ మార్కులతో డిగ్రీ పూర్తి చేసింది. ఓ రోజు ఆనంద్ దగ్గరకు తన స్నేహితురాలు రమ్య కోచింగ్కి రావటం చూసి పిలిచింది. ఏ ఇంతకంటే గొప్పవాడు దొరకలేదా నీకు కోచింగ్కి, ఇతని దగ్గరకు వస్తున్నావు అంది. చాలా బాగా చెప్తారు, అతనికి తెలియని సబ్జెక్ట్ అంటూ లేదు, అన్నిటినీ విశ్లేషించి అర్థం చేసుకునేలా చెప్పగలగడం ఆనంద్ గారికి మాత్రమే తెలుసు అని నా అభిప్రాయం. ఎంత గుంజుతున్నాడేమిటి, అదే ఫీజు అంది శిరీష. ఆయన కోచింగ్ ఎంతైనా ఇవ్వచ్చు, కానీ ఆయన డబ్బు మనిషి కాదు. ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళంతా నిరుద్యోగులు, చిరుద్యోగులు, పూటకు గతిలేని వాళ్ళు. ఉద్యోగాలు వచ్చాక ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఆశ్చర్యంగా లేదు, ఈ రోజుల్లో ఇతరులకు సాయం చేయాలనుకునే ఇలాంటి వారు కూడా ఉన్నారంటే శిరీష కాస్త విస్మయం కలిగింది. జీవించడానికే డబ్బు, కానీ డబ్బే జీవితం కానే కాదు. ఆనంద్ అటువంటి వ్యక్తి. ఆనంద్ తల్లిదండ్రులు అసంఘటిత కార్మికుల భవన నిర్మాణాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు. కొడుకుకు వచ్చిన పోలియో వైద్యం చేయించడానికి ఎంతో గజగజలాడిపోయేవారు. తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చారు, అదే 10,000, వాళ్ళని రుణం తీర్చుకుంటే చాలు అనుకునేవాడు ఆనంద్. దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు పనిచేస్తున్న భవనం గోడ కూలి చనిపోయారు. యాజమాన్యం ఏ విధమైన నష్టపరిహారాన్ని అందించలేదు. ఆనాటి నుంచి ఆనంద్ ఆలోచనలో ఒక సంఘర్షణ. అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం పాడుపడాలి అని ఆలోచిస్తూనే ఉండేవాడు. ఆ ఆలోచన వేరు, ధ్యేయం వేరు అనుకున్నాడు. పాండవులంతటి వారే విరాటరాజు కొలువులో ఉద్యోగాలు చేశారు, అలా అని వ్యాపారంలో నష్టం వచ్చిందని, కర్మాగారం మూతబడిందని వాపోకుండా సమయం వస్తే ఒక భీముడిగా ఓ అర్జునిగా తనను తాను నిరూపించుకోవాలి అనుకున్నాడు. ఆనంద్కి తన బాగు కంటే ఇతరుల బాగు అంటే ఆనందం, తన విజయానికంటే ఇతరుల విజయం అంటే ఆనందపడతాడు. ముఖంలో కానీ మాటల్లో కానీ రవ్వంతా అసూయ ఎరుగనివాడు. ఓ రోజు శిరీష ఆనంద్ గురించి పేపర్లో ఒక వ్యాసం చూసింది, సివిల్లో టాప్ ర్యాంకులో పాస్ అయిన మేధావి అని. అతన్ని చిన్న తరహా పరిశ్రమ శాఖకు కమిషనర్గా పోస్ట్ చేసినట్లు తనకు బిచ్చెక్కిపోయింది. శ్రీనివాసరావుకి ఆనంద్ తన ఇంట్లో చేరినప్పటి నుంచి తరచూ ఆశ్చర్యాన్ని గురి చేస్తూనే ఉన్నాడు. కూతురు శిరీష పేపర్లో చదివిన విషయాన్ని తండ్రికి చెప్పింది. అతని గురించి నాకు తెలుసమ్మా అంటూ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. ఆనంద్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడానికి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. శ్రీనివాసరావు గారు అప్రయత్నంగా కుర్చీలోంచి లేచి నిలబడి నమస్కారం చేశాడు. ఆనంద్ చెలించిపోయాడు. ఏమిటి సార్, ఏమిటిది, నేడు నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఇదంతా మీ చలవే, మీరు నాకు గురువు, దైవం, శక్తియుక్తులు కూడా అన్నాడు. ఆ మాటలకు విస్తుపోయాడు శ్రీనివాసరావు. ఆనందులో ఏమాత్రం తేడా కనిపించలేదు, అదే చూపు, అదే మాట, అదే వినయం, అదే చిరునవ్వు. అందుకే పెద్దలు అన్నారు నిండుకుండా తొలగదు అని, అనుకున్నాడు శ్రీనివాసరావు. ఇంతలో ఫ్యాక్టరీలోని కార్మికులంతా బిలబిలావంటూ వచ్చి అతని చుట్టూ మూగారు. రెండు చేతులతో నమస్కరించారు. మమ్మల్ని మర్చిపోకండి బాబుగారు అన్నారు. మీరంతా నన్ను ఆశీర్వదించాలి తప్ప నమస్కారాలు పెట్టి మీ నుండి నన్ను దూరం చేయకండి. మనం అంతా నమస్కరించవలసినటువంటిది ఈ ఫ్యాక్టరీకి. ఇది మన కనతల్లి. దీని పట్ల అలక్ష్యం, అలసత్వం లేకుండా మీరు శ్రమశక్తితో దీన్ని ఒక దేవాలయంలో తీర్చండి. ఆనాడు మనం అనుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ ఫ్యాక్టరీ మనకు తీరుస్తుంది అన్నాడు. ఫ్యాక్టరీ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే ఫ్యాక్టరీ బాగుంటుంది. ఈ నిజాన్ని లోకానికి చాటండి అన్నాడు. పరివర్తన చెందిన శిరీష ఆనందపై ఆసక్తిని పెంచుకోవడం జరిగింది. తన తండ్రి గతంలో అతన్ని గురించి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆనంద్తో ఒంటరిగా కలిసి తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంది. ఆనందను కలవడానికి వెళ్లాలనుకుంటూ ఉండగా ఒక కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఒక అందమైన అమ్మాయి దిగింది. చూస్తే ధనికుల అమ్మాయిలా ఉంది. చెరగని చిరునవ్వు, ఇంతలేసి కళ్ళు, పసుపు నిమ్మపండు ఛాయ, ప్రశాంతతను కురిపించే ముఖం చూడగానే ఎంతటి వాళ్ళైనా నిశ్చేష్టులైపోతారు. ఆనంద్ కారు ఆగిన శబ్దం విని బయటకు వచ్చాడు. రమ్య నువ్వా అన్నాడు. ఏ ఇంకెవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అంది రమ్య. నాకంతటి అదృష్టం కూడానా అన్నాడు ఆనంద్. అంటే అవకాశం వస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారనమాట. ఇది కళ్ళలతోనా? ఇద్దరూ నవ్వుకున్నారు. ఇదంతా చూస్తున్న శిరీష తన మూర్ఖత్వానికి సిగ్గుపడింది. వారిద్దరి మధ్య తాను అన్ని విషయాల్లోనూ చిన్నదిగా కనిపించింది. ఆశయాలను, ఆదర్శాలను చేతలతో చూపిన ఆనందను అభినందించడం ధర్మం అనుకుని క్రిందకు వచ్చింది. ఆనంద్ గారు కంగ్రాచులేషన్స్ అంది. థ్యాంక్ యూ. ఈమె రమ్య, నా కాబోయే భార్య. నన్ను జాలిబడి చేసుకోవాలనుకుంటుంది. కాదు కాదు, వెంటబడి ప్రేమించి మరీ చేసుకోవాలనుకుంటున్నాను అంది రమ్య. నిజంగా మీరు అదృష్టవంతురాలు అంది శిరీష. ఇంతలో ఫ్యాక్టరీ కోత వినిపించింది. అప్పటి వరకు పనిచేసుకుని ఇక చాలు, ఇళ్లకు వెళ్ళండి అని బయట గెంటినట్లుగా ఉంది ఆ కోత. ఆనంద్ ఫ్యాక్టరీ ఉదయపు కోత, సాయంత్రపు కోత మధ్యలో తాను జీవించిన జీవితాన్ని గుర్తు చేసుకుని ఆనందంగా నిట్టూర్చాడు. ఆనంద్ దగ్గరకు చదువుకున్నవారు ఒకరి తర్వాత ఒకరు వస్తూ అతన్ని పూలమాలతో ముంచెత్తుతున్నారు, అభినందనలు కురిపిస్తున్నారు. ఇదంతా ఆనంద్కి ఇబ్బంది అనిపించింది. పుట్టిన మనిషిని తన జీవితానికి ఒక ధ్యేయాన్ని, ధ్యేయానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని అవిరేళ్ళు కృషి చేయాల్సిందే తప్ప నేను గొప్ప అని అనుకుంటే ఏనాటికైనా ఎదగలేడు అని శిరీష్ అనుకుంది. అప్పుడే ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు గారి గుండె బరువెక్కింది. నా అంత దురదృష్టవంతుడు ఎక్కడైనా ఉంటాడా అనుకున్నాడు. కొందరు ఆనంద్ గారి సామాన్లు కారులో పెట్టారు. ఆనంద్ శ్రీనివాసరావు దగ్గరకు వెళ్ళి, సార్ వస్తాను, మిమ్మల్ని నా జీవితంలో మర్చిపోలేను అన్నాడు. ఆనంద్ రమ్య కారు వైపు నడిచి వెళుతూ ఉంటే శిరీషకు అతని నడకలో తేడా కనిపించలేదు. ఎంతో హుందాగా నడుస్తున్నట్టు అనిపించింది. అప్రయత్నంగా కళ్ళల్లోనూ నీళ్లు సుళ్ళు తిరిగాయి. శ్రీనివాసరావు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.
1: ఆశయం పోలవరపు సాయిబాబా గారి కథానిక మీరింతవరకు విన్నారు. ఇప్పుడు కార్మిక గీతం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు సినిమా పాటలు వింటారు. ఇప్పుడు వినబోయే పాట ఆవార చిత్రం నుండి హరిచరణ్ తాన్వి గాత్రంలో చంద్రబోస్ సాహిత్యంతో యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

ఆంధ్రుడు చిత్రంలోని ఈ అందమైన పాటకు కళ్యాణి మాలిక్ సంగీతం సమకూర్చగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: దేశీయంగా విత్తనాల ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతైన యువకుల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని గోర్మెట్ పాప్కార్న్ పరిశ్రమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసిన నాన్ జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఉపరాష్ట్రపతి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశీయంగా ఉత్పత్తి చేసే విత్తనాల ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈరోజు ఆవిష్కరించిన విత్తనం దేశ వ్యవసాయ రంగంలో స్వావలంబనకు మరో ముందడుగని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ,
1: Our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quiet outflow of our foreign exchange and a reliance on someone else's innovation. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed developed and grown right here on our mother Bharat soil,
0: అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. దేశంలో గోధుమ, వరి తరువాత మూడవ పెద్ద సాగు పంటగా మొక్కజొన్న కొనసాగుతుందని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డపైన ముసునూరులో చేయడం మనందరికి గర్వ కారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియ సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.
0: కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతికి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర ఉప

0: ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్న ఆయన, గల్లంతి యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలతో పాటు స్థానిక మత్స్యకారుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. అలాగే గల్లంతిన యువకుల కుటుంబాలకు అందుబాటులో ఉంటూ గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కాకినాడ స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీకి ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట ప్రభుత్వం సమర్పించిన 185.75 కోట్ల వార్షిక ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ ఆమోదం తెలిపిందని చెప్పారు. తాజా నిధులతో గిరిజన మారుమూల ప్రాంతాల్లో 19 సంచార వైద్య యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్ డిస్పెన్సరీల ఆధునికీకరణ, ఉచిత మందుల సరఫరా, యోగా ఆరోగ్య కేంద్రాలు, వ్యసన విముక్తి కేంద్రాలు, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయుష్ రంగానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయనున్న 10,060 ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు మైనార్టీ విద్యాభివృద్ధి కేంద్రం సిఈడిఎం ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1 గ్రూప్ 2తో పాటు ఇంజనీరింగ్, ఉపాధ్యాయ, పోలీసు, సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు మైనార్టీ అభ్యర్థులు సిద్దం కావాలని మంత్రి సూచించారు. ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఉచిత శిక్షణకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయవాడ విజయనగరం కడపలో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అనంతరం క్రీడాశాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఖేలో ఇండియా నిధులతో రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ
1: ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎందరో క్రీడాకారులు ఈ రోజు పైకొస్తున్నారు. దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖేలో ఇండియా పథకం ద్వారా రాష్ట్రాలకు సముచితమైన స్థానం ఇస్తామన్నారు. దానిలో భాగంగానే సంవత్సరం 2025 గాను ఈ రాష్ట్రానికి 5 గ్రౌండ్ల యొక్క మరమ్మతుల కోసం 75 కోట్లు కేటాయించడం జరిగింది. ఈసారి కూడా దానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా 200 నుంచి 250 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి అందరి ముందు తెలియజేసుకుంటున్నాం.
0: హైదరాబాద్లోని కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయంలో ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి పంపిణీ, నీటి విడుదల అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం వాటాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జలాశయాల్లోని నీటి లభ్యత, అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల, వాటాల వినియోగంపై చర్చించనున్నారని అధికారులు తెలిపారు. గంజాయి విక్రయాలు, మాదక ద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. విజయవాడలోని ఒక పాఠశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ మత్తు పదార్థాల రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఇచ్చినా గంజాయి సేవిస్తున్న వారి వివరాలను తెలియజేసిన వారికి నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అతిసార వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ఏ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో కలుషిత నీరు, అపరిశుభ్రమైన ఆహారంతో అతిసారం వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. నీటిని మరిగించి తాగాలని, క్లోరినేషన్ చేయని నీటిని వినియోగించవద్దని సూచించారు. వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నీటి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఇన్నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1

0: 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర ఒడిషా ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవనాల ద్రోణి కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకు శాశ్వత నాణ్యమైన పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక PGRS కార్యక్రమంలో గతంలో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. గడువు దాటి అపరిష్కృతంగా ఉన్న అర్జీలపై ప్రత్యేక శ్రద్ద చూపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయంగా విత్తనాల ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతైన నౌకల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: హలో,
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్, అంత డబ్బా?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం
5: 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్, 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
4: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
5: అరే,
4: కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
8: RBI అంటుంది,
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
10: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
9: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
10: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
9: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
10: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: మహిళావాణి శ్రోతలందరికీ స్వాగతం అండి. మహిళలు మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మీ అభిప్రాయాల్ని తెలియజేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతర్లు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. మరి మీరు మాట్లాడాలి అంటే ఈనాటి అంశం మీకు తెలియాలి కదా. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత బాధలో ఉన్నా కొన్ని కొన్ని సందర్భాలు తలుచుకుంటే చాలా నవ్వొస్తుందండి. అలా తలుచుకుంటే నవ్వొచ్చే సంఘటన మీ జీవితంలో ఏం జరిగింది చెప్పడానికి మన శ్రోత సిద్ధంగా ఉన్నారు. విందామా? హలో, నమస్తే అండి. మీ రేడియో కొంచెం దూరంగా వచ్చారా? హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో మాన్స, నేనండి.
0: భాగ్యలక్ష్మి గారు
1: ఓసి
0: మల్కాపురం నుంచి. ఎలా ఉన్నారు భాగ్యలక్ష్మి గారు?
1: మీ ఫోన్ కలిసిందని నవ్వొచ్చేస్తుంది.
0: అవునా? చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, మరి మీ జీవితంలో ఎలాంటి సంఘటన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది తలుచుకుంటే?
1: నిజంగా చాలా ఆనందాలే నాకు మాత్రం. ఇంకో తలుచుకుంటాను బాధలన్నీ పక్కన పెట్టి, పక్కన నవ్వుకొని ఆనందంగా ఉంటాను. మీ మాటలు వింటూ మీ రేడియోని పక్కలో పెట్టుకొని డైలీ దాని ఆనందాన్ని, మీ ఆనందాలన్నీ నేను పంచుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంటున్నాను. ఇంకా ఆనందంగానే ఉంటాను, ఎన్ని కష్టాలు ఉన్నానా.
0: అలాగే ఉండాలి. అలా ఉంటేనే జీవితంలో మనకంటూ ఒక బలం ఉంటుంది, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతాం.
1: అదే చేస్తున్నాను. భజనకి ప్రయాణాలకు వెళ్ళిపోతాను, ఆ ఆనందాన్ని కూడా పంచుకుంటాను.
0: చాలా బాగుందండి.
1: అన్నిట్లోని ఆనందాన్ని ఎత్తుకొని హాయిగా బతకడానికి ట్రై చేస్తున్నాను.
0: వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్.
1: అందరినీ అలాగే ట్రై చేయమంటాను. మీ రేడియోని కూడా అందరికి పంచుతున్నాను. పంచమన్నారు కదా,
0: చాలా మంచి పని చేస్తున్నారు.
1: అందరూ ఫోన్ చేసినప్పుడు ఇందులో మీకు, మీరు ఇన్ని కష్టాలు ఉన్నాయని మాకు తెలిసినా సరే మీరు ఇంత ఆనందం కలుగున్నారంటే, నేను రేడియో వింటున్నాను ఎఫ్ఎం, మీరు వినండి ఎఫ్ఎం లో ఉన్న మాధుర్యం అంటే ఆలు నవ్వుతున్నారు. అమ్మో బలి పట్టుకున్నావు అయితే అంటున్నారు ఆలు. చిన్నప్పటి నుంచి పట్టుకున్నదే, అప్పుడు సినిమాలు కూడా వినివారు.
0: అయితే మాతో ఆనందాన్ని పంచుకుంటున్నారు, అలాగే ఈ ఆనందాన్ని మీ చుట్టాలతో బంధువులతో పంచుతున్నారు.
1: అలా పంచమన్నారు కదా, బంధువులు ఖచ్చితంగా పంచుతున్నారు. నాకు ఫోన్ చేసిన బంధువులు ఖచ్చితంగా ఈ మ్యాటర్ రాకుండా ఎప్పుడు కదలతో లేదు.
0: ఓకే భాగ్యలక్ష్మి గారు,
1: నిజంగా చెప్తున్నాను.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు భాగ్యలక్ష్మి గారు. హలో, అరే సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉండండి, అలాగే మీ రేడియోకి కొంచెం దూరంలో ఉండి ఫోన్ చేయండి. మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతర్లు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. హలో,
2: హలో,
0: హలో, నమస్తే అండి.
2: నమస్తే అండి, నా పేరు పుష్ప అండి, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను.
0: పుష్ప గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి.
2: రోజు మీ ఎఫ్ఎం వినందే మేము తినము పడుకోమండి.
0: అవునా?
2: తెల్లవారు నుంచి పాటల పల్లకి, తర్వాత న్యూస్, తర్వాత మీవి, భోజనం టైంకి మీది వస్తుంది. చక్కగా విన్నప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటది, బాధలన్నీ మర్చిపోతాను. నిజంగానే
0: మీ అందరి నోటి వెంట ఈ మాటల్ని వింటుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి పుష్ప గారు, మామూలుగా మీ లైఫ్ లో ఎటువంటి సంఘటన జరిగింది, ఏదైనా తలుచుకోగానే నవ్వొచ్చింది, మీ కుటుంబ సభ్యులతో గానీ మీ ఫ్రెండ్స్ తో గానీ?
2: మా నాన్న, అంటే మా నాన్న కొంచెం ఫింగర్ పనులు చేస్తారు.
0: ఓకే,
2: నాన్న

0: వల్ల నేను మా అమ్మ సైడ్కి వెళ్ళి నవ్వుకుంటా.
1: మరి అలాంటి ఒక్క సంఘటన చెప్పండి.
0: అంటే నాన్న పడుకున్నారు, పడుకున్నప్పుడు నే అంటే స్టవ్ కూడా అక్కడే ఉండేది అనమాట, వంటగదిలో పడుకున్నారు ఆ రోజు. నేనేం చేశానంటే అటు తిరగైపోయి నాన్న మీద పడిపోయినప్పుడు, అంటే పడిపోయినప్పుడు అది వేడిగేం లేదు, కొంచెం ఇదిలాగా ఉన్నసరికి నాన్న లేస్తే ఇంకా చూస్తున్నారు అటు ఇటు ఏటైపోయిందా నేను. చిన్నప్పుడు అలాగే నాన్న కూర్చునే చైర్ లాగేసి.
1: బాగుంది, అయితే బాగా అల్లరి చేసేవారనమాట మీరు.
0: అల్లరి అంటే అలాగా నన్ను కొట్టారని కోపంతో ముందుకెళ్ళారు ఏదో సామాన్లు తేయడానికి, నేను చైర్ లాగేసాను కింద పడితే.
1: అయ్యో
0: అలాగా చిన్న చిన్న అలాగే
1: అల్లరి పనులు
0: పనులు. నవ్వు ఇప్పుడు నవ్వు వస్తుంది అవన్నీ తలుచుకుంటే.
1: ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ పుష్ప, థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ అండి.
1: మరొకసారి ఈనాటి అంశం, తలుచుకుంటే నవ్వొచ్చే సంఘటన. మీ జీవితంలో గనక అలాంటి సంఘటనలుంటే వెంటనే కాల్ చేయండి. హలో.
2: హలో, నమస్తే అమ్మా, బాగున్నారా?
1: నమస్తే అమ్మా, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
2: మేము బాగున్నాం, మాకు అస్సలు కాల్ దొరకటం లేదు థియేటర్కి.
1: అవునా, ఈ రోజు దొరికిందమ్మా మీకు?
2: చేస్తున్నారు. హలో.
1: అమ్మా మరి ఈ రోజు దొరికేసింది కదా?
2: దొరికేసారు,
1: మరి ఆనందంగా ఉందా? బాగుంది. మరి చెప్పండి మీ గురించి, ఈనాటి అంశం గురించి.
2: ఈనాటి అంశం గురించి అంటే మా వారికి ఓసారి సీరియస్ చేసిందండి. కేజీహెచ్ లో ఉన్నాము, చిన్న మేజర్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ థియేటర్ నుంచి ఆయన్ని ఇంకో రూమ్ షిఫ్ట్ చేశారు. మా చిన్నల్లుడి గారు నేను వెళ్ళాను, వెళ్తే నేను మా ఆయన గారు ఇక్కడే ఉండాలండి, కనిపించడం లేదు.
1: ఎక్కడో దాచేశారని చెప్పాల్సింది
2: అన్నారండి. అంత కష్టంలో కూడా నువ్వు చాలా నవ్వు వచ్చిందండి, అది ఇప్పటికీ తలంచుకుంటే మా అల్లుడి గారి గురించి నవ్వు ఇప్పటికీ నవ్వు వస్తుందండి.
1: అయ్యో బాగుంది. ఓకేనండి, ఓకే. మరి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు వరలక్ష్మి అండి, తుంపాల, అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం.
1: ఓకే వరలక్ష్మి గారు, ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. హలో,
3: శుభ మధ్యాహ్నం.
1: సుమలత.
3: థ్యాంక్ యూ.
1: సుమలత గారు ఎలా ఉన్నారు?
3: సూపర్ గా ఉన్నాను.
1: మీ జోష్ లోనే, మీ మాటల్లోనే ఆ జోష్ కనబడుతుంది. మరి చెప్పండి సుమలత గారు, ఈనాటి అంశం గురించి మీరేం చెప్తారు?
3: అంటే ఫ్లాష్ బ్యాక్ కూడా వెళ్ళచ్చా?
1: ఫ్లాష్ బ్యాక్
3: అయితే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు బీకామ్ ఫైనల్ ఇయర్ వచ్చేప్పుడు మా గర్ల్స్ ఫ్రెండ్స్ అందరు అన్నారు, ఫైనల్ ఇయర్ ఇస్తాం కదా మనం సినిమాకి వెళ్దాము అన్నారు. సరే అయితే నేను, మాకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారు, అతను కూడా ఫైనల్ ఇయర్ ఇస్తాం కదా మరి నువ్వు నాతో రావాలా, ఇటు మాట ఇవ్వలేక అటు మాట ఇవ్వలేక నాకు క్లాస్ అర్జెంట్ లాస్ట్ ఏదో ఇంపార్టెంట్ చెప్తారు మీరు వెళ్ళిపోండి అని చెప్తాను. అప్పుడేమో సార్ కూడా చూసి ఏంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదమ్మా అంటే వాళ్ళ బయటికి వెళ్ళారండి అని, ఓ అలాగా అని చెప్పేసి నేను బయటికి మా బాయ్ ఫ్రెండ్స్ జీన్స్ తిన్నాక వెళ్ళాను అంట. అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉందండి, స్టార్ట్ అయింది నాకు వాళ్ళ పక్క బాధ పక్క ఆనందం.
1: దొరికేసారా?
3: దొరికేసా, వాళ్ళు లాస్ట్ బెంచ్ లో ఉన్నారు నాకు తెలియలేదు. మేమేమో డ్రింక్ తాగుదామని బయటకు వచ్చాం. ఏంటే క్లాసులు బాగా ఉన్నావా?
1: అయ్యో
3: అదే సినిమాకి మా సార్ కూడా వచ్చారు అకౌంట్ సార్.
1: సబాష్, 1+1 ఆఫర్
3: ఇది మర్చిపోలేను
1: మాట్లాడే.
3: అది ఇప్పటికే అప్పటికే అబ్బాయిలే తలుచుకుంటాం మా ఫ్రెండ్స్ అందరూ.
1: ఓకే ఓకే సుమలత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో.
4: హలో, నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి.
4: పాలసా మేడం గారు, నా పేరు కళ్యాణి, మాట్లాడుతున్నాను.
1: కళ్యాణి గారు
4: మేడం,
1: మరి ఈ రోజు ఏం పాట పాడతారు?
4: ఇవాళ

0: తలుచుకుంటే నేను పులకరించాను.
1: బాగుంది బాగుంది. మరి చెప్పండి కళ్యాణ్ గారు, అలాంటి తలుచుకున్న సంఘటన ఏంటుంది?
0: అయితే మేడం గారు, మీరు నమ్మరు, నాకు చిన్నప్పటి నుంచి ఆశయం అంటే చాలా ఇష్టం అండి. నాకు జోకు వేయడం రాదు కానీ ఎవరైనా జోకేసేస్తే మటుకు ఆగలేను మేడం గారు, నవ్వేస్తాను. అందరు అంటారు ఆవకటడిగా బ్రహ్మానందలాగా ఎప్పుడు నవ్వుకునే ఉంటావు, చావు కబురికి శుభవార్తకి అన్నిటికి అదే బ్రహ్మానంద గారు తావుకారు కూడా నవ్వుకారు వార్తలు చెప్తారు కదా.
1: అలా మొత్తానికి బ్రహ్మానందం గారితో పోల్చారు అనమాట మిమ్మల్ని.
0: అవునండి, అలాగే అంటారు అండి.
1: ఎంతమందికి ఆనందాన్ని కూడా ఇస్తున్నారు కదా,
0: జోకేటండి.
1: ఎంతో మందికి ఆనందాన్ని ఇస్తున్నారు కదా.
0: అవును, నాకు చాలా ఇష్టం అండి, కానీ నేను వేయలేను మేడం గారు. ఎవరైనా వేస్తే నవ్వుతాను కానీ నా జోకులు అయ్యడం రాదు.
1: ఏం పర్లేదండి, ఏదో ఒక టచ్ కదా, మనం ఆనందపడుతున్నాం కదా, అది చాలు.
0: అంతేనండి,
1: నెమ్మదిగా ఇది కూడా వస్తుంది, అంతే.
0: నవ్వు వచ్చేసింది మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ఓకే కళ్యాణ్ గారు, ధన్యవాదాలు అండి, ధన్యవాదాలు. ప్రతి మనిషి జీవితంలో సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి, వద్దన్నా కూడా కదా. కానీ వచ్చే సమస్యల్ని ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడుతూ ఇలాంటి సంఘటనల్ని అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటే మనసుకు చాలా ఆనందంగా ప్రశాంతంగా కొత్త ఉత్తేజాన్ని కూడా తెచ్చుకోవచ్చు కదా. అలాగే మన స్నేహితులతో మన వాళ్ళతో ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్ని మరొక్కసారి తలుచుకుంటే ఇంకా బాగుంటుంది, సమయం అందంగా గడుస్తుంది. మరి ఈనాటి అంశం మరొక్కసారి మీకోసం, తలుచుకుంటే నవ్వొచ్చే సంఘటన. ఈ సంఘటన గురించి మీరు మాతో ముచ్చటించాలంటే కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతర్లో సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. మరొక మాట చెప్పను మీకు, ఆనందకరమైన విషయాలను ఎక్కువగా తలుచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. అదే టెన్షన్తో భయంతో మన బ్రెయిన్ కానీ మన మనసు కానీ ఉంటే ఆలోచనలు కూడా సరిగ్గా ఉండవు కదా.

0: ఈనాడు మహిళావాణి కార్యక్రమంలో అంశం మరొకసారి తలుచుకుంటే నవ్వొచ్చే సంఘటన ఏది? దీని గురించి శ్రోతలతో మీ అనుభవాల్ని పంచుకోవాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతర్లో సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. మీకు తెలుసా నవ్వడం వల్ల ఎన్ని లాభాలున్నాయో? అరే, నవ్వడం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు కూడా బర్న్ అవుతాయండి. అంతేకాదు, నవ్వడం వల్ల రక్తనాళాల్లో కూడా కొవ్వు తగ్గుతుంది, నరాలన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి, ఒత్తిడి ఆందోళన మాయమైపోతాయి, కండరాలు యాక్టివ్గా ఉంటాయి. ఇలా ఒకటా రెండా ఎన్నో లాభాలుంటాయి. కోపం చిరాకు తగ్గించడంలో కూడా మనకి నవ్వు హెల్ప్ చేస్తుంది. దానివల్ల డిప్రెషన్ అనేది దూరమవుతుంది. మరొక విషయం చెప్పిన, ఇలా ఎప్పటికప్పుడు నవ్వుతూ నవ్వు వచ్చే సంఘటనలు తలుచుకుంటూ ఉంటే బంధాలు కూడా బలపడతాయి. హలో, నమస్తే అండి.
1: నమస్తే, అదేదో వాళ్ళని తగ్గిస్తాను
0: అండి.
1: మీరు చెప్పినట్టు నేను మా మరుగులకి అందరికి జోక్ చేసేవాళ్ళు. ఎందుకంటే నేను మా తల్లి కాదు మా సావర్తలు తీసుకుందని వాళ్ళు నిజం అనుకుని మా పెద్దారుబడి తెలుగు కలిగాను. మా వదిన ఇప్పుడున్న భార్య ఇప్పుడున్న అత్త కూతురు కాదట, ముందు పెద్ద అయితే భార్య పోయిందట ఆవిడ కూతురట అని అలా అడిగారు. అడిగితేమో లేదు అతనికి ఈవిడే పెద్దవారు ముందు భార్య అది లేదు అని నాకు అడిగారు. మీరు సౌత్ కూతురని మీ అమ్మ పెద్ద అయ్యి తెలిసింది కదా, మీ ముందు తెలిస్తే ఏం చేద్దాం అని. ఇప్పుడు ముందు ఇప్పుడు తెలియడమే మంచిది, చిన్నప్పుడు తెలిస్తే కోంపడితే సంవత్సరాలు కోంపడింది అని ఉంటుంది నాకు. అందుకని సొంత తల్లే కదా అనుకోబట్టి ఆ టెన్షన్ లేదని అని అంటే వాళ్ళు నిజమని నమ్మేశారు. ఆ తర్వాత ఏమో లేదు కాదని చెప్పారు. వాళ్ళకి అలాగే నవ్వించారండి. నా పేరు చిన్నవతి. అంటే సరదాగా ఇలా మాటల్లోనే చూస్తుంది.
0: బాగుంది బాగుంది. ధన్యవాదాలండి.
1: అదే నాకు లైన్ దొరికిందమ్మా మీతో మాట్లాడడానికి. మాలతి గారు, సరే అమ్మా.

0: అవునండి.
1: సింపుల్ కామెడీస్ పర్వాలేదు, సీరియస్ కామెడీస్ ప్రాబ్లం. నేను చాలా జోవియల్ గా ఉంటాను ఇప్పుడు.
0: ఓకే,
1: ఇంట్లో ఇంట్లో వాళ్ళకేటి వీధిలో వాళ్ళకేటి సింపుల్ కామెడీతో చాలా ఏడిపిస్తాయి. ఇప్పుడు లెటర్స్ రాని వాడికి కామెడీ లెటర్స్ రాసేవాళ్ళం ఇప్పుడు కాదు, స్టార్టింగ్ లో. ఇప్పుడు లెటర్స్ లేవులేండి.
0: మరి అప్పుడు వాళ్ళ రియాక్షన్,
1: వాళ్ళ రియాక్షన్ మాకు తెలిసేది కాదు. ఒక్కొక్కసారి మేము చూద్దాం అంటే ఇంట్లో వాళ్ళైనా చూసే లెటర్ కవర్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ తర్వాత తెలిసేది కాదు. ఇలా ఫ్రెండ్స్ కూడా అలా జోక్ చేసే వాళ్ళం, ఎవరు లెటర్ ఇచ్చారు, ఏదో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఇచ్చారు అన్నట్టు ఏవో వాళ్ళ ఫీలింగ్స్ అప్పుడే తెలిసిపోయింది అండి. తెలిసే కాదు, ఇంకా చాలా జోక్స్ ఉంది.
0: అయితే బాగా ఏడిపించేవారు అన్నమాట, సరదాగా ఆట పట్టించేవారు.
1: ఆ రస్నా బదులు కారం పసుపు కలిపేసి ఇచ్చాడు ఎవరైనా వచ్చిన వాడికి చేసేవాళ్ళు. కొంచెం అప్పుడు అంటే ఎక్స్ప్రెషన్ తెలిసిపోయాం.
0: మళ్ళీ రావాలంటే కష్టపడతారు.
1: కష్టపడరు అండి, తెలిసిన వాళ్ళగా.
0: అయితే రెడీగా ఉన్నారన్నమాట. బాగుంది బాగుంది. ఓకే అండి, ఓకే, ధన్యవాదాలు. సో సరదాగా ఇలా ఆట పట్టిస్తుంటే భలే ఉంటుంది కదా. అయితే ఒకటి, అప్పటికి అవతల వారికి కొంచెం కోపం రావచ్చు, కానీ ఎప్పుడైనా వాళ్ళ లైఫ్లో వాళ్ళు తలుచుకున్నప్పుడు వాళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది. హలో,
2: హలో ప్రీదేవి గారండి,
0: మాన్స గారండి,
2: బాగున్నారండి?
0: నేను బాగున్నానండి. రాధిక గారు,
2: అబ్బాయి ఎలా పోతున్నారండి? కాకినాడ, ఇంకా కాకినాడ పోతున్నారు.
0: అవునా, చెప్పండి.
2: మీరు వచ్చే టాపిక్ చాలా బాగుంది మన. ఇప్పుడు నేనైతే ఎన్నో సంవత్సరాలు, నాకు ఒక 50 దాటిపోయింది. అయితే నాకు ఏంటంటే రేడియోతో అనుబంధం ఎన్నో ఎన్నో సంవత్సరాలు బట్టి ఉందండి. అయితే అయితే చిన్నప్పటి నుంచి నేను అనుకుంది ఏంటంటే, ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఎలాగున్నా సరే బాధను మర్చిపోవాలి అంటే ఆ రకంగా నవ్వొచ్చే సంఘటన ఏంటంటే, మీరు ఆ టాపిక్ ఇచ్చారు కదా,
0: అవునండి,
2: అది దేనివల్ల కాదండి, మీరు చేసే ప్రసారాలు బట్టి చిన్నపిల్లల కార్యక్రమాలు చేస్తున్నారు చూసారు,
0: అవునండి,
2: బాల బాలక అని తర్వాత లబ్ నాటకాలని అలాంటివన్నీ ఇస్తున్నారు కదా, అది మర్చిపోలేని సంఘటన అండి. వాటి బట్టి నిజంగా నాకు చాలా నవ్వు వస్తుందండి. బాధల్లో ఉన్నా సరే సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుందండి.
0: అవునా, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్.
2: మీరు చేసే ప్రసారాన్ని బట్టి మాకు నిజంగా చాలా సంతోషకరంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసారు సంతోషమే ఆనందమైన పాట ఇచ్చారు చూసారు,
0: అవునండి, అవును,
2: అది కూడా ఒక రకంగా అది సంతోషకరంగా పెడుతుందండి అది,
0: అవునండి.
2: అలాగే ప్రతి దాంట్లో కూడా చాలా ఇదిగా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే మరి అనేక రకాల కార్యక్రమాలు బట్టి ఉంటుంది, తర్వాత మరి ఇంకా ఏం చెప్పాలంటే ఇంకా ఎన్నో ప్రాబ్లమ్లు బట్టి అండి.
0: ఓకే ఓకే, రాధిక గారు చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి.
2: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్.
0: ఓకేనండి, మన శ్రోతలు అయితే చాలా చక్కని విషయాల్ని పంచుకున్నారు. వాళ్ళు వేరొకరిని ఏడిపించిన సంఘటనలు, అలాగే వాళ్ళని ఎవరైనా ఏడిపించిన సంఘటనలు, ఇలా ఎన్నో రకాలు ఉంటాయనుకోండి. వాటన్నిటినీ ఒక్కసారి మరొకసారి తలుచుకున్నారు, ఆనందపడ్డారనే అనుకుంటున్నాను. ఈరోజుకి ఆ ఆనందాన్ని అలా కంటిన్యూ చేసేద్దాం, ఏమంటారు? మరొక క్వశ్చన్ చెప్పనా, ఇలా హ్యాపీగా ఉన్న సంఘటనలను తలుచుకుంటూ ఆనందంగా ఉంటే ముఖ సౌందర్యం కూడా పెరుగుతుందండి. ఈ విషయం చెప్తే ఖచ్చితంగా అందరూ హ్యాపీగా ఉంటారు కదూ. సో మరి ఇప్పటి వరకు చాలామంది కాల్ చేశారు, అయితే తలుచుకుంటే నవ్వొచ్చే సంఘటనలను తలుచుకోవడం ద్వారా ఆ ఆనందం ద్వారా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందంట, తెలుసా మీకు? ఎన్నో రకాల నొప్పుల్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అరే వీటితో ఏంటి సంబంధం అంటారా? ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఎన్నో లాభాలుంటాయి. అంతేకాదండి, హాయిగా నవ్వగలిగిన వాడు ఆనందంగా నిద్రపోగలడు కూడా. దానివల్ల ఆలోచనలను

0: 78 अंक गिरकर 77,263 और निफ्टी 84 अंक गिरकर 24,168 पर कारोबार कर रहा था। अंत में मुख्य समाचार एक बार फिर। वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कहा, भारत 8 से 9 और देशों के समूहों के साथ मुक्त व्यापार समझौतों पर बातचीत कर रहा है। सर्वोच्च न्यायालय ने जेपीएससी परीक्षा में अनियमितताओं की सीबीआई जांच की मांग वाली याचिका पर केंद्र को नोटिस जारी किया। गृह मंत्री अमित शाह आज शाम नई दिल्ली में आयोजित होने वाले 9वें राष्ट्रीय सुरक्षा रणनीति सम्मेलन में भाग लेंगे। विदेश मंत्री एस जयशंकर आज मॉस्को में व्यापार, आर्थिक, वैज्ञानिक, तकनीकी और सांस्कृतिक सहयोग पर भारत रूस अंतर सरकारी आयोग की बैठक की सह अध्यक्षता करेंगे। और कोलंबो में दूसरे टेस्ट क्रिकेट मैच में भारत की स्थिति मजबूत, ऋषभ पंत ने भारत के लिए विदेशी धरती पर बतौर विकेटकीपर बल्लेबाज सबसे अधिक रन बनाए। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాల ప్రకారం ఆంధ్ర తీరంలోని మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఈరోజు అందించిన వాతావరణ సమాచారం ప్రకారం గంగానది పరివాహక ప్రాంతంలోని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన గాలుల ప్రసరణ సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో జార్ఖండ్, ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఈ నెల ఆగస్టు 24-25 తేదీల్లో, అనగా ఈరోజు, రేపు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు, రేపు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం, యానం పరిసర సముద్ర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి వి నీలమ్మ బృందం నిర్వహణలో గంగా గౌరీ సంవాదం, తంబూర కథ, వంతలు వి పరదేశమ్మ, వి నాగమ్మ.

పార్వతీ తన ఏడు మేళ్ళకు వచ్చి నిలుపుడద్దంలో నీడ చూసి పార్వతి పక్కునా నవ్విందండి. ఆ పార్వతి నవ్వు శివుడు ఆలకించి, మామ పార్వతీదేవి ఏమి చూసి నవ్వా.

ఇప్పుడు ఆగ్రహం చూసిన పార్వతీదేవి గడగడలాడి గడభీతి చెంది, శంకర పరమేశ్వర గజాస్వరధారి గరర గంటక ఓ త్రినేత్రపాణి, ఇప్పుడు మిమ్మల్ని చూసినా లేదు శంకర, పొడవలో మీలాంటి పురుషులు లేడు, జ్యోతిలో నానా.

మాయమతి, చక్కగా ఒట్టి పెడతాను. బామా ఒట్టి పెట్టబోకు. ఏడు కూడేళ్ళకల అయ్యారల పోరు, సత్తి కూడేళ్ళకల సంసుల పోరని ఆ పరమేశ్వరుడు పార్వతి కైలాసం ఈ ప్రకారంగా వాదించుకొని ఆ పరమేశ్వరుడు పాట మీద మెషిన్ నందిని పిలిచారు. ఆయన నందన్నా, నువ్వు రాయి వెలుగురు పడ్డ వెళ్ళిపోయి గంగనిస్తారే వాడికి రావయ్యా. ఆ నందీశ్వరుడు చక్కగా ముస్తాబులైపోయి పార్వతి బేడకొచ్చి, అమ్మా పార్వతి అవి నాకు సల్ది.

0: పట్టుకు రాయవేలూరు.
1: ఆహా
2: అమ్మ, గంగామాదేవం చూసి రమ్మన్నాడు పరమేశ్వరుడు కనుక. నాయన, మీ తండ్రి గారు అంటే నా మీద ఏదో
3: యుద్ధమాడాడు.
2: నువ్వు వద్దని బుద్ధి చెప్పాలి గాని నా పైగా గంగను చూడడానికి వెళుతున్నావా? మీ తండ్రికి వద్దని బుద్ధి చెప్పు. అమ్మ పార్వతీదేవి, వద్దని తండ్రి గారికి బుద్ధి చెప్పలేను. అలాగైతే కుమారా, నీకు శాపం పెడుతున్నాను చూడు. కన్న తల్లి శాపెళ్ళు కనుక.

అలా పండిన పంట అంతా ప్రజలు తింటారు. నువ్వు వయసులో ఉన్న చెప్పి ఈ రకంగా కష్టపడతావు. నువ్వు వయసుకి ముసలబడి అయిపోయాక నువ్వు చనిపోయాక నిన్ను మాదిగవారికి అమ్ముకుంటారు. ఆ మాదిగవారైనా ఈదిలో బుర్ర ఎడవంగా చూస్తాను. ఊరికొస్తాను చిన్న చెట్టు కింద పడవేసి చిన్న చిన్న కత్తులతో చీరంగా చూతూ చీరంగా చూతూ చిన్న చిన్న కత్తులు.

నన్ను పార్వతీదేవి ప్రకారంగా చెప్పించి అడుగు శామకూర అలసంద పప్పు కొండల్లో పండే గొలచింతకాయ పుట్టుడు అత్త సల్ది పార్వతీదేవి నందన్నకు కట్టాను. పుట్టుడు వెళ్తే పుచ్చుకోరు నందన్న గారు కైలాసం వచ్చారు. శంకర పరమేశ్వర గజాసుల కట్టక పరమేశ్వర నువ్వు వెనక రాయవేలు పట్టణ వెళ్ళి గంగాదేవిని చూసిన మన పాపానికి మా అమ్మ పార్వతీ

మాత్రం లేకుండా చెప్పించింది. అందుకు నాయన నీకు ఆ శాపం తప్పదు. ముందుకు నదులకలో నువ్వు కోరుతుడు పోయి కలిగాక అప్పుడు రైతులు నిన్ను కొట్టే కొర దెబ్బలు మళ్ళీ దెబ్బ నేనే కాపాడతాను. ఆయన అంది విన్నా అప్పుడు తండ్రితో సాపిన తల్లితో దీవెనలు పుచ్చుకొని ఆ నంది

రాజేవి నందనంగకు చూచింది. నాయన ఎందుకు వచ్చావు, ఏం పని కలిగి వచ్చావు? అమ్మా గంగా మాదేవి, మా తండ్రి కైలాసపురుడు కనుక నిన్ను ఇస్తారేమో అడిగి రమ్మన్నాడని వచ్చాను. ఆ గంగామాదేవికి 7 మంది అన్నదమ్ములు ఉన్నారండి బోయిలు. ఆ పల్లె బోయిలు చూసి, ఏమయ్యా నందంద, మీ తండ్రి గారికి ఏం గతిందని అడగడానికి వచ్చావు. మీ తండ్రి బతుకు నీకు తెలియదేమో కానీ మాకు బాగా తెలుసును. మీ తండ్రి బతుకు చెప్తా విను.

మాయబాయలు శివుడు బతికిన బతుకంతా వచ్చేశారు. వాళ్ళందరిని అక్కడ మాయమైపోయి ఆ కైలాస కొండల్లో కలిగారు. ఏమన్నారు బోయలు? ఆయన పరమేశ్వర నువ్వు బతికిన బతుకంతా వెంచేశారు, వారు నాకు బామర్దుల్లే, నా బతికించి దేవించారు గాని లేదు, గంగ చక్కందే గంగ చక్కందే చెప్పునాయా, చూసొచ్చావు కదా. అయ్యో పరమేశ్వర, గంగ చక్కంది గవరి చక్కందంటే

పరమేశ్వరుడు ఆనందమైపోయి అలాగైతే ఆయన నేనే స్వయంగా వెళ్ళి గంగాదేవిని మనసు ఒప్పించి మెప్పించి పెళ్ళాడుకొని తీసుకొస్తాను. ఆ పరమేశ్వరుడు కనుక మాయల సంఘం వేషం కట్టారు. కుడి కంటికి కుంకుమ రేఖ, ఎడమ కంటికి ఈ భూతి రేఖ, ఆరు పుట్ల గంట మూడు పుట్ల శంకు. ఆ పరమేశ్వరుడు సాక్షాత్తుగా సంఘ వేషం కట్టి ఆ రాయి వేలూరు

0: చూసావా గంగా,
1: ముత్యాలు పడాలక్కర్లేదు గారి.
2: అవునవును,
1: ఇదిగో కాశీకెళ్ళే దంగాని
2: దంగాని,
1: కాస్త స్వయం పాకం ఉంటే వడ్డించు.
2: అవునవును,
1: వంట చేసుకుని భోంచేసి కాశీలో నీ పేరు చెప్తాను. అయ్యో జంగమా, ఇది స్వయం పాకం ఉంటే మేడ కాదు.
2: అవునవును,
1: నేను వంటగా వివరించే మేడ. ఏవి లేవా?
2: ఏవి
1: లేకపోతే బామా గంగాదేవి పరం పావనమైన గంగ ఇచ్చి దహం.

పెట్టమన్నాడు పరమేశ్వరుడు. అయ్యయ్యో అమ్మో, ముసలి కడుపులో పేగుల్లో నోట్లు పొడిలేవు గాని పరంపావనమైన గంగ కావాలట. అయ్యో జంగమా, పరంపావనమైన గంగ అందరి విందని ఎందుని వెతికినా లేదు ఇంట్లో.

0: గంగాదేవి పరంపావనమైన గంగలేకపోతే మందన్న ఇవ్వవే మరణం అవుతానా మరణం
1: అవుతారా,
0: యుషమన్న ఇవ్వవే తాగి సస్తానా తాగి సస్తానా, ఇదిగో నేను విషమేస్తాను. పరమేశ్వరుడే విషం దాకా అర్లించుకుంటారు, జంగమైతే తాగి చనిపోతారని బంగారు చెమ్ము నిండా పాలు పోసి గంగామాదేవి కాలకోటి విషయాలు కలిపి ఆ పరమేశ్వరుడి చేతికి తెచ్చివిచ్చను. దైవమా, ఆ గంగాదేవి ఇచ్చిన పాలు కనుక ఆ పరమేశ్వరుడి చేతికి తీసుకొని ఆ ఒక పాలన్న విషమున్న చిరుగొట్లో నింపుకొని తెచ్చిన పాలు దాము తాగి గంగాదేవి చేతికి చెబ్బివ్వగా గంగాదేవి ఎన్ని తిరిగి వెళ్ళిపోతుండగా చిట్టించే చాలారి తల పొరల పైన గోడల
1: విషమా.
0: ముందు వెళ్ళే గంగ వెళ్ళి తిరిగి చూచా, వెళ్ళి తిరుగు చూచా, పరమేశ్వరుడు తిరుగుపుదాచాడు నీల కంటయ్య నీల కంటయ్య, పరమేశ్వరుడు తల్లంద్రి ఏమనల్లని కంటం సాక్షాత్గా నిజ రూపు చూపించగానే ఆ గంగామాదేవి ఆ శివుడు ఒక రూపం చూసి పరిగెత్తి దేవుడి

0: శంకర పాదంబు వదిలింక చనముండలేరా గడి ఉండలేరా ఆ పరమేశ్వరుడేనా ఆ గంగాదేవి మనసు ఒప్పించి మెప్పించి బామా గంగా ఇప్పుడు ఇలాగ తీసుకెళ్తే మీ తల్లిదండ్రి అన్నదమ్ములు దొంగతనంగా వెతికెళ్ళాడు శివుడు గంగని అంటారు అందుకు కాబట్టి మీ తల్లిదండ్రి అన్నదమ్ములు ఎక్కడున్నారు చెప్పు
1: చెప్పు
0: వారిని ఒప్పించి మెప్పించి పెళ్ళాడుకొని తీసుకెళ్తాను స్వామి మా తల్లిదండ్రి శంకుబోడి శంకరాంబదేవి యానం సంతకెళ్ళారు మా 7 మంది అన్నగారులు సముద్రాలని ఆట చేస్తున్నారు అలా అయితే మళ్ళీ వస్తాను గంగాయని అక్కడ గంగాదేవి మనసు ఒప్పించి మెప్పించి పరమశివుడు అక్కడ మాయమైపోయి సముద్రాల దగ్గర

0: ఏడు వలలు కూడా మాయమైపోయే మాయమైపోయే
1: మాయమైపోయే
0: వలలు పోయాయంట నొతుకుతున్నారా నొతుకుతున్నారా పరమేశ్వరుడు ఏమి అన్నట్టు వారి దగ్గరికి వచ్చి ఓహో బోయిల్లారా ఏమిటన్నాను అలా నెచ్చుకుంటున్నారు వలల పోయాయా సరే మీ వల్ల నేను తెప్పిస్తాను మీ నాకేమిస్తారు ఏమిస్తావా పులుసులు పులుసులు బొమ్మిడాయిలు బొచ్చులు
1: పట్టిస్తాను
0: ముసలి పులుసు పెట్టుకోలేదు ఆ ఇలుసులు పులుసులు బొమ్మిడాయిలు అక్కర్లేదు ముసలి కదా చిన్న కోరిక ఉండిపోయింది నాకు
1: కోరిక
0: ఇదిగో ముసలి గంజి కాసుకోలేకపోతున్నాను మీ ఏడు మంది అన్నగారు తొలగలేదు గంగా

0: ఏయ్ ముసలి కడుపుల పెగులు నోట్ల పళ్ళు
1: అవునవును
0: గంగాదేవిని ఇచ్చి పెళ్లి చేయాలట. ముందు వాళ్ళు చెందాక ఇస్తామని అందాం
1: అందాం
0: వాళ్ళ మన చేతికి కాల్చొత్తు కొద్దిగా పారిపోదాం ముసలోడే మనతో పురుషులతో ముసలి పరిగెడతారా పరిగట్టలేక పడిపోతాడు మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అందమా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం గంగాదేవి తెప్పించండి తెప్పించండి బేగ
1: తెప్పించండి
0: సరే మన భగమంతుడు గజాస్వామి వెనక్కి తీసుకోగా ఏడు వాళ్ళు దర్చారట ఏడు వాళ్ళు

0: చాలా వేగరా పెద్ద పులి పోయి ఎల్లేటి బోయిలకి ఎదురు ఆడవచ్చా ఎదురు ఆడవచ్చా
1: ఎల్లేటి బోయిలకి ఎదురు ఆడవచ్చా ఎదురు ఆడవచ్చా
0: బాబోయ్ పెద్ద పులి కూడా ఎదురొచ్చినాదే
1: బలాబలి
0: వెళ్ళికెళ్దామంటే జంగము బాధ ముందుకెళ్దామంటే పులి బాల అని పెద్ద చెట్టు చెట్టుకు చెట్టు మీద కూర్చున్నారు ఈ కాలమైన ఆ కాలమైన 10 మంది పాపాత్ములు ఉంచుతారట 10 మంది పాపాత్ములు పుణ్యాత్ముడు ఎక్కడైనా ఉంటారట ఆ 7 మంది బోయిల్లు బోయిలు చూసి ఆయన మనం గంగనిస్తామంటేనే కదా వచ్చాయి వలలు ఆ పెద్దవాడు వచ్చేందుకు పులి ఉంది వెనకాల జంగం ఉన్నాడు ఆ పరమేశ్వరుని ధ్యానిస్తే మన కష్టాలన్నీ పోయి తెలిగిపోతాను సరే కానివ్వండి కానివ్వండి ధ్యానించండి శంకరు పరమేశ్వర పరమేశ్వర గంగని వచ్చి పెళ్లి చేస్తాం నిజ రూపు చూపించు నీలకంటయ్యా
1: నీలకంటయ్యా నిజ రూపు చూపించు నీలకంటయ్యా నీలకంటయ్యా

రామదేవులు పట్టణం తెచ్చి తండ్రి శంకుపేడు, తల్లి శంకరామదేవి, ఏడు మంది అన్నగారు, ఎనిమిది గారు, పరమేశ్వరుని పెళ్లి కుమారుడు చేసి, గంగామహాదేవిని పెళ్లి కూతురుని చేసి, నిమ్మల కొట్టి నీళ్ళ వేసి, పనసలు కొట్టి పందిళ్ళు వేసి, ఆ శివునికి గంగకి శుభోజ్

0: పరమేశ్వరుడికి 16 రోజులు పెళ్లి చేశారండి. అత్తమాలు బామర్దులు ఓసారి పెడుతున్నారు.
1: అవునవును
0: నాయనా, సారే వద్దు సీరా వద్దు.
1: నీకే
0: ఉంది ఆది పురాణి. ఆమె మీద నేను గంగను పెళ్ళాడుకొని
1: తీసుకెళ్తున్నాను.
0: సబరా చూసి ఇందులో 10 ఇంట్లో పెట్టినదండి అది. కాబట్టి ఈ పర్యామ గంగాదేవి వచ్చినప్పుడు సారి చీలతో పంపదు. ఇప్పుడు గంగని ఒక్కదాన్ని పంపించండి అని అత్తామాలతో చక్క బామర్దులతో ఆ సెలవు పుచ్చుకొని పరమేశ్వరుడు కనుక ఆ గంగాదేవిని కూడా పెట్టుకొని కైలాస కొండలకు వస్తున్నాడు. కొండలకు వస్తుండగా ఈ మధ్య నారద ఋషి పార్వతి మేడకి వెళ్ళిపోయి, అమ్మా పార్వతి బ్రాహ్మణ కన్య
1: పాపం
0: ఏం జరగను అమాయకురాలి.
1: మీ
0: భర్త గారు వచ్చారా? ఇంకా రాలేదు స్వామి. మీ భర్త గారు ఇంకెక్కడ వస్తారమ్మా? రాయవారి పట్టణం వెళ్ళిపోయి పల్లె వారమ్మాయిని చేపలు పీతలు రొయ్యలు అమ్ముకుని వారమ్మని పెళ్లి ఆడుకొని వస్తున్నాడు. అదే స్వామి, నా భర్త గారు ఎప్పుడో అలా చేయరు. నువ్వు ఇంట్లో ఉన్నా నీకేం తెలిసిన తల్లి వస్తాడు చూడు. ఆ పరమేశ్వరుడు గంగా ఇద్దరు కలిసి వస్తున్నారని అక్కడ మాయమైపోయి ఇక్కడ పార్వతి బగ్గులు మండిపోతుంది. ఆది పరాశక్తిని లోకమాతని పార్వతిని ప్రథమ భార్యగా శివుడు గంగాని ఎలాగ పెళ్ళాడు ఎలాగ తీసుకొస్తారు నేను చూడనాయని ఈ పార్వతి మండిపోతుంది. అక్కడ ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారండి? శంకరుని దగ్గర ప్రత్యక్షమయ్యారు. అయ్యో శంకర, ఏంటి గంగని కూడా విడి తీసుకెళ్తున్నాడు తీసుకొని? మరి ఎలాగ స్వామి, ఏం ఆలోచించాలయ్యా? ఇలా గంగని కూడా విడి తీసుకెళ్ళామంటే ఎంత చూపిస్తుంది పార్వతి. పార్వతి చెప్పిన శాపనానికి తిరిగి లేదు. కాబట్టి పరమేశ్వర గంగాదేవిని కనుక ఎక్కడన్నా దాసుకోవయ్యా శంకరా. నారద మహర్షి ఎక్కడదా ఆయన గంగని?

0: జోళ్ళు దాచినా,
1: ఒక
0: గంటలో దాచినా,
1: అవునవును,
0: చెంకులో దాచినా,
1: ఎక్కడ దాచినా సరే,
0: ఎక్కడ చూసినా సరే పార్వతీదేవి కనిపెడుతుంది.
1: అవునవును,
0: మరి ఎక్కడ దాచి పెట్టుకోవాలి పరమేశ్వర, మీకు తెలియంది ఏముంది, ఎక్కడన్నా దాయండి.
1: అవునవును
0: మామ గంగా, ఒక మూడు

0: వచ్చిందండి పార్వతీ. రాగానే శంకరం ఏకాది కాదు చూసింది దేవుడి గడియలు.
1: అవునవు
0: స్వామి, నిన్న వియాల తప్పుడు నాతో వాదించలేరు, గంగని పెళ్ళాడారా? ఎక్కడ రాశారు చూపించండి శంకర. అయ్యో ఎక్కడ గంగా, గంగా లేదు ఏమీ లేదు, గంగని పెళ్ళాలేదు పార్వతి. అయ్యో గంగాదేవిని పెళ్ళాడు చూపించండి. గంగని పెళ్ళాడకపోతే నృత్యందు తిలకము, పలుయందు కాటిగా, బొగ్గ ఎందు చుక్క, కాళ ఎందు పారాణ్యం, మీకు ఇంకా ఎక్కడి స్వామి, ఎక్కడి స్వామి, పెళ్లి ముస్తాబు చూసి అనుమానించావని చెప్పుదాకా.
1: అవును స్వామి.
0: ఆ ఒక రాయవెల్లి పట్టణంలో బ్రాహ్మలి వీధిలో పెళ్లి అవుతుంటే తెల్లగా ఉన్నాడు పొండ్లాగా తాతగారు. తోడబెళ్ళి కొడుకుని చేయించుదామని తోడబెళ్ళి కొడుకుని చేయించి ఆ పెళ్లి కొడుకు పక్కన కూర్చోబెట్టారు.
1: తోడబెళ్ళి కొడుకుని చేశారా?
0: అంతేగాని నేను గంగని పెళ్ళాలేదు.
1: పెళ్ళాలేదు స్వామి,
0: గంగని పెళ్ళాలేదా? గంగని పెళ్లి ఆడకపోతే ఎంత పని చేశారు కదా బామా. గంగని ఎవరు గాను గవిరిని తోడా, గవిరిని తోడా,
1: గంగని తోడా, గవిరిని తోడా.

హరేశ్వర అగ్ని నక్షత్ర కన్ను తమను నష్టధరించుండగా అగ్ని భాష ఎందుకు శంకర? చంద్రుడే మీ నెలవంకై ఉంటే చంద్రుడి భాషలు ఎందుకు? ఈ భాషలు నేనేమి నమ్మను. అలాగే గంగని పెళ్ళాడలేదంటారు. దాదే తప్పని పెట్టిన బంగారు పళ్ళులో బేద పెట్టండి పాదాలు. అయ్యో బంగారు పళ్ళు శివుని పాదాలు పెట్టగా ఆ పార్వతీదేవి వంగి పాదాలు కడుగుతుండగా ఈ జడలు గంగక్క చెవు కూర్చోకూడదా? ఇదేమిటా అక్కగా నన్ను పెళ్ళాడుకుని పరమశివుడు వస్తే ఇంతగా వాదించుతుంది గుంపలో నిలబెట్టి? అక్కగారు చక్కగా ఉంటుందో నేను చక్కగా ఉంటాను. చూస్తాను జడల్లో ఉన్న గంగాబాదే శివుడు.

0: పదరంజని కార్యక్రమంలో శ్రీమతి వి నీలమ్మ బృందం నిర్వహణలో గంగాగౌరీ సంవాదం, తంబూర కథ గానం విన్నారు వంతలు వి పరదేశమ్మ, వి నాగమ్మ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, నిలయంలో సమయం 3:36. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఎఫ్ఎం 102 MHz ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్ ప్రసారాలు తిరిగి సాయంత్రం 4:58 3:23.6 అనగా 927 KHz పై రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినవచ్చు.

0: యువవాణి యోజనల కార్యక్రమం. యువత జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం, మెదడును పదునుగా పెట్టే అలవాట్లు చాలా అవసరం. రోజు ధ్యానం చేయడం, చదివిన అంశాలను నోట్స్ రాసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మెరుగవుతాయి.
1: ధీం ధనక ధీం తడిడ దక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తడిడ దక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తడిడ దక ధీం ధనక ధీం.

చందమామ ఈ చిత్రం నుండి కెఎం రాధాకృష్ణన్, ఆశా భోంస్లే పాడిన పాట విన్నారు. యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా ఎలా పెంపొందించుకోవచ్చో వింటున్నారు. ప్రతి రాత్రి సమయంలోనూ కనీసం 7 నుండి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. రోజు వ్యాయామం లేదా నడక చేయడం వల్ల మెదడుకు రక్త సరఫరా మెరుగవుతుంది. యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలాగే మంచి ఆహారపు అలవాట్లు కలిగి

ఉండాలి. తాజా పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. నూనె పదార్థాలు, పంచదార కలిగినటువంటి ఆహారానికి దూరంగా ఉండడం చాలా మంచిది.

0: నేటి సిద్ధార్థ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. జ్ఞాపక శక్తిని పెంచుకునే పద్ధతులు ఏంటంటే, ముఖ్యమైన అంశాలను చదివేటప్పుడు సొంతంగా నోట్స్ను రాసుకోవాలి. ఒకే సమయంలో అనేక పనులు చేయకుండా ఏకాగ్రతతో ఒక్కొక్క పని పూర్తి చేయాలి. అలాగే పజిల్స్, సుడోకు లేదా కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం లాంటివి చేస్తూ ఉన్నట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంది. ఏది చేసినా మనసు పెట్టి చేస్తూ ఉండటం వలన కూడా జ్ఞాపక శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. దీంతోపాటుగా సరైన నిద్ర కూడా చాలా అవసరం. అలాగే రోజులో కొంత సమయం వ్యాయామం లేదా నడక వంటివి కూడా చేస్తూ ఉండటం వలన జ్ఞాపక శక్తిని మనం పెంచుకోగలుగుతూ ఉంటామన్నమాట. ఇది ఒకటే కాకుండా బహుళ పనులు, అంటే కొన్ని రకాల పనులని ఒకవైపు కుడి చేత్తో ఒక పని, ఎడం చేత్తో ఒక పని చేస్తూ ఉంటాం, అలా కాకుండా ఒక్కొక్క పని ఒక్కొక్క నిర్ణీతమైన సమయంలో మాత్రమే చేస్తూ ఉండాలి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే

0: 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: Bani bama gama gama.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మౌనరాగం ఈ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట విన్నారు. యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సంధ్యారాగాలు, తెలుగు చిత్రగీతాల మెలోడీలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అల్లరి ప్రియుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

10, 9, 8, 7. 6, 5, 4, 3. 2, 1, let's start the fun.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ప్రేమాలయం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఇప్పుడు అల్లరి అల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నిన్నే ప్రేమిస్తా ఈ చిత్రం నుండి

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీరింతవరకు సంధ్యారాగాలు, తెలుగు చిత్రగీతాల మెలోడీలు విన్నారు. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు.
3: ఉద్యోగ వార్తలు. తిరువనంతపురంలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి చెందిన లిక్విడ్ ప్రపల్సన్ సిస్టమ్స్ సెంటర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితర ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ మెకానికల్ అండ్ కెమికల్ 7 పోస్టులు, టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 పోస్టు, టెక్నీషియన్ బి ఫిట్టర్ 9 పోస్టులు, డ్రాఫ్ట్స్మెన్ బి 1 పోస్టు, ఫైర్మెన్ ఏ

ఒక పోస్టు. మొత్తం పోస్టుల సంఖ్య 19. అర్హతలు, పోస్టును అనుసరించి ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సితో పాటు ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి 4 సెప్టెంబర్ 2026 నాటికి

0: రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 80, తెలంగాణకు 50 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు, లోకల్ బ్యాంక్ ఆఫీసర్, అర్హతలు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్లో కనీసం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి, అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 1 ఆగస్టు 2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి అభ్యర్థులకు గరిష్టంగా 15 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం, ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈఎన్ఎం మహిళా అభ్యర్థులకు 175 రూపాయలు. దరఖాస్తు ప్రారంభ తేదీ 18 ఆగస్టు 2026 నుంచి 7 సెప్టెంబర్ 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు www.ibps.in వెబ్సైట్ను సందర్శించగలరు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు, చదివినవారు శ్రీ బి రాజు.

ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెళకువలు గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ సాంబయ్య గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30 సైబర్ బుల్లీయింగ్ ప్రికాషన్స్ అండ్ ప్రివెన్షన్ డాక్టర్ నందిని సిపి గారి ఆంగ్ల ప్రసంగం వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ముందుగా ప్రకటన.
1: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ముందుగా వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ సాయంత్రం 5:49 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది. గాల్లో తేమ 81%. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం జల్లులు కులిసినట్టుగా నమోదైంది. గాల్లో తేమ 59%. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1 లేదా 2 వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు హెచ్చరిక. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి యానాం వైపుగా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు సముద్రంలో చేపల వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ

పాఠశాల కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెళకువల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ సాంబయ్య గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే 7:45 వికసిత్ భారత్, 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, ఈ రాత్రి 9:30 సైబర్ బుల్లీయింగ్ ప్రికాషన్స్ అండ్ ప్రివెన్షన్ డాక్టర్ నందిని సిపి గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. ఈ రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈనాటి ప్రసారాల వివరాలు.

అలాగే ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం కార్యక్రమంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి గారు చదివిన వికాసం వింటారు. ప్రేరణ వ్యక్తిత్వాలు ఉంటాయి.

0: ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:10 భక్తరంజనీ కార్యక్రమంలో నెట్టికంటి ఆంజనేయ స్వామివారు సుప్రభాతం వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో నేల గుణం మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. పుస్తక సమీక్ష శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి కవితా సంపుటి విత్తు నుండి విక్రయం దాకా కవితా సంపుటిపై సమీక్ష, సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్ గారు. సమాచారవాణి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Good evening. This is Akashvani, the news read by Saira Mujtaba. External Affairs Minister Dr. S. Jayashankar called on Russian President Vladimir Putin at Kremlin today. The meeting focused on bilateral trade, economic cooperation, and upcoming high-level summits. Indian Ambassador to Russia Vinay Kumar and Joint Secretary ERS Mayank Singh were also part of the delegation. During the meeting, Dr. S. Jayashankar highlighted the strong and growing India-Russia partnership, particularly in economic cooperation, trade and energy. He conveyed Prime Minister Narendra Modi's greetings and handed over Prime Minister Modi's personal message to Mr. Putin. Dr. Jayashankar described the outcome of the Intergovernmental Commission meeting as positive.
2: Our economic cooperation, trade, energy, fertilizers, nuclear, other dimensions as well. Overall, I think our economic cooperation has grown very significantly. Prime Minister Modi looks forward to meeting you at the SCO summit, then welcoming you in India for the BRICS summit, and in due course, as per your mutual convenience, having the annual summit. So we have a very strong picture of cooperation to present.
1: The External Affairs Minister conveyed to Mr. Putin that Prime Minister Modi looks forward to meeting him at the SCO summit and to welcoming him to India for the BRICS summit. Earlier in the day, External Affairs Minister along with Russian First Deputy Prime Minister Denis Manturov co-chaired a meeting of the Inter-Russia Intergovernmental Commission on Trade, Economic, Scientific, Technological and Cultural Cooperation in Moscow. Dr. Jayashankar reached Moscow yesterday on a two-day visit to Russia. National Security Advisor Ajit Doval arrived in Beijing on a two-day visit to China. He will take part in the 25th round of special representatives talks between the two countries.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనే దృఢ సంకల్పంతో అనేక ఆలోచనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అభివృద్ది సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. వార్తల వివరాలు. మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏలూరు జిల్లా ముసునూరులో ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో కలిసి ముఖ్యమంత్రి దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గార్మే పాప్కార్న్ దేశంలోనే అతిపెద్ద పాప్కార్న్ ఉత్పత్తి సంస్థగా అవతరించిందని, ఈ ప్లాంట్ 29 టన్నుల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా నిలుస్తోందని వివరించారు. భవిష్యత్తులో పాప్కార్న్ అంటే గుర్తొచ్చేది ముసునూరు అని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులంతా ఫుడ్ ప్రాసెసింగ్ వైపు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. గత 11 ఏళ్లలో మొక్కజొన్న

0: ఉత్పత్తి వాటా 65% పెరిగిందన్నారు. అన్ని దేశాలకు ఇక్కడి నుంచే పాప్కార్న్ పంపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్తే వస్తువు విలువ చాలా రెట్లు పెరుగుతుందని వెల్లడించారు. స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ ఫోన్ పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్లాయి. ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. 11 ఏళ్లు మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65% పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ ని అదే సమయంలో అరకు కాఫీని, ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్ని పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
0: మహిళల భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తిరుపతిలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లలో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. తిరుపతి పోలీస్ కమిషనరేట్ ప్రతిపాదనలో ఉందని, పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. పోలీసుల సరెండర్ లీవులపై చర్చిస్తున్నామని మంత్రి అనిత వివరిస్తూ,
2: స్టేట్ లో ఈరోజు మనకి మహిళల మీద జరుగుతున్న నేరాలు మాక్సిమం తగ్గడం జరిగింది. దీని అందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే పోలీసింగ్ కానీ, ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ, విజిబుల్ పోలీసింగ్ కానీ స్ట్రాంగ్ చేయటం, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కి మౌలిక వసతులు కలిగి చేయటం, అదే విధంగా పోలీసులకు వెల్ఫేర్ కి సంబంధించి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. పాత జిల్లాలు ఏదైతే ఉన్నాయో 13 జిల్లాల్లోనే కూడా మనకి మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లోనే కూడా మహిళా పోలీస్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుంది.
0: గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా బొరాకల వలసలో 79 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారిని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, 228 మంది జనాభా కలిగిన బొరాకల వలస గ్రామానికి రహదారి సౌకర్యం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజల రాకపోకలకు మరింత సౌలభ్యం కలగనుందన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అవసరాల కోసం సమీప ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రహదారి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు మెరుగైన రహదారి, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ది, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పాలన సాగుతోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని గొల్లపాలెం, కుయ్యేరు మధ్య రహదారి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 37.65 కోట్ల రూపాయలతో ఈ రహదారి పనులు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి వెల్లడిస్తూ,
3: సుమారు 37.65 కోట్ల వ్యాయామంతో 13 కిలోమీటర్ల రోడ్డు వేయటం జరుగుతుంది. ఆల్రెడీ 19.25 కోట్ల పని పూర్తి చేయడం జరిగింది. చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం, మేము అభివృద్ధికి, సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క రోడ్డు వేసుకుంటా వెళ్తున్నాం. రానున్న 3 సంవత్సరాల్లో రామచంద్రపురాన్ని సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దుతాం. అందులో ఏ విధమైన సందేహం.
0: ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేకు మంత్రి నారాయణ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల కారణంగా అనేక భూములు వివాదాల్లోకి వెళ్లాయని అన్నారు. వచ్చిన వినతుల్లో దాదాపు 90% భూ సంబంధిత సమస్యలే ఉన్నాయని

పేర్కొన్నారు. అందిన వినతులను సంబంధిత శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు కలెక్టర్లకు పంపించారని, వినతులు ఇచ్చిన ప్రజలకు అధికారులు ఫోన్ చేసి వారిని పిలిపించి సమస్యలపై చర్చించి పరిష్కారం చూపిస్తారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల తేదీలను ఈరోజు ప్రకటించారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారిణి శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన తొలేళ్ల మహోత్సవం అక్టోబర్ 26న, సిరిమాను మహోత్సవం 27న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐజీఓటీ కర్మయోగి ఆన్లైన్ శిక్షణ కోర్సును జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, కర్మయోగి కోర్సు ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాలు, సామర్థ్యాలు, ప్రజాసేవ పట్ల అవగాహన పెంపొందుతుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనే దృఢ సంకల్పంతో అనేక ఆలోచనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంచారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సహయోగः సహైవ ఆగామి ఉచ్చస్తరీయ శిఖర సమ్మేళనాని ఇతి విషయేషు ముఖ్యతయా చర్చా సమజాయత. అత్రావసరె సంభాషమానః డాక్టర్ జయశంకరః భారత రూస్ దేశయోః సుదృఢాం వర్ధమానాం చ సహభాగితాం ప్రతిపాదితవాన్. సహ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః శుభకామనాః రాష్ట్రపతి పుతిన్ ఇత్యస్మై సమర్పయత్. తస్య వ్యక్తిగత సందేశం చ తస్మై నివేదితవాన్. విదేశమంత్రిణా ప్రతిపాదితం యత్ వ్యాపార ఊర్జా ఉర్వరక ఆణ్విక క్షేత్రేషు ఉభయోః దేశయోః సహయోగః అత్యధికం ప్రవృద్ధః వర్తతే. సహ అసూచయత్ యత్ ప్రధానమంత్రి మోదీ SCO శిఖర సమ్మేళనే రాష్ట్రపతినా పుతిన్ ఇత్యనేన సహ మేళనాయ అథ బ్రిక్ శిఖర సమ్మేళనార్థం తస్య భారత ఆగమనే స్వాగతం కర్తుం ఉత్సుకో వర్తతే. ఇతః ప్రాక్తన దివసే విదేశమంత్రి రూస్ దేశస్య ప్రథమ ఉప ప్రధానమంత్రిణా డెనిస్ మంతురోవ్ ఇత్యమునా సహ వ్యాపార ఆర్థిక వైజ్ఞానిక ప్రౌద్యోగిక సాంస్కృతిక సహయోగాయ భారత రూస్ అంతర్ సర్వకార్య ఆయోగస్య సహ అధ్యక్షతాం అకరోత్. తత్ర డాక్టర్ జయశంకరః అవోచత్ యత్ భారత రూస్ సంబంధాః నిరంతరం స్వకీయాం దృఢతాం అనుకూలన క్షమతాం చ ప్రదర్శితవంతః. విదేశమంత్రీ స్వకీయ రూస్ సమకక్ష్యేన సర్గేయ్ లావ్రోవ్ ఇత్యమునా సహ అపి క్షేత్రీయ వైశ్విక విషయేషు విచార వినిమయం కరిష్యతి. భారతస్య రాష్ట్రీయ సురక్షా పరామర్శకః అజిత్ డోభాలః అద్య ద్విదివసీయ చీన యాత్రాయై బీజింగ్ నగరం సంప్రాప్తవాన్. అత్రావసరే డాక్టర్ డోభాలః స్వకీయ చీన సమకక్షేన విదేశమంత్రిణా చ వాంగ్ యీ ఇత్యమునా సహ సీమా విషయ ఆయోజ్యమానస్య ద్వయోః దేశయోః 25తమస్య విశేష ప్రతినిధివార్తాసత్రస్య సహ అధ్యక్షతాం విధాస్యతి. చీన విదేశ మంత్రాలయస్య ప్రవక్త లీన్ జియాన్ అద్య వార్తాహర సమ్మేళనే న్యవేదయత్ యత్ శ్రీ డోభాలః శ్రీ వాంగ్ ఇత్యసౌ చ సీమా వివాదం సమేత్య ద్విపక్షీయ క్షేత్రీయ అథ అంతారాష్ట్రీయ సంబంధేషు గభీరం విచార విమర్శం కరిష్యతః. 20th-2000తమే వర్షే గల్వాన్ ఉపత్యకాయాం సంఘర్షానంతరం పూర్వ లద్దాఖ్ క్షేత్రే దీర్ఘకాలిక సైన్యచింతా కారణాత్ భారత చీన సంబంధేషు మహతి కటుతా సమాగతా ఆసీత్. కింతు ఉభౌ పక్షౌ సంబంధేషు స్థిరతాం ఆనేతుం అవిరతం ప్రయాసం అకురుతాం. 400-3000 కిలోమీటర్ దీర్ఘతమస్య భారత చీన సీమా వివాదస్య సమగ్రావబోధాయ 3-2000తమే వర్షే ఏషా విశేష ప్రతినిధి వ్యవస్థా ఆరబ్ధా. అస్మాత్ ఉపవేశనాత్ ప్రాగ్ భారతస్య విదేశమంత్రి శనివాసరే పునరుక్తవాన్ యత్ సీమాక్షేత్రేషు శాంతిః స్థిరతా చ చీనదేశేన సహ ఉత్తమాయ సంబంధాయ అనివార్యా వర్తతే. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ AIR చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయల జాపాన్ దేశస్య చతుర్దివసీయ ప్రవాసే వర్తతే. తత్ర వ్యాపార సమవాయం ఉద్దేశ్య తేన ప్రోదీరితం యత్ భారతం 15 ట్రిలియన్ డాలర్ పరిమితస్య GDP సంపద ప్రతినిధిత్వం కుర్వద్భిః వివిధ రాష్ట్రైః సహ వాణిజ్య వార్తాం విధత్తే. అస్మాకం దేశస్య ముక్త వ్యాపార సంధిః జగద్ వ్యాపారస్య 75 భాగం పరిపూరయిష్యంతి ఇతి ఉక్తం. భారతస్య ఉచ్చతమ న్యాయాలయేన ఝారఖండ రాజ్యస్య సంయుక్త నాగరిక సేవా పరీక్షాయాం సంజాతానాం అనియమితతానాం CBI దళేన నిష్పక్ష విశోధనాయ యాచికాం స్వీకృత్య కేంద్ర రాజ్య శాసనాభ్యాం సూచనాపత్రం ప్రేషితం. ముఖ్య న్యాయాధిపతేః సూర్యకాంతస్య న్యాయపీఠేన ఝారఖండ లోక్ సేవా ఆయోగాయ అపి నిర్దేశో ప్రదత్తః. ఉచ్చన్యాయాలయః పూర్వమేవ పరీక్షా నిరస్తీకరణస్య నిర్ణయం స్థగితవాన్.
उज्जैन्यां श्रावणमासस्य अन्तिमसोमवासरे भगवान् महाकालः पञ्चामृतेन अभिषिक्तः भस्मना च समलङ्कृतः

0: मन्दिरद्वाराणि ब्रह्ममुहूर्ते सार्धद्विवादने उद्घाटितानि। अद्य सायंकाले मन्दिरात् प्रस्थिता शोभायात्रा रामघाटं यावत् यास्यति, यत्र क्षिप्रानद्याः पावनजलेन भगवतः चन्द्रमौलेश्वरस्य विशेष अर्चनं विधास्यते। केन्द्रीय खाद्य प्रसंस्करण मन्त्री चिराग पासवानः अद्य नवदेहल्यां सम्मेलनं सम्बोध्य प्रावोचत् यत् PMFME योजना माध्यमेन 2 लक्षाधिकेभ्यः सूक्ष्म खाद्य उद्यमिभ्यः अभ्युदयः साध्यते। तेन प्रकटीकृतं यत् अस्याः योजनायाः फलम् आसाद्य 10 लक्षजनाः साक्षात् वृत्तिम् अवाप्नुवन्। एषा योजना उद्यमिता क्षेत्रे महिलानां सहभागितामपि संवर्धयति।
1: PMFME की है हमारी स्कीम, जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं, जो संभवतः अपनी छोटी प्रोड्यूस को प्रोडक्ट में बदल कर उसमें वैल्यू ऐड कर कर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं।
0: लखनऊ नगरे समनुष्ठिते 18 ब्रिक्स अकादमिक अधिवेशने विदेश कार्य सचिवः सुधाकर दलेला अब्रवीत् यत् भारतस्य ब्रिक्स अध्यक्षता मानवता प्रथमम् इति मौलिक सूत्रे प्रतिष्ठिता वर्तते। तेन प्रकटीकृतं यत् अयं संघः नवोन्मेषं सहयोगञ्च प्रवर्धयितुं यतते। अस्याः प्रक्रियायाः भागत्वेन राष्ट्रस्य 30 नगरेषु 400+ सम्मेलनानि निर्व्यूढानि सन्ति। भारतीय ऋतु विज्ञान अधिकारिभिः श्वः यावत् छत्तीसगढ़ बिहार ओडिशा प्रान्तेषु अति पर्जन्यस्य पूर्वानुमानं प्रकटय्य नारंग वर्णीय संचेतना प्रख्यापिता। अपि च देहल्यां झारखण्डे कर्नाटक केरलयोः तटीय प्रदेशेषु च मध्यमा तीव्रा वा वृष्टिः संभाविता। देहली विमानपत्तने तु मंद दृश्यात्मकत्वात् 14 वायुयानानां गतिः अन्यत्र मोचिता। यात्राभिश्च यात्रिभ्यश्च सूचना संपर्काय उपदेशो प्रदत्तः। संयुक्त राष्ट्र संघस्य मरुस्थलीकरण प्रतिरोध परिषदि भारतस्य प्रतिनिधित्वं कुर्वन् केन्द्रीय पर्यावरण मंत्री भूपेन्द्र यादवः प्रावोचत् यत् भूमेः और्वर्य रक्षणं न तु केवलं व्ययमात्रं अपितु भावी संततेः जीवन धारणाय अत्यावश्यकं वर्तते। इति वार्ताः।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమం వినడానికి ముందుగా కొన్ని ప్రకటనలు వింటారు.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
6: LIC యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కె సాత్.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
8: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈనాటి ఫిట్నెస్ మంత్ర సాయం సమీరంలో ఫిట్నెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో స్క్వాట్స్ మ్యాజిక్ గురించి తెలుసుకుందాము. రోజు నడిస్తే ఫిట్గా ఉంటామని చాలామంది నమ్ముతారు. నడక ఆరోగ్యానికి మంచిది.

మంచిదే, కానీ ఇప్పుడు ఆ వాకింగ్కు ఓ చిన్న వర్కౌట్ పోటీ ఇస్తుంది. వర్కౌట్ అంటే జిమ్కి వెళ్ళి గంటల తరబడి చేసేది కాదు. ప్రతి 45 నిమిషాలకు ఒకసారి 10 స్క్వాట్స్ చేయడం. ఒక పరిశోధనలో తెలియని విషయం, రోజులో అరగంట పాటు ఒకేసారి నడవడం కంటే ప్రతి 45 నిమిషాలకు ఒకసారి 10 స్క్వాట్స్ చేయటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయంటున్నారు. ఈ చిన్న మార్పు వలన ముఖ్యంగా యుక్త వయసు వారిలో బ్లడ్ షుగర్ కంట్రోల్ దాదాపుగా 40% మెరుగవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు గంటల తరబడి కదలకుండా ఉండడం సమస్య వ్యాయామం చేయకపోవడం ఒకటే కాదు, ఇలా గంటల తరబడి కదలకుండా ఉండడం కూడా. అందుకే ఒకసారి చేసే వర్కౌట్ కంటే రోజంతా శరీరాన్ని కాస్త కదిలిస్తూ ఉండటం ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుందని, స్క్వాట్ చేసినప్పుడు శరీరంలోని కండరాలు ఉత్తేజితం అవుతాయి, ఈ కండరాలు గ్లూకోజ్ని ఇంధనంగా వాడుకోవడం వలన చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. అలా అని వాకింగ్ చేయడం మానేయక్కర్లేదు. అందరికీ అందుబాటులో ఉండే ఉత్తమ వర్కౌట్లలో వాకింగ్ ఒకటి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, బరువును నియంత్రిస్తుంది, మెటాబాలిజంను మెరుగుపరుస్తుంది. వాకింగ్ చేసే రోజంతా కుర్చీకే పరిమితం కావడం కంటే మధ్య మధ్యలో లేచి కాస్త కదలకుండా స్క్వాట్స్ చేయడం కూడా ముఖ్యమైనది, ముఖ్యమైన ఫిట్నెస్ మంత్ర. ఇప్పుడు ఒక పాట వింటారు.

0: చంద్రలేఖ. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఇప్పుడు వికాసం. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన గురించి శ్రీమతి ఎస్ ప్రమీల కుమార్ గారు చదివిన వికాసం వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించబడే పథకాలలో ఒకటైన ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన గురించి తెలుసుకుందాం. ఇది పంటల బీమా పథకం. 2016లో దీనిని ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధుల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు ఆర్థిక రక్షణ కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. వర్షాభావం, అధిక వర్షాలు, వరదలు, కొన్ని సహజ విపత్తుల వల్ల నష్టం సంభవించినప్పుడు ఈ పథకం నిబంధనల ప్రకారం రైతులకు పంటల బీమా పరిహారం అందుతుంది. ఈ పథకంలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంటలకు రైతుల వాటా గరిష్టంగా 2%, రబీ పంటలకు 1.5%, వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు 5% వరకు ఉంటుంది. మిగిలిన అర్హత కలిగిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల ప్రకారం భరిస్తాయి. అయితే రైతులు 2 రకాలు. రుణాలు తీసుకున్న రైతులు, రుణాలు తీసుకోలేని రైతులు. రుణాలు తీసుకున్న రైతులైతే బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పంట రుణాలు తీసుకున్న వారి ప్రీమియంను బ్యాంకులే నేరుగా జమ చేస్తాయి. రుణాలు తీసుకోలేని రైతులైతే గ్రామ సచివాలయాలు, మీసేవ, సిఎస్సి కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రధాన పంటలకు రక్షణ కల్పిస్తారు. ఈ పథకం ఏ పంటలకు వర్తిస్తుందంటే వరి 26 జిల్లాలు, పత్తి 10 జిల్లాలు, మిరప 8 జిల్లాలు, వీటితో పాటు ఉల్లి, పసుపు, నువ్వులు, రాగి, సజ్జ, మినుము, ఆముదం, పెసర, వేరుశనగ, జొన్న, కొర్ర, మొక్కజొన్న పంటలకు ఈ బీమా వర్తిస్తుంది. ఇప్పటి వరకు గణాంకాల ప్రకారం పిఎంఎఫ్బివై క్రింద రాష్ట్రంలో 13.01 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి 4,44,880 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. వర్షాభావ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో సాంకేతిక కారణాల వల్ల లక్షలాది మంది రైతులు బీమా నమోదు చేసుకోలేకపోయారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఒక్క అర్హత ఉన్న రైతు కూడా పంట బీమా రక్షణకు దూరం కాకూడదనే ఉద్దేశంతో గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నామని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
0: వికాసం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి విన్నారు. చదివిన వారు శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ప్రేరణ. కళలు ఎంత పెద్దవైనా మన ప్రయత్నం దృఢంగా ఉంటే వాటిని ఖచ్చితంగా నిజం చేయొచ్చని ప్రణవ్ ఇలాంగో ప్రయాణాన్ని చూస్తే తెలుస్తుంది. 17 ఏళ్ల వయసులోనే అద్భుతమైన ఘనత సాధించాడు. తమిళనాడులోని ఈరోడ్లో పెరిగిన ప్రణవ్ ప్రపంచ ప్రఖ్యాత ఐవీ లీగ్ సంస్థల్లో ఒకటైన అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో సీట్ సంపాదించాడు. అంతేకాకుండా అక్కడ చదువుకోవడానికి ఏకంగా 3.55 కోట్ల భారీ స్కాలర్షిప్ను కూడా అందుకున్నారు. చిన్న వయసులో గణితం టెక్నాలజీలపై ఆసక్తిని పెంచుకుని ప్రణవ్ ఆలోచనలకు సామాజిక ప్రయోజనాన్ని జోడించారు. ప్రణవ్కు చిన్నప్పటి నుండి గణితం అంటే ఆసక్తి. ఆ ఇష్టమే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఐజీసీఎస్ఈ మ్యాథమెటిక్స్ వరల్డ్ టాపర్గా నిలిచారు. సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాలపైన ఆసక్తి పెంచుకున్నారు. ఒక విషయం చదివి వదిలేయకుండా నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుందో తెలుసుకోవడంపై దృష్టి పెట్టేవాడు. అప్లైడ్ మ్యాథమెటిక్స్తో పాటు పబ్లిక్ హెల్త్ రంగంలో పనిచేయాలన్నది ప్రణవ్ ఆలోచన. గణిత నమూనాలు, గణాంకాలు, డేటా విశ్లేషణ వంటి వాటిని ఉపయోగించి సమస్యలను అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను గుర్తించి టెక్నాలజీని ఉపయోగించి మెరుగైన పరిష్కారాలు కనుగొనాలన్నది ప్రణవ్ యొక్క లక్ష్యం.

0: మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మంచు పల్లకి ఈ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో వ్యక్తిత్వం. మానసిక అడ్డంకులు మన ఆలోచనలను, సృజనాత్మకతను, పురోగతిని నిలిపివేస్తాయి. ఈ అవరోధాలను అధిగమించడానికి విశ్రాంతి తీసుకోవడం, పెద్ద పనులను చిన్న భాగాలుగా విభజించడం, సానుకూలంగా ఆలోచించడం, ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. మెంటల్ బ్లాక్స్కు కారణాలు ఏంటంటే అధిక ఒత్తిడి, ఆందోళన, వైఫల్యం గురించి భయం, శారీరక అలసట, నిద్రలేమి, ఒకే పనిపై ఎక్కువ సమయం గడపడం వంటివి. మెంటల్ బ్లాక్స్ను అధిగమించే మార్గాలు ఏంటంటే కొద్దిసేపు పని నుండి విరామం తీసుకోవడం, నడవడం, గాల్లో తిరగడం చేస్తూ ఉండాలి. పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని ఒక్కొక్కటిగా పూర్తి చేయాలి. తప్పులు జరుగుతాయనే భయాన్ని విడిచిపెట్టి ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. మెదడుకు ప్రశాంతతను అందించడానికి ధ్యానం చేయాలి. మనసును వేరే ఆసక్తికరమైన పనివైపు మళ్లించాలి.

0: సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెళకువల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ సాంబయ్య గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్, 8:00 స్వర్మాలిక సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, ఈ రాత్రి 9:30 సైబర్ బుల్లియింగ్ ప్రికాషన్స్ అండ్ ప్రివెన్షన్ డాక్టర్ నందిని సిపి గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు. ఇవి ఈనాటి ప్రసారాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల వివరాలు. రేపు ఉదయం 6:00 భరత జాతి మహోత్సవం దేశభక్తి గీతం మృదంగానం వింటారు. రచన మేగడ రామలింగేశ్వర స్వామి గారు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు. 6:10 భక్తిరంజనీ కార్యక్రమంలో నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యానంలో చింతన వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో నేల గుణం మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నీటిమాటి శీర్షికన తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు పుస్తక సమీక్ష వింటారు. శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి కవితా సంపుటి విత్తు నుండి విక్రయం దాకా కవితా సంపుటిపై సమీక్ష, సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్. భక్తి సంగీతం కార్యక్రమంలో కుమారి ఎం ప్రణీత గారు పాడిన కొన్ని భక్తి గీతాలు వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ పురాణం రవీంద్రుడి గారు మృదంగం, పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కె నిఖితా శ్రీవల్లి గారి గానం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ గారు వయలిన్, శ్రీ జి రవి గారు మృదంగం. 8:59 పంటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. వికసిత్ భారత్, 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం. 10:25 పాటల పల్లకి, 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు, 12:40

నిమిషాలకు సంధ్యారాగం కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖాధికారి శ్రీమతి విడి భవానీ గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం నిర్వహణ శ్రీమతి డివి మానస గారు. 2:31 రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో వారణాసి ఘట్టం సత్యహరిశ్చంద్రుని పాత్ర శ్రీ జి సీతారాం నాయుడు గారు పాడిన రంగస్థల పద్యాలు హార్మోనియం శ్రీ పి హరిబాబు గారు. 5:00 యువాణి యోజనల కార్యక్రమం సాయంత్రం 5:30 సంధ్యారాగాలు తెలుగు చిత్ర గీతాల మెలోడీలు వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు 6:00 సమాచారవాణి 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లలిత సంగీతం శ్రీమతి జి లక్ష్మి సూర్యశ్రీ గారు పాడిన కొన్ని లలిత గీతాలు. శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్ శ్రీ బండారు రమణబాబు గారు తబలా. ఫిట్నెస్ మంత్ర వికాసం ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ చదివిన వారు శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి గారు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. జీడి మామిడిలో అధిక దిగుబడికి చేపట్టవలసిన జాగ్రత్తలు. ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి హరికుమార్ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్. 8:00 స్వరమాలిక సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 హరికథ. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిణి భవానీ. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. ఇవి రేపటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రసారాల వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు 15 trillion dollars జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుణ్ణి కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు ఆహ్వానించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: India Russia partnership has consistently demonstrated resilience and adaptability even amidst a complex international landscape. Our engagement has continued to deepen, reflecting the mutual interest and confidence that define our bilateral partnership.
0: Bharat kanisam 8-9 deshalato vanijya charchalu jaruputondani, ivi dadapu 15 trillion dollars GDP ni kaligi unnayani కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75% కలిగి ఉన్నాయని, విశ్వసనీయ భాగస్వామిగా స్థిరపరచడానికి సహాయపడతాయని గోయల్ తెలిపారు. భారత్ భారీ దేశీయ మార్కెట్ను కలిగి ఉందని, గత 4 సంవత్సరాల్లో 9 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో ప్రపంచ దేశ

0: కలకు ఆహ్వానం పలికిందని జపాన్కు చెందిన వ్యాపార ప్రతినిధులకు ఆయన చెప్పారు. మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాభివృద్ధిని, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం దేశీయ ఆవిష్కరణలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులోని మొక్కజొన్న అభివృద్ధి సంస్థలో ఈరోజు నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ రాధాకృష్ణన్, అధిక నాణ్యత కలిగిన మొక్కజొన్న కోసం భారత్ హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడిందన్నారు. ఈ కొత్త స్వదేశీ వంగడం ప్రపంచ మార్కెట్లకు పాప్కార్న్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారతదేశం నూతన ఆవిష్కరణలు, సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టైర్ 2, టైర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాల అవసరమైన నైపుణ్యాలు పొందేలా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలను చేపట్టింది. వైద్య పరికరాల నిబంధనలు 2017లో 3 ప్రధాన అంశాలకు సవరణలు చేసినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్సోర్స్ స్టెరిలైజేషన్కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్షా రుసుములను క్రమబద్ధీకరించి దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించబడిన అధికార పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలకమైన మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభమవుతాయని, ఖర్చులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునిక వినూత్న వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి రావడానికి ఇవి దోహదపడతాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
1: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే యూకే, యుఎస్ పర్యటనలు పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు

0: లేవుండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవది చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కాగా భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతల్లో కేంద్ర ఉన్నత విద్యా సంస్థల నుండి 12 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, 3 ప్రభుత్వ, 2 ప్రైవేటు కళాశాలలతో సహా రాష్ట్ర విశ్వవిద్యాలయాల నుంచి 5 గురు, అలాగే 2 ప్రభుత్వ, 2 ప్రైవేటు పాలిటెక్నిక్ల నుండి 4 గురు ఉన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు $15 ట్రిలియన్ జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల.
2: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంలో ప్రామాణిక నిర్దేశకాలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య.
3: వ్యవసాయ సుస్థిరత భూమిపై మానవ నాగరికత ఉనికిని నిర్ణయిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు మనిషి, అలాగే మనతో పాటు జీవిస్తున్న జీవులన్నిటి కూడా ఆహారం ప్రధానం. భారతదేశంలో వ్యవసాయం మానవుల ప్రధాన జీవన విధానం. కానీ వాతావరణంలో తరచుగా వస్తున్న మార్పుల వల్ల చీడపీడల సమస్యలు, వాటి వృద్ధి ఎక్కువై రైతన్నలు పంటలు సకాలంలో కాపాడుకోవాలంటే సస్యరక్షణ త్వరితగతిని చేయవలసి ఉంటుంది. ఒకేసారి వచ్చే చీడపీడల ఉధృతిని తట్టుకుని ఆహార ఉత్పత్తులను కాపాడుకుని ఈ దేశ జనాభాకు ఆహార పౌష్టిక భద్రతను కల్పించాలంటే తగినంత కార్మికులు దొరక్క రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ సమస్య ఇంకా రాబోయే రోజుల్లో కూలీల కొరతే కాకుండా వ్యవసాయదారుల కొరతతో మరింత జటిలమవబోతోంది. నేటి వరకు మనం కూలీల కొరతనే చూశాం. రేపటి నుండి రైతన్నలు, వ్యవసాయదారులు కరువైపోతారు. అన్నం దొరకడమే కష్టం అవ్వచ్చు. భారతదేశంలో గణనీయమైన జనాభా ప్రత్యక్ష వ్యవసాయ కార్యకలాపాల నుండి ఉపసంహరించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరియు అందువల్ల 2050 నాటికి భారతదేశం రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ నిపుణుల కొరతను అధికంగా ఎదుర్కోబోతోంది. మొత్తం శ్రామిక శక్తిలో వ్వసాయ కార్మికుల శాతం 2018లో 50% ఉంటే అది 2050 నాటికి 25% పడిపోయేటువంటి పరిస్థితులు గోచరించబోతున్నాయి. ఈ పరిస్థితుల నుండి రైతాంగాన్ని, వ్యవసాయాన్ని గట్టెక్కించాలంటే నూతన సాంకేతిక యంత్రాలను వ్యవసాయానికి అందించవలసి ఉంది. ఈ యంత్రాలతో రైతన్నును మరియు మన వ్యవసాయ రంగాన్ని కాపాడి నవతరాన్ని, యువతరాన్ని, అలాగే నాయకులను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను వారి వారి ప్రధాన వృత్తులతో పాటుగా వ్యవసాయ వృత్తిని కూడా చేపట్టే విధంగా ప్రోత్సహించి వ్యవసాయంలోకి తక్కువ సమయంలో, ఎక్కువ వైశాల్యంలో, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో వ్యవసాయ పనులు చేసే చురుకైన వ్యవసాయ సాంకేతిక పరికరాలను తీసుకురావడానికి ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంతో కృషి చేస్తూ ఉంది. వ్యవసాయ డ్రోన్ల మీద పరిశోధనల వల్ల రైతులకు సరైన అవగాహన కల్పిస్తున్నందువల్ల ఈ వ్యవసాయ డ్రోన్లు మన భారతదేశ పొలాల్లోకి చాలా వేగంగా ప్రవేశించాయి. గ్రామీణ

మరియు పట్టణ యువతకు ఈ వ్యవసాయ డ్రోన్ల ఉపాధి మంచి ఉపాధి వనరుగా మారి ఈ వ్యవసాయ డ్రోన్లు రై రైమని మన గ్రామాల్లోకి సేవలందించడానికి ప్రభుత్వ యంత్రాంగాలు నిత్యం కృషి చెలపడం హర్షణీయం. అసలు ఈ వ్యవసాయ డ్రోన్ అంటే ఏమిటి? ఇది గాలిలో ఎగురుతూ పంటల మీద సస్యరక్షణ మందులు, కలుపు మందులు పిచికారీ చేసుకుంటూ, అలాగే పోషకాలైనటువంటి యూరియా, డిఏపి తదితర గ్రాన్యూల్స్ను చల్లుకుంటూ, కావాలంటే విత్తనాలను కూడా చల్లేటువంటి యంత్రం. ఇదొక అద్భుతమైన యంత్రం. ఎందుకంటే ఈ యంత్రం 20 మంది మనుషులతో సమానం, 10 తైవాన్ స్ప్రేలతో సమానం. అసలు ఈ డ్రోన్లు స్వరూపం మరియు కొలతలు ఏంటి, అసలు ఇవి ఎలా ఉండాలి అనేటువంటి అంశాల మీద మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో అలాగే ప్రపంచంలో రకరకాల డ్రోన్లు తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అసలు మన రైతన్నకు ఎలాంటి డ్రోనును మనం చేరవేస్తే తనకు ఉపయోగపడుతుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ సమయంలో చాలా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా కూడా పిచికారీ చేసి తనకి తక్కువ సమయంలో సస్యరక్షణ చేపట్టేదానికి దోహదపడుతుంది అనేటువంటి అంశాల మీద పరిశోధన జరిపి వారి ముందుకి కొన్ని నిజానిజాలను తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భారతదేశానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా విధి విధానాలు రూపొందించి వారికి అందించడం జరిగింది. తద్వారా మన దేశపు రైతాంగానికి ఎంతో సహాయం అందించాలనేటువంటి అద్భుతమైనటువంటి సంకల్పాన్ని నిజం చేసింది. అసలు ఈ వ్యవసాయ డ్రోన్ యొక్క మొత్తం బరువు అంటే పిచికారీ ద్రావణం కానీ లేదా యూరియా డిఏపి కానీ లేదా విత్తనాలు కానీ కలిపి నింపినప్పుడు దాని యొక్క బరువు 25 కేజీకి మించరాదు. ఎందుకంటే 25 కేజీలకి మించితే దాని ద్వారా వచ్చేటువంటి గాలి వల్ల పంట నేల కొరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 25 కేజీలని ప్రామాణికంగా నిర్దేశించడం జరిగింది. ఈ వ్యవసాయ డ్రోన్లో 10 నుంచి 12 లీటర్ల పిచికారీ ద్రావణం కంటే ఎక్కువ మోసేటువంటి ట్యాంకును ఉంచరాదు. 10 నుంచి 12 లీటర్ల ద్రావణం మోసే ఎటువంటి ట్యాంకు ఉన్నటువంటి డ్రోన్ యొక్క మొత్తం బరువు 25 కేజీలకి మించదు. తద్వారా పంట మీద దాని యొక్క ప్రభావం, దాని యొక్క బరువు తగ్గి గాలి వల్ల డ్రోను ఎగురుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి గాలి బలాల వల్ల పంట నేల కొరకుండా పంటను చక్కగా కాపాడుతుంది. ఈ వ్యవసాయ డ్రోన్లకు ముఖ్యంగా మనం చూడవలసిన ఇంకొక అంశం ఏంటంటే 4 భుజాలు ఉన్నది వాడాలనా లేదా 6 భుజాలు ఉన్నటువంటి డ్రోన్లు వాడాలనా. సో వీటి మీద కూడా మనం పరిశోధన జరపడం వల్ల తెలిసింది ఏమిటంటే 6 భుజాలు ఉన్న డ్రోన్లు చాలా మంచివి. అవి గాలిలో చాలా సుస్థిరంగా పయనిస్తూ ఉంటాయి, కాబట్టి కింద పడే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ అనుకోని విధంగా ప్రొపెల్లర్స్ కానీ ఇంకేమైనా భాగాలు కానీ ఇరిగినప్పుడు కింద పడటానికి ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి ఈలోపు డ్రోన్ని మన కంట్రోల్ తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అతి ముఖ్యమైన విషయాలు ఇంకా కూడా ప్రామాణిక నిర్దేశకాల్లో మనం మాట్లాడుకుందాం. అయితే అసలు అంశాల్లోకి వెళ్ళబోయే ముందు అసలు ఈ డ్రోన్ల వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది కూడా మనం చర్చించుకోవడం అవసరం ఉంది. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడుకుంటే 1 ఎకరాన్ని మనం దాదాపు 10 నిమిషాల్లో కేవలం 10 లీటర్ల నీటితో, 25% తక్కువ రసాయనిక మందుతో చీడపిడ్డల నుండి పంటలను కాపాడుకోవడానికి పిచికారీ చేసుకోవచ్చు. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడటం ద్వారా 90 నుంచి 95% మేరకు నీరు, శక్తి, సమయం ఆదా చేసుకోవచ్చు. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడటం వల్ల అంతకుముందు మనం వాడుతున్నటువంటి తైవాన్ స్ప్రేయర్లు, ఇతరితర స్ప్రేయర్ల వల్ల గాలిలోకి వెళ్ళేటువంటి రసాయనిక మందు శాతం ఎక్కువగా ఉంటుంది, అదే డ్రోన్ల వల్ల చాలా తక్కువగా ఉంది. తద్వారా ఎక్కువ మందు నిలువుగా ఉన్నటువంటి మొక్క భాగాలకు, పైభాగం, మధ్యభాగం, కింద భాగంకి సమానంగా చేరవేయబడుతుంది. ఈ వ్యవసాయ డ్రోన్లు కనుక మనం వాడుకోగలిగితే మన రైతును, రైతు కార్మికులను రసాయనిక మందుల యొక్క విష ప్రభావాల నుండి కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఒక్క వ్యవసాయ డ్రోను 10 తైవాన్ స్ప్రేయర్లతో సమానం. ఒక్క వ్యవసాయ డ్రోను 20 మంది మనుషులు చేసే సమానమైన పనిని చేస్తోంది. ఈ వ్యవసాయ డ్రోను రోజుకి 30 నుండి 40 ఎకరాలు సులువుగా పిచికారీ చేస్తుంది. ప్రత్యేకంగా వర్షం పడిన పరిస్థితుల్లో పొలాలన్నీ బురదగా ఉన్నప్పుడు ఈ డ్రోను చక్కగా సస్యరక్షణ మందులు పిచికారీ చేసి పంటను కాపాడుతుంది. ఇలాంటివి ఎన్నో ఎన్నో లాభాలు ఉండటం ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గమనించడం జరిగింది. అందుకే ఈ సాంకేతికతను అందరికంటే ముందుగా తీసుకొచ్చి రైతన్నలకి ఎంతో హెల్ప్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అయితే ఈ డ్రోన్ను ఎలా వాడాలి, ఏ ఏ పంటల మీద ఏ ఏ సమయాల్లో ఎంతెంత ఎత్తులో ఎంతెంత వేగంతో ఎంతెంత వెడల్పులో పిచికారీ చేసుకుంటూ వెళ్ళాలి అనే అంశాల మీద ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జరిపినటువంటి పరిశోధనలో తేలిన అంశాలు ఈ

డ్రోన్లు వ్యవసాయంలో మనం పాటించవలసినటువంటి ప్రామాణిక నిర్దేశకాలు మీ ముందు చర్చించబోతున్నాను. దాదాపు మనం పండిస్తున్నటువంటి ప్రధాన పంటలన్నింటిలో 10 రకాల ప్రధాన పంటలు తీసుకుంటే వరి కానీ, చెరుకు కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, మినుము కానీ, అలాగే శనగ కానీ, వేరుశనగ కానీ, అలాగే చెరుకు కానీ, పత్తి కానీ, మిరప కానీ, కంది కానీ, ఇలాంటి పంటలన్నింటిలో కూడా విత్తనం మొలకెత్తే దశ నుండి పూత దశ ముందు దశ వరకు కూడా డ్రోన్ని పంట మీద నుండి దాదాపు మనం 2 అడుగుల ఎత్తులో మాత్రమే పయనింపజేసేటప్పుడు 5.5 మీటర్లు పర్ సెకండ్ వేగంతో పయనింపజేస్తే డ్రోను పిచికారి దాదాపు 2.8 మీటర్ల వెడల్పులో విస్తరించి ఒక పయనంలో అది 2.8 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి పొలం యొక్క భాగాన్ని పిచికారి చేసుకుంటూ వెళ్తుంది. అలాగే పూత దశ నుండి చివరి దశ వరకు కూడాను ఈ డ్రోన్లను ఇప్పుడు చెప్పినటువంటి ప్రధానమైన పంటల్లో మనం పంట మీద నుంచి 3 అడుగుల ఎత్తులు పయనింపజేసి దాని వేగాన్ని కొంచెం తగ్గించి అంటే 4.5 మీటర్లు పర్ సెకండ్ వేగంతో పిచికారి చేసినప్పుడు కింద దాదాపు 3.2 మీటర్ల వెడల్పులో పిచికారి జరుపుకుంటూ వెళ్తుంది. తద్వారా మనం దాదాపు కేవలం 6 నిమిషాల్లో ఈ పొలం మొత్తం కూడా పిచికారి ద్రావణాన్ని పిచికారి చేసుకుని డ్రోను మన దగ్గరికి చేరుతుంది. అసలు ఎలాంటి సమయాల్లో మనం ఈ డ్రోన్లతోటి పిచికారి జరపాలి అనేటువంటి అంశం మీద కనుక మనం చూస్తే ఉదయం కాలంలో కానీ సాయంత్రకాలంలో కానీ పిచికారి చేయటకు మరింత అనుకూలం. కానీ రైతన్నలకు అన్ని సమయాల్లో కొట్టడానికి పరిస్థితులు అనుకూలించవు కాబట్టి రైతన్నలు తదనుగుణంగా ఎప్పుడు పడితే అప్పుడు కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు గమనించాలి. ముఖ్యంగా వరి లాంటి పంటల్లో ఈనిక దశలో ఉన్నప్పుడు మొదటి 2 రోజులు వదిలివేసి తర్వాత పిచికారి కనుక చేపట్టితే మంచిగా ఉంటుంది. అలాగే డ్రోను ప్రయాణించవలసిన దిశ ఏమిటి అని కనుక మనం చూసుకుంటే ఏ దిశలో అయితే గాలి వీస్తుందో ఆ దిశలో జరిపితే మనకి ఆ పిచికారి ద్రావణం చక్కగా మొక్కల మీదకు చేరుతుంది. లేదా ఒకవేళ గాలి యొక్క వేగం గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నప్పుడు పొలము యొక్క పొడవాటి గట్టుకి సమాంతర మార్గంలో కనుక డ్రోన్ ప్రయాణింపజేస్తే మనకు బ్యాటరీ ఖర్చు తగ్గుతుంది. డ్రోన్ ప్రయాణించవలసిన అత్యధిక దూరం, సో మనం ఎంత దూరం అంటే ఈ డ్రోన్ ఆపరేట్ చేసేటువంటి పైలట్ దగ్గర నుంచి డ్రోన్ని మనం ఎంత దూరం వరకు ప్రయాణింపజేస్తే సురక్షితంగా వెళ్ళి వస్తుంది. జనరల్గా మన డ్రోన్ కంటి దృష్టి రేఖలో కనిపించేంత దూరం వరకు చేయవచ్చు. కానీ వ్యవసాయ పరిస్థితుల్లో మనం చెట్లు అలాగే రకరకాల అడ్డంకులు ఉంటాయి కాబట్టి అదేవిధంగా త్వరితగతిన దాన్ని ఎకరాన్ని కంప్లీట్ చేయాలి అంటే పైలట్ నుంచి ఉన్న ప్రదేశం నుండి 200 మీటర్ల వరకు మాత్రమే దీన్ని ప్రయాణింపజేస్తే ఎఫిషియెంట్గా ఆప్టిమైజ్డ్గా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే డ్రోన్తో పిచికారీస్ చేసేటప్పుడు వచ్చే ఉరవడి ఏమైనా ఉంటుందా, డ్రిఫ్ట్ ఇందాక అనుకున్నాము, మన తైవాన్ స్ప్రేలతో చేసినప్పుడు తెల్లని పొగలాంటి ఈ పిచికారి రసాయనిక మందు పక్క పొలాల్లోకి వెళ్ళి పడటం, గాలిలో తేలుతూ వెళ్ళి పడటం చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులు డ్రోన్తో పిచికారి చేసినప్పుడు మనం చూడం. అంటే ఉరవడి తక్కువ ఉంది అని అర్థం. దాదాపు 1 మీటర్ వరకు ఇరువైపులా ఉరవడి ఉంటుంది. అదే మనం తైవాన్ స్ప్రేలతో చేస్తున్నప్పుడు కనీసం 5 మీటర్ల నుండి 10 మీటర్ల వరకు కూడా ఉరవడి ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఉరవడిని చాలా వరకు తగ్గించవచ్చు వ్యవసాయ డ్రోన్లు ఉపయోగించుకుంటే. డ్రోన్తో పిచికారి చేసేటప్పుడు ఉండవలసిన ఉత్తమమైన గాలి వేగం ఏంటి, ఉష్ణోగ్రతలు ఏంటి అనేటువంటి అంశాలు కనుక మనం చూసుకుంటే ఈ డ్రోన్తో పిచికారి చేసేటప్పుడు గాలి వేగం గంటకి 3 నుంచి 10 కిలోమీటర్లు ఉంటే మంచిది. అంతకు మించి ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రతలు 25 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 40 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉంటే దీన్ని ఆప్టిమంగా మనం తీసుకోవచ్చు. 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, వాతావరణ ఉష్ణోగ్రత 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఆకుల మీద కనుక తేమ శాతం ఎక్కువగా ఉండే సందర్భంలో పిచికారి చేయకుండా ఉండటం మంచిది. అలాగే మంచు ఉన్నప్పుడు డ్రోన్ తోటి పిచికారి చేయటం అంత ప్రామాణికం కాదు. అలాగే 40 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పిచికారి చేయటం ఆపివేయడం మంచిది. ఒకవేళ చేసిన ఎడ్ల పిచికారి చేయ మందు ఎక్కువ శాతం ఆవిరైపోయి మరియు కొన్ని పరిస్థితుల్లో డ్రోన్ ప్రొపెల్లర్స్ మరియు జాయింట్లు త్వరగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. 1 ఎకరాను పిచికారి చేయడానికి డ్రోన్కి గరిష్టంగా ఎంత సమయం పడుతుంది అని అనుకుంటే 6 నిమిషాలు పిచికారి చేయడానికి పడితే దాదాపు మిగతా 3 నుంచి 4 నిమిషాలు మందు కలుపుకుంటుకు, మందు నింపుటకు, నాజులు సరి చేసుకోవడానికి, బ్యాటరీ మార్చుకోవడానికి కలిపి 10 నిమిషాలకు 1 ఎకరానికి మనం

ఫినిష్ చేసుకోవచ్చు. ఒక ఎకరానికి 8 లీటర్ల నీళ్ళు అవసరం. మామూలుగా అయితే రైతన్నలు 100 నుంచి 120 లీటర్లు, కొంతమంది 200 లీటర్లు కూడా వాడుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కానీ డ్రోన్తో అయితే ఎకరాకు 10 లీటర్లు లేదా హెక్టార్కు 25 లీటర్లు సరిపోతుంది. డ్రోన్ తోటి ఈ కలుపు మందులు, కీటక తెగుళ్ళు నాశకాలు మరియు నీళ్ళలో కరిగే పోషకాలు పిచికారీ చేయడానికి ఎంత మందు మోతాదులను వాడుకోవాలి అనేటి వాటి మీద కూడా మనం సందేహాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. జనరల్గా మనం వాడేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కానీ వ్యవసాయ ఆఫీసర్లు కానీ ఇచ్చినటువంటి మోతాదు ఏదైతే ఉందో ఆ మోతాదు మీద 25% మందు తగ్గించుకొని ఈ 10 లీటర్లో కలుపుకొని డ్రోన్లో పోసుకొని పిచికారీ చేసినప్పుడు మనకి 100% కలిపినప్పుడు, తైవాన్ స్ప్రేడ్తో పిచికారీ చేసినప్పుడు వచ్చేటువంటి ఏదైతే బయో ఎఫికసీ ఉందో, ఈ చీడపీడల నుండి పంటను కాపాడుకోగలిగేటువంటి శాతం ఉందో, అదే శాతాన్ని మనం దీనిలో పొందే అవకాశం ఉంది. కాబట్టి తద్వారా రైతులు 25% మందు ఖర్చును కూడా డైరెక్ట్గా తగ్గించుకోవచ్చు. అంటే ప్రతి 1000 రూపాయల ఖర్చుకు 250 రూపాయల మందు ఖర్చును, కేవలం మందు ఖర్చును తగ్గించుకోవచ్చు. అలాగే ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు అయితే 2,500 రూపాయలు డైరెక్ట్గా రైతులకు మిగిలిపోయే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవసాయ డ్రోన్ యొక్క క్షేత్ర సామర్థ్యం ఎంత అని చూస్తే గంటకి 6 ఎకరాల దాకా ఇది స్ప్రే చేయగలదు. అలాగే ఒక రోజులో 30 నుంచి 40 ఎకరాలు చేసుకోగలం. ఈ వ్యవసాయ డ్రోన్లు, ఇంతకుముందు మీతో చర్చించినటువంటి వ్యవసాయ డ్రోన్ ఏదైతే 25 కేజీల బరువు, 6 భుజాలు కలిగినటువంటి డ్రోన్కి ఎన్ని నాజిళ్ళు ఉంటే మంచిది? 4 నాజిళ్ళు. ఆ నాజిళ్లను మోటార్ల కిందే డైరెక్ట్గా అమర్చినప్పుడు మనకు అధిక శక్తి మందు యొక్క డ్రాప్లెట్స్కి అంది అవి నిటారుగా ద్రావణ బిందువులు మొక్క కింది భాగం వరకు చొచ్చుకొని పోయి చక్కగా మొక్క మీద పడతాయి. తద్వారా సమాంతరమైనటువంటి పిచికారిని మనం చూడవచ్చు. ఒక్కొక్క నాజిల్ నుంచి నిమిషానికి దాదాపు 6 లీటర్ల వరకు మందు ఉత్సర్గం చేయబడుతుంది. ఈ ప్రస్తుతానికి మనకున్నటువంటి

చెప్పొచ్చు. కానీ నేటికైతే మాత్రం బ్యాటరీలతో మాత్రమే ఆపరేట్ చేయబడినటువంటి డ్రోన్ను కొనుక్కోవడం కానీ వాడుకోవడం కానీ మంచిది. అది కూడా లిథియం పాలిమర్ బ్యాటరీలతోటి ఆపరేట్ చేయబడేటువంటి డ్రోన్స్ మంచివి. ఈ లిథియం పాలిమర్ బ్యాటరీలు ఎన్ని ఎకరాల వరకు మనం పిచికారి చేసుకోవడానికి వాడుకోవచ్చు? గరిష్టంగా 300 నుండి 400 వరకు. అంటే మీరు వీటిని రీఛార్జ్ చేసే పరిస్థితులను బట్టి కానీ, రీఛార్జ్ చేసేటువంటి పద్ధతులను బట్టి కూడా ఎన్ని ఎకరాల వరకు ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ మనం వాడుకోవచ్చు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రామాణిక పరిస్థితుల్లో మనం 300 నుండి 400 ఎకరాల వరకు ఈజీగా మనం పిచికారి చేయవచ్చు ఒక సెట్ బ్యాటరీతోటి. అయితే ఈ డ్రోన్ తోటి మనం పిచికారి చేస్తున్నప్పుడు ఎవరెవరు ఎంతెంత దూరంలో ఉంచుకోవాలి అనే అంశాల మీద కూడా మనం చర్చించుకోవాలి. ఈ డ్రోన్ని మనం కనుక పొలాల్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు నిర్దిష్టంగా డ్రోన్ పైలట్ డ్రోన్ నుంచి కనీసం 10 మీటర్ల దూరంలో ఉండాలి. అలాగే రైతులు, ఇతరులు, ఇతర జంతువులు, జీవులు 20 మీటర్ల దూరంలో నుంచొని ఉండాలి. అయితే ఈ డ్రోన్తో మందు కొట్టిన తర్వాత ఈ నాజిల్స్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి? ప్రతిరోజు పిచికారి చేసిన తర్వాత అన్ని నాజిల్ను శుభ్రపరచుకోవాలి. అదే కాకుండా ఎప్పుడైతే మనం పొడి రూపంలో మందులు వాడుకుంటామో వాటి పిచికారి తర్వాత కంపల్సరిగా నాజిల్స్ని ప్లాస్టిక్ టూత్ బ్రష్తో శుభ్రం చేసుకోవాలి. ఈ ఇనప సూదులతో కానీ పిన్నిసులతో కానీ మనం శుభ్రపరచుకోకూడదు. తద్వారా నాజిల్ యొక్క వ్యాసార్థం పెరిగి ఎక్కువ మందు తక్కువ సమయంలో వెళ్ళిపోయి ఎకరానికి కాకుండా అరెకరంలోనే మందు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మురికి నీటిని ఉపయోగించినప్పుడు పంపు నాజిల్ను చాలా జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి. ప్రతి 500 ఎకరాలు పిచికారి తర్వాత నీటి పంపును శుభ్రపరచుకోవాలి. నాజిళ్లను మార్చాలంటే నీటి ఉత్సర్గ పరీక్షలు జరుపుకుని నిర్ధారించుకోవాలి, నాజిళ్ళు మార్పు అవసరమా లేదా అని చెప్పేసి. డ్రోన్తో ఏ విధమైనటువంటి ఈ రసాయనిక మందుల రకాలను మనం వాడుకోవచ్చు అంటే మీరు మార్కెట్లో చూసే ఉంటారు. ఇప్పటివరకు మీరు కొనుక్కుంటున్నటువంటి ఏదైతే మందులు ఉన్నాయో మార్కెట్లో, తైవాన్ స్ప్రేయర్ కోసం మీరు కొనుక్కుంటున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని రకాల మందుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు సిఐబి అండ్ ఆర్సీ సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి 300 రకాల రసాయనికాలను మనం డ్రోన్ ద్వారా పిచికారి చేసుకోవచ్చు. కొత్త మూలకాలు, కొత్త రకమైనటువంటి రసాయనిక మందుల్ని, అంటే ఈ మధ్య యుఎల్వి కెమికల్స్ అని అవన్నీ ఇవన్నీ కొత్త వాటిని తీసుకురావాలి డ్రోన్ల కోసం అని చెప్పేసి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి యుఎల్వి ఫార్ములేషన్స్ అనేవి అవసరం లేదు, ప్రస్తుతానికి మన మార్కెట్లో దొరుకుతున్న రసాయనిక మందులు సరిపోతాయన్నది నిర్ధారించడం కూడా జరిగింది. డ్రోన్తో ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇందాక మనం చర్చించినట్లు ఎకరానికి 300 నుండి 400 వరకు చేసుకోవచ్చు. జనరల్గా ఈ డ్రోన్లు పెట్టుకుని ఉపాధి పొందాలనుకుంటున్న యువతకి ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, నెలలో 20 రోజులు కనుక ఆపరేట్ చేసుకుని రోజుకు 6 గంటలు కనుక ఆపరేట్ చేయగలిగితే, 1 సంవత్సరంలో 6 నెలలు కనుక మీరు స్ప్రేయింగ్ చేసుకోగలిగితే దాదాపు 720 గంటలు సంవత్సరానికి మీరు పిచికారి చేయగలుగుతారు. తద్వారా మీరు 4,320 ఎకరాలు సంవత్సరానికి మీరు చేయగలుగుతారు. ఒక డ్రోన్కి అంత సామర్థ్యం ఉంది. ప్రతి 10 తైవాన్ స్ప్రేయర్లకు ఒక డ్రోన్ సరిపోతుంది. ప్రతి 300 నుండి 400 ఎకరాలకు ఒక డ్రోను సరిపోతుంది. అలాగే డ్రోన్ని పొలం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కొన్ని తనిఖీలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పుడు చెప్పబోయేటువంటి తనిఖీలు మరియు జాగ్రత్తలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని రైతన్నులు కానీ లేదా పైలట్లు కానీ పాటించవలసిన అవసరం ఉంది. పైలట్ భద్రతా దుస్తులు మరియు సంరక్షణ సిబ్బంది భద్రతా దుస్తులు ధరించారా లేదని చెక్ చేసుకోవడం తప్పనిసరిగా చేసుకోవాలి. మనం డ్రోన్ని ఎగురు వేస్తూ ఉన్నప్పుడు భారతదేశపు నిర్దిష్టమైనటువంటి గెజెట్ల ప్రకారం మనం నో ఫ్లై జోన్లో ఉన్నామా, రెడ్ జోన్లో ఉన్నామా, ఎల్లో జోన్లో ఉన్నామా, గ్రీన్ జోన్లో ఉన్నామా అనేటువంటి అంశాన్ని పరీక్షించుకోవాలి. మనం ఎయిర్పోర్టుల దగ్గర ఉన్నామా, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ల దగ్గర ఉన్నామా అనేది కూడా పరీక్షించుకొని, ఒకవేళ ఏమైనటువంటి పర్మిషన్స్ అవసరం అయితే పర్మిషన్స్ తీసుకొని పిచికారి చేయాలి, లేకపోతే లీగల్ చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మీరు పిచికారి చేయడానికి డ్రోన్ తీసుకెళ్ళినప్పుడు గాలి వేగం ఎంత ఉంది, దృశ్యమానత ఎంత ఉంది అని తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ గాలి వేగం కనుక 18 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే డ్రోన్ ఎగరవేయడం ఆపుకోవడం మంచిది. డ్రోన్ ఎగరవేయే ముందు పగుళ్ళు, వంగిన భాగాలు, ఇతర సమస్యలు ఉన్నాయని తనిఖీ చేసుకోవాలి. అలాగే రిమోట్ కంట్రోలర్, డ్రోన్, మొబైల్ మరియు పవర్ బ్యాంక్ యొక్క బ్యాటరీ వోల్టేజ్ని పూర్తిగా ఛార్జ్ చేయబడిందా లేదా అని చెప్పి తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ భుజాలు మరియు రెక్కలు తెరిచి వాటిని బిగించి సమలేఖనం మరియు నిఠారుగా ఉందా అని తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ రిమోట్ కంట్రోల్ను ఆన్ చేసుకోవాలి జాగ్రత్తగా. డ్రోన్కి పూర్తిగా ఛార్జ్ చేయబడినటువంటి బ్యాటరీస్ మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. కంపాస్ క్యాలిబ్రేషన్ అనేటువంటి చర్యను మీరు
అంతకుముందు

ఉనుపు పిచికారి చేసిన ప్రాంతం నుండి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉంటే తప్పనిసరిగా ప్రతిసారి మీరు కంపాస్ క్యాలిబ్రేషన్ అనేది చేసుకోవాలి. సిఫార్సుల ప్రకారం పురుగు మందులను నీటిలో సమమిశ్రమం చేశామా లేదనేది కూడా చూసుకొని కలుపుకోవాలి. గరాటా మరియు జాలి ఉపయోగించి మిశ్రమ ద్రవాన్ని ట్యాంకులోకి నింపుకోవాలి. నాజిల్లోని గాలి బుడగలు అడ్డంకులు ఉంటే రిలీజ్ వాల్వ్స్ను వదిలి పిచికారి పంప్ మోటార్ ఆన్ చేసి గాలి బుడగలు పోయి నాజిల్ నుండి ద్రవం పిచికారి అయ్యేంత వరకు ఆగి తర్వాత మోటార్ పంప్ను ఆపివేసుకోవాలి. డ్రోన్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ ప్రదేశాన్ని అడ్డంకులు లేకుండా తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ ఎగిరే చోటు నుండి మరియు పిచికారి చేయ పొలం సరిహద్దుల నుండి రైతులు, వీక్షించేవారు, ఇతర జీవులు కనీసం 20 మీటర్ల దూరం ఉండాలని ఆదేశించి మరియు అలా ఉన్నారని నిర్ధారించుకుని డ్రోన్ని ఎగరవేయవలను. డ్రోన్ ఎగిరే చోటు నుండి మరియు పిచికారి చేయ పొలం సరిహద్దుల నుండి పైలట్ మరియు కో పైలట్ 10 మీటర్ల దూరంలో ఉండేలా నిర్ధారించుకుని డ్రోన్ని ఎగురవేయవలను. పిచికారి చేయ పొలాన్ని మిషన్ ప్లానింగ్ యాప్లో మ్యాపింగ్ చేసుకుని రూట్ మ్యాపింగ్ చేసుకోవాలను. డ్రోన్ ఎగరవేయబోయే ముందు అన్ని ముఖ్యమైన డ్రోన్ కదలికల గురించి పైలట్ అందరికీ వినపడేలా హెచ్చరికలు ఇవ్వవలను. పిచికారి చేసేటప్పుడు పిచికారి మిశ్రమం యొక్క శాతం ఇంకా డ్రోన్ ఎగిరే ఎత్తును గమనిస్తూ ఉండాలి. పిచికారి పూర్తయిన తర్వాత లేదా పిచికారి మిశ్రమం అయిపోయినప్పుడు డ్రోన్ను భద్రంగా నిర్దేశించిన చోటులోకి దింపుకోవాలి. డ్రోన్ను నేల మీదకి దింపిన తర్వాత మోటార్లను ఆపేందుకు డిజామ్ చేసుకోవాలి. పిచికారి మిశ్రమాన్ని మరలా ట్యాంకులో నింపి డ్రోన్లో పూర్తిగా రీఛార్జ్ చేసిన బ్యాటరీని అమర్చుకోవాలి. ఒకవేళ మిషన్ పూర్తి అవ్వకపోతే హెచ్చరికలు ఇస్తూ మిషన్ను కొనసాగించుకోవాలి. పిచికారి పూర్తయిన తర్వాత డ్రోన్ను, రిమోట్ను మరియు ఫోన్ను సాంకేతికంగా సంబంధాన్ని వేరు చేసుకోవాలి. డ్రోన్ను శుభ్రపరచుకొని భద్రపరుస్తూ స్థితిలోకి అమర్చి రవాణా వాహనంలోకి భద్రంగా ఎక్కించుకొని తీసుకువెళ్ళాలి. డ్రోను నేలపైన పడిపోవట లేదా చెట్టుకు ఢీకొనుట లేదా నియంత్రించలేని విధంగా డ్రోన్ ఎగురుతూ ఉన్నప్పుడు పైలట్ మరియు కో పైలట్ నిర్దిష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తగా డ్రోన్ని ల్యాండ్ చేసుకోవాలి. సాధారణ అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ను అత్యవసరమైనటువంటి ల్యాండింగ్ చేయవలసి వస్తే తదనుగుణంగా హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తగా ల్యాండింగ్ చేసుకోవాలి. డ్రోన్ ఎగిరే సమయంలో ఏ రకమైనటువంటి శబ్దాలు చేయకుండా ఉండటం చాలా మంచిది. అత్యవసర పరిస్థితుల్లో లేదా పడిపోతున్న పరిస్థితుల్లో లేదా చెట్టుకు ఢీకొట్టుకున్న పరిస్థితుల్లో గాబరా పడకుండా సాంకేతికంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను గుర్తు తెచ్చుకుని పైలట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడు ఈ డ్రోన్ను ఒక సురక్షిత పరికరంగా వ్యవసాయ రంగంలోకి మనం తీసుకెళ్ళి రైతన్నులకు మన వ్యవసాయ రంగానికి ఎంతో దోహదపడవాళ్ళం అవుతాం. అయితే అందరికీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి నా మనవి, మన వ్యవసాయ రంగానికి మీ వంతు సహకారాన్ని, సపోర్ట్ను ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. మీరు అధిక శ్రమ చేయకుండా తక్కువ శ్రమతోటి ఆపరేట్ చేయగలంటి ఆధునిక యంత్రాలను మీ దగ్గరికి తీసుకురావడానికి పరిశోధన సంస్థలు, ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విద్యం లాంటి పరిశోధన సంస్థలు ఎప్పుడు ముందంజలో ఉంటున్నాయి. ఆ విధంగానే ఈ వ్యవసాయ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మీకు కూడా ఒక ఉపాధి వనరుగా కల్పించడానికి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అన్ని పథకాలు రూపొందించుకుంటుంది. ఇందులో భాగంగా అసలు ఒక డ్రోన్ని కొనుక్కొని దాన్ని ఒక ఉపాధి వనరుగా పెట్టుకొని రైతన్నులకు మనం సహాయం చేయాలి అంటే అసలు ఏమేమి కొనుక్కోవాలి? ఇందాక చెప్పిన విధంగా ఉన్నటువంటి కొలతలు కలిగినటువంటి డ్రోన్, 25 కేజీల బరువు ఉండి 10 నుంచి 12 కేజీల లేదా లీటర్ల పిచికారి ద్రావణాన్ని లేదా యూరియాని, డిఏపీని, విత్తనాలని మోయగలిగినటువంటి డ్రోను, 6 భుజాలు కలిగినటువంటి డ్రోన్ని మీరు కొనుక్కోవాలి. అలాగే దానితో పాటుగా 5 నుంచి 7 సెట్ల బ్యాటరీలు, అంటే కనీసం 10 నుంచి 14 సెట్ల బ్యాటరీలు మీతో ఉంచుకుంటే రోజులో 30 నుంచి 40 ఎకరాలని మీరు పిచికారి చేయడానికి అతి సులువుగా ఉంటుంది. వీటితో పాటుగా మీరు కంపల్సరిగా 2 బ్యాటరీ ఛార్జర్లను అమర్చుకోవాలి. వీటితో పాటుగా ఒక జనరేటర్, 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఒక జనరేటర్ని, పెట్రోల్ ఆపరేటెడ్ జనరేటర్ని మీ దగ్గర ఉంచుకుంటే బ్యాటరీలని కంటిన్యూస్గా ఛార్జింగ్ చేసుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. అలాగే వీటన్నిటిని కలిపి మోసుకెళ్ళడానికి ఒక ట్రాలీ ఆటో ప్లస్ వీటితో పాటుగా ఒక టూల్ కిట్, అందులో లెవలరు, అట్లాగే ఎలన్ కీస్, అట్లాగే అడిషనల్గా మీకు ఉండాల్సినటువంటి ఏంటంటే ప్రొపెల్లర్స్ 2 సెట్లు కానీ 3 సెట్లు కానీ ఎక్స్ట్రా పెట్టుకుని ఉంటే ఇది మీకు ఒక సంపూర్ణమైనటువంటి ఒక డ్రోన్ యూనిట్గా నిర్వహించబడుతుంది. వ్యవసాయ రంగం ఒక అద్భుతమైన రంగం, ఎందుకంటే అన్ని రంగాలతో పోల్చుకున్నప్పుడు, అన్ని పరిశ్రమలతో పోల్చుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి సామర్థ్యం 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో 1 కేజీ ముడి పదార్థాన్ని ఇస్తే 1 కేజీ లేదా అంతకంటే తక్కువ ఫినిష్డ్ ప్రొడక్ట్ బయటకు వస్తుంది. అదే

0: వ్యవసాయ రంగంలో అయితే 1 కేజీ విత్తనాలు జల్లితే 100 కేజీల విత్తనాలు బయటకు వస్తాయి. 100 రెట్ల ఉత్పాదకత ఉన్నటువంటి ఈ వ్యవసాయ రంగంలో తప్పనిసరిగా లాభాలను అర్జించాల్సిన అవసరం ఉంది. అలాగే రైతన్నల్ని లాభసాటిగా వ్యవసాయ రంగంలో ఇంకా ముందుకు పయనింప చేయడానికి మనందరం హెల్ప్ చేయాలి. కాబట్టి మనందరం అన్నం తినాలంటే మనందరం వ్యవసాయం కూడా చేపట్టాలి. రండి ఉద్యోగులారా, వ్యాపారస్తులారా, నాయకులారా, మీ మీ వృత్తులతో పాటుగా వారాంతపు వ్యవసాయం కానీ రోజు వ్యవసాయం కానీ చేపడదాం. ముందుకు రండి, వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తగ్గిద్దాం.
1: మీరు ఇంతవరకు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంలో ప్రామాణిక నిర్దేశకాలు ఈ అంశం గురించి గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.
3: పల్లెటూరులో ఒక బావ ఒక మరదలతో అంటున్నాడండి, ఓయ్ మరదల పిల్లా,
4: ఏటి మావా,
3: మొగలివన్నే శంగుదానా,

0: జానపద గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
3: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్, ఈ వ్యవసాయ మిషన్కి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వైస్ చైర్మన్గా శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు నియమితులయ్యారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు చేస్తున్న సేవలు, ఇంకా వివిధ పథకాలు, కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేసే వివిధ పథకాలు, రైతులకు అందిస్తున్న సేవలు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు.
4: నమస్కారం అండి.

0: సార్, ముందుగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశవాణికి తొలిసారిగా విచ్చేశారు. మీకు ముందుగా శుభాకాంక్షలు.
1: ధన్యవాదాలండి
0: సార్. ఈ ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు అందిస్తున్న సేవలు,
1: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ అనేటువంటిది, ఇది ఒక మొత్తం వ్యవసాయ రంగానికి అనుసంధానమైనటువంటి అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఫిషరీస్, హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీతో పాటుగా పవర్ సెక్టారు, ఇరిగేషన్ సెక్టారు, అదేవిధంగా రెవెన్యూ, ఏదైతే ఈ అనుబంధ వ్యవసాయానికి అనుసంధానంగా ఉంటాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల పట్ల వ్యవసాయ రంగానికి, ప్రధానంగా రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల సలహాలు, సూచనలు చేస్తూ ఆయా శాఖలకు సంబంధించి వ్యవసాయం అభివృద్ధి కావడానికి, రైతు లాభసాటిగా మారటానికి ఏం కావాలో వాటన్నింటినీ వారి ముందుకు తీసుకుని వచ్చి చర్చ పెట్టేసి ప్రణాళికలు తయారు చేయడం అనేది వ్యవసాయ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: ఓకే. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఇప్పుడు పీఎం కిసాన్ వాణి కానీ ఇంకా ఇతర పథకాలు కానీ ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి, మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని చేపట్టారు?
1: ఇది ప్రధానంగా పీఎం కిసాన్ అనేటువంటిది 2019 నుంచి కూడా ఈ దేశంలో వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ, అంటే ఇన్పుట్ సహకారం అందించాలి, వ్యవసాయ సీజన్కి ఆయా సమయాల్లో అవసరమైన మేరకు కూడా మన ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ ఎంతో కొంత ఇదోదిక్కంగా సహాయం అందించాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తీసుకొచ్చింది. దాంట్లో మనం అన్నదాత సుఖీభవతోటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 6,000తో పాటుగా, 3 దఫాలుగా ఇచ్చే 6,000తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు, అంటే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే ఆ నిధుల్ని జమ చేస్తుందో రైతు ఖాతాల్లో డీబీటీ ద్వారా, అదే రోజున 7,000, 7,000, 6,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుకు చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ఏదైతే చెల్లించాల్సినటువంటి మొత్తం ఉందో ఆ మొత్తాన్ని కూడా, అంటే 5, 5, 4 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3 దఫాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చేరే విధంగా తోడ్పాటు అందిస్తాం.
0: ఇప్పటికి ఎంత ఇచ్చారు సార్?
1: గత 2 సంవత్సరాల కాలంలో మొత్తం 20,000 రూపాయల చొప్పున 48,86,000 మంది రైతాంగానికి ఈ ప్రభుత్వం అందివ్వటం జరిగింది.
0: ఇప్పుడు అన్నదాత సుఖీభవ మీరు ఎలాగో చెప్పారు కాబట్టి రాష్ట్ర రైతులకు పెట్టుబడి సాయం, ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు పెట్టుబడి సాయం 20,000 పెట్టుబడి సాయంగా చూపిస్తున్నారా, లేకుంటే ఇప్పుడు పీఎం కిసాన్ తో పాటు ఉన్నదాన్ని చూపిస్తున్నారా?
1: అంటే అన్నదాత సుఖీభవ వేరు, పెట్టుబడి సాయం వేరు.
0: అదే చాలా మంది రైతుల్లో కన్ఫ్యూజన్ లో ఉంది, చాలా మంది కూడా ఇలా మన పెట్టుబడి సాయమును అన్నదాత సుఖీభవ రెండు ఒకటే అనుకుని అది వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.
1: లేదండి, చాలా స్పష్టంగా ఏంటంటే అన్నదాత సుఖీభవ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ప్రోత్సాహంగా ఉండేటట్టు ఇది రైతు ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరోసారి రుజువు చేసే విధంగా రైతులకి ఆయా పంట కాలాల్లో ఏదో ఒక మేరకు తోడ్పడే విధంగా సహకారం అందిస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏంటంటే ప్రభుత్వం ఇన్స్టెంట్ గా తక్షణం ఆ క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది వేరే అంశం, ఇన్సూరెన్స్ తో నిమిత్తం లేకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఎప్పటికప్పుడు స్పాట్ లో ఎన్యూమరేట్ చేసేసి ఏ దాన్ని మళ్ళీ తిరిగి పంట పెట్టుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటిది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించింది.
0: ఇది దేని ద్వారా అందిస్తారు సార్? ఇప్పుడు వ్యవసాయ కమిషన్ ద్వారా అందిస్తారా, రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తారా?
1: ఇది అగ్రికల్చర్ నుంచి ఇస్తామండి, ఇది అగ్రికల్చర్ శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి ఇస్తాం.
0: శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది కదా ఇప్పుడు రాష్ట్రం మీద, ఇప్పుడు రాష్ట్రం దేశమంతా కూడా ఉంది ఎల్లినో ప్రభావం. మన రాష్ట్రంలో ఎల్లినో ప్రభావం వల్ల ఇప్పుడు పంట మార్పిడి కానీ లేకపోతే ఆలస్యంగా వేసే పంటల గురించి కానీ మీరు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు ఇచ్చే ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహా?
1: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి నెట్వర్క్ తోటి ఆ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, ఫిషరీస్, ఏదైతే వ్యవసాయ అనుబంధమైనటువంటి పాడి పరిశ్రమ, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆ కన్సల్ట్ జిల్లా అధికారులతో అంతా కూడా మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఈ కాలంలో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వరి పెట్టాము, వరి పెట్టాల్సినటువంటి ప్రాంతం ఉంది, ఇప్పుడు వరి పంట పెడితే దానికి ఉన్నటువంటి నీటి అవకాశాలేంటి, రాబోయేటువంటి 4-5 మాసాల కాలం పాటు దానికి

0: నీరు కావాలి. ఆ కావాల్సినటువంటి నీరు అందటానికి అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ ఏంటి, దానికి వచ్చేటువంటి సోర్స్ ఏంటి, వాటర్ వచ్చేటువంటి సోర్స్ ఏంటి, వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడైనా సరే అలాంటి ఇబ్బందులు వస్తాయంటే ఒరి మానండి, దాని బదులుగా ఆరుదడి పంటల వైపుకి అడుగులు వేయండి. ఉదాహరణకి అది మేజ్ కానివ్వండి, లేకపోతే అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, అటువైపుకి డైవర్ట్ కమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో మనం ప్రాజెక్టులన్నింటినీ కూడా అంటే ప్రతి నీటి బొట్టుని ఒడిసిపెట్టేటువంటి కార్యక్రమం అమలు జరిపే విధంగా ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి రూపురేఖలు మార్చేసి వాటికి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకుని నిలబెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు పైన పడినటువంటి వర్షాలతోటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండలుగా మారుతా ఉన్నాయి. కాబట్టి ఎలినినో ప్రభావం అనేటువంటిది మన రాష్ట్రం పైన ఇప్పుడుకున్నటువంటి అంచనాల ప్రకారం ఏంటంటే అనుకున్నంత తీవ్రంగా లేకుండా, అంటే ఎలినినో సూపర్ ఎలినినోగా కూడా దీన్ని నామకరణం చేశారు, జైంట్ ఎలినినో.
1: అవును సార్, ఇప్పుడు రైతనంగానే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీల దగ్గరగా లేకపోతే మనం ప్రభుత్వం దగ్గరికి కానీ రావడానికి కిసాన్ క్రెడిట్ వాడకం అంటే చాలామందికి రైతులకి కిసాన్ క్రెడిట్ వచ్చింది, మా అబ్బాయి వాడాడు లేకపోతే వీళ్ళు వాడారు అని చెప్పడమే కానీ చాలామందికి అవగాహన అనేది ఒక అపప్రద ఉంది. కిసాన్ క్రెడిట్ వాడకంలో ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది?
0: బ్యాంకర్స్ని అందరినీ కూడా పిలిచి ఆ క్రెడిట్ లిమిట్ ఆ రైతుకి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఉంది అనేటువంటి దాన్ని కూడా మొత్తం మొదటగానే డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేయడం ఇన్ ద సెన్స్ వారి క్రెడిట్ లిమిట్ ని నిర్ధారణ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ లోపు సంవత్సరంలో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా దానిలో జమ చేసుకోవచ్చు, ఏ కాలంలో అయితే రైతు ఆ డబ్బును వాడుకుంటూ ఉంటాడో అంతవరకు మాత్రమే రైతుకి వడ్డీ చెల్లించేటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం 7% వరకు రుణ ఇంట్రెస్ట్ లో ఆ వడ్డీలో రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అదంతా ఇస్తూ తీసుకుంటూ అంటే చెల్లిస్తూ వాడుకుంటూ ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా up to 7% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని ఇంట్రెస్ట్ను కూడా పే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది పెద్ద ఊరట రైతాంగానికి. అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి ఓ రైతు సంవత్సరం తర్వాత అతను సకాలంలో కనుక చెల్లిస్తే అతను నో ఇంట్రెస్ట్. 3,00,000 రూపాయల వరకు తీసుకునేటువంటి రైతుకి సకాలంలో చెల్లిస్తే 3% ఇంట్రెస్ట్. ఇది చాలా ఉపయోగపడతా ఉన్నటువంటి చిన్న రైతులకి, మధ్యతరగతి రైతులకి ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం.
1: సరే, ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు పంటలో వేసే సమయం కాబట్టి పంట వేసిన తర్వాత చాలామంది రైతులు చాలా రాష్ట్రాలు భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా గిట్టుబాటు ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది, ప్రతి ప్రభుత్వ సమయంలోనూ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి సజెషన్స్ ప్రభుత్వానికి అందించారు గిట్టుబాటు ధర గురించి?
0: చంద్రబాబు నాయుడు గారు, ఈ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన చాలా పెద్ద ఎక్సర్సైజ్ నిర్వహిస్తూ ఉన్నారు. పంటల వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి జాతీయ అంతర్జాతీయ మార్కెట్లపైన ఆధారపడి ఉంటాయి వాటి ధరలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఈ ప్రపంచీకరణ తర్వాత నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో ఈ ప్రపంచంలో అమలు జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో ఈ గ్లోబల్ విలేజెస్ అయిపోయినాయి. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఒడిదుడుకులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా వస్తాయి. ఇప్పుడు గత సంవత్సరం మనం చూసాం ఈ రాష్ట్రంలో నల్ల బర్లీ అనేటువంటిది HDF టొబాకో పెట్టారు, దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దానికోసం పెద్ద ఎత్తున 290 కోట్ల రూపాయల కేటాయింపులు చేసి ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని కొనుగోలు చేసి అలా పెట్టాం. దాన్ని ఎప్పుడు మార్కెట్ వస్తే అప్పుడు అమ్మించేటారు. అదే సందర్భంలో కొన్ని పంటలు మనం చెప్పిన దాంతో నిమిత్తం లేకుండా రైతు సాంప్రదాయ పద్ధతిలో గతంలో అలవాటు ప్రకారం ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకుంటూ పోయేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ వచ్చిన ప్రతిసారి కూడా ఉద్యానవన పంటలకు సంబంధించి కానివ్వండి, ఇప్పుడు మామిడి లాంటి పంట వచ్చింది, మామిడి సంక్షోభం వచ్చింది, 2 సార్లు సంక్షోభం వచ్చింది. కారణం ఏంటంటే గల్ఫ్ యుద్ధం కారణం కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉత్పత్తుల్లో వస్తున్నటువంటి మార్పులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులతోటి మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్యూస్ క్వాలిటీలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, కొంత ఎక్స్పోర్ట్ ఆగింది. ఆగినప్పుడు దాన్ని ఆదుకోవడం కోసం, రైతుకు భరోసా కల్పించేదానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఎంటర్ అవ్వటం, దాంట్లో ఏదైతే 25% ఆ ఇంటర్వెన్షన్ స్కీమ్లో మనం ప్రభుత్వం వాటా చెల్లించేదో దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యాలతోటి దాన్ని 1 టన్నుకొచ్చే 4,000 రూపాయలు మామిడి రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మిర్చి కష్టం వస్తే మిర్చి రైతుకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఉల్లి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు పంట అన్నారాని వచ్చిన పంట మిగతా తన ఏ రేటు కన్నా అమ్ముకొని హెక్టార్కి 50,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం సహాయం అందించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొగాకు

0: మార్కెట్లో వచ్చినటువంటి ఈ బర్లీ పొగాకు అయిపోయింది. ఇది ఇప్పుడు ఇది వర్జీనియా
1: వర్జిన్
0: వర్జీనియా పొగాకుతో వచ్చినటువంటి ఈ కొంత క్రైసిస్ ను కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు ప్రతి రైతుకి కూడా బేరం ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణ సౌకర్యం వడ్డీ లేని రుణాన్ని అందించడం, అదేవిధంగా అంటే క్వింటాల్కి వచ్చేసి 2,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా అంటే ఒక కేజీకి 20 రూపాయల చొప్పున ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఆ రైతు ఉత్పత్తి చేశాడో అంత పొగాకు కూడా వచ్చిన ధరతో పాటుగా క్వింటాల్కి 2,000 రూపాయలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు.
1: సార్ చివరిగా ఇప్పుడు మార్కెట్ యార్డులు ఉన్నాయి కదా, మార్కెట్ యార్డుల పాత్ర ఇప్పుడు ఈనాం పథకం ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈనాము ఈ వివరాలు
0: అంటే ఈ రాష్ట్రంలో 218 మార్కెట్ యార్డులు ఉన్నాయండి. ఈ 218 మార్కెట్ యార్డులలో 33 ఈనాం సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినటువంటి ఉన్నాయి.
1: ఓకే,
0: అందులో ఇప్పుడు యాక్టివ్ గా 12 నడుస్తూ ఉన్నాయి, మిగతావి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఈనాం సిస్టమ్ లో ఏంటంటే ఈ మార్కెట్ యార్డులోకి వచ్చినటువంటి సరుకుని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా బిడ్ చేసుకోవచ్చు, దాన్ని డిజిటలైజేషన్ అనమాట. ఆ బిడ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రధానంగా కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ యార్డ్స్ లో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. ఈ కమిషన్ ఏజెంట్స్ రైతు తెచ్చినటువంటి పంటని ఒక వ్యాపార కొనుగోలు చేసుకుని పోయినప్పుడు ఆ వ్యాపారికి ఆ ఏజెంట్కి ఉన్నటువంటి సంబంధంతో ఈ ఏజెంట్ ముందుగానే అతను ఓ 20 రోజులకో 15 రోజులకో డబ్బులు ఇచ్చినా ఇతను ముందుగానే రైతుకు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఈ ఏనాం పద్ధతిలో ఏమవుతా ఉందంటే ఎవరో ఎక్కడి నుంచో టెండర్ వేస్తారు, వాళ్ళ బిడ్లో వాళ్ళకి కనుక ఆ ప్రైస్ కి అదే హైయెస్ట్ ప్రైస్ అయి వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, ఆ వ్యాపారికి ఈ ఏజెంట్ కి సంబంధం లేకపోవడంతో ఈ వ్యాపారిని నమ్మి ఏజెంట్ డబ్బులు చెల్లించేటువంటి కార్యక్రమం చేయలేకపోతా ఉన్నాడు. చేయలేకపోయినప్పుడు అంటే ఒక స్టాగ్నేషన్ వస్తా ఉంది. ఇలాంటిది ఒక రకమైనటువంటి ఇబ్బంది దాంట్లో మనం ప్రధానంగా ఎదురు చూస్తాం. రెండవది ఏంటంటే

0: ఆ ధాన్యం కొనుగోలు చేయాలి. ఆ ధాన్యం బస్తా ఓపెన్ చేసినప్పుడు కెమెరాలో కనపడే విజిబిలిటీ వేరుగా ఉంటుంది. ఆ విజువల్ నీకు లోపలికి పోతే దాంట్లో పాయ ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, చెత్త ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి చేయటంలో కొంత ఇబ్బంది ఉంది. అందుకని ఈనాం సిస్టంలో నడిపేటువంటి వీటికి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. మిగతా మార్కెట్ యార్డ్లన్నింటికి కూడా ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ అందించి అక్కడ డైరెక్ట్గా జరిగేటువంటి వ్యాపారాలంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి గుంటూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, పెద్ద మార్కెట్ యార్డ్స్ ఇవి. ఆసియా ఖండంలోనే ఒక పేరు ఉన్నటువంటి. ఇప్పుడు గుంటూరు అంటే ఓన్లీ మిర్చి, కానీ ఆదోనిలోకి వచ్చేసరికి రకరకాలైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా వస్తాయి. లేకపోతే మదనపల్లి టమాటో మార్కెట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నటువంటి పరిస్థితి.
1: ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు అలాగే మార్కెట్ యార్డ్ ద్వారా అందిస్తున్న సేవలు చాలా విపులంగా వివరించారు. నమస్కారం సార్.
0: నమస్కారం.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ప్రకటన.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ముందుగా శివమెత్తిన సత్యం ఈ చిత్రం నుండి KJ యేసుదాసు, వాణి జయరాం పాడిన పాట వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: చిట్టి చెల్లెలు ఈ చిత్రం నుండి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఒకే ఒక్కడు ఈ చిత్రం నుండి జీన్ శ్రీనివాస్ వర్ణలత పాడిన పాట వింటారు.

సఖి ఈ చిత్రం నుండి సుజాత మోహన్, మాల్గుడి శుభ, వైశాలి ల బృందగానం వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాలలో భాగస్వామ్యం బలంగా పెరుగుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30న ప్రసారమవుతుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అక్కడక్కడా రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వార్తల వివరాలు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులో గవర్నమెంట్ పాప్కార్న్ సంస్థ రూపొందించిన నూతన మొక్కజొన్న వంగడాన్ని ఉపరాష్ట్రపతి ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, వ్యవసాయ ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. రైతులు మొక్కజొన్న సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసే స్థాయికి పాప్కార్న్ ఎదుగుతుందని తెలిపారు. నదుల అనుసంధానంతో అన్ని జిల్లాలకు సమగ్ర సాగునీరు అందుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ,
1: I appreciate both the state and the central governments for their various schemes for safeguarding the interest of farmers like PM Kisan Samman Nidhi, PM Fasal Bima Yojana, Kishan Credit Card schemes and many others. National Food Security and Nutrition Mission also ensures seed certification, integrated nutrient and pest management and farm mechanization assistance and field demonstrations for maize farmers.
0: భారత్ రష్యా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా జైశంకర్ ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారు. భారత్ రష్యా సంబంధాలను బలోపేతం చేయడం, కీలక రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై ఇరు దేశాల నాయకులు చర్చించారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల సన్నాహాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రెండు దేశాలు నిర్వహించిన అంతర ప్రభుత్వ కమిషన్ల సమావేశం ఫలితం సానుకూలంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాలలో భారత్ రష్యా భాగస్వామ్యం బలంగా పెరుగుతోందని జైశంకర్ పేర్కొంటూ,
2: Car economic cooperation, trade, energy, fertilizers, nuclear, other dimensions as well. Overall, I think our economic cooperation has grown very significantly. Prime Minister Modi looks forward to meeting you at the SCO summit, then welcoming you in India for the BRICS summit, and in due course, as per your mutual convenience, having the annual summit. So we have a very strong picture of cooperation to present.
0: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా

0: ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 1,500 పైగా ప్రదేశాలలో యువత, క్రీడాకారులు, విద్యా సంస్థలను ఒకచోట చేర్చనున్నారని ఆ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఒక ప్రకటనలో ఈరోజు తెలిపారు. క్రీడాభిమానులైన యువతకు భారతదేశ విధాన రూపకర్తలకు మధ్య ప్రత్యక్ష సంభాషణను నెలకొల్పడానికి, అలాగే యువత తమ ఆలోచనలు, అనుభవాలు, సూచనలు పంచుకోవడానికి అవకాశం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఒక ప్రధాన ప్రయత్నమని అన్నారు. క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం, 2036 ఒలింపిక్స్ కోసం ప్రతిభను పెంపొందించడం, పాలనలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భూమి పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడానికి, కరువును తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి వైవిధ్యభరితమైన నిరంతర అంతర్జాతీయ ఆర్థిక సహాయం అవసరమని భారతదేశం స్పష్టం చేసింది. మంగోలియాలోని ఉలాన్ బాతర్లో జరిగిన ఐక్యరాజ్యసమితి ఎడారీకరణ నిరోధక సదస్సు UNCCD 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ సమావేశంలో ఆరోగ్యకరమైన భూమి, కరువును తట్టుకునే సామర్థ్యం కోసం వినూత్న ఆర్థిక యంత్రాంగాలు అనే అంశంపై జరిగిన మంత్రివర్గ చర్చలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ పునరుద్ధరణ అనేది ఒక ఖర్చు కాదని, అది ఆహారం, నీరు, జీవ వైవిధ్యం, జీవనోపాధి, దీర్ఘకాలిక స్థితిస్థాపకతలో పెట్టే పెట్టుబడి అని అన్నారు. ఎడారీకరణ, భూక్షయం, కరువులను పెద్ద ఎత్తున పరిష్కరించడానికి ప్రభుత్వ బడ్జెట్లకు అతీతంగా వైవిధ్యభరితమైన, ఊహించదగిన నిరంతర ఆర్థిక వనరులతో పాటు బలమైన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలు కూడా అవసరమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థల క్రమబద్ధీకరణ PMFME పథకం ద్వారా 2 లక్షలకు పైగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థలు లబ్ధి పొందాయని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన PMFME సదస్సులో ఆయన మాట్లాడుతూ, మొత్తం లబ్ధిదారుల్లో సుమారు 80% మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు కాగా, వారిలో 44% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 2020లో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించిందన్నారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడంలో ఆహార శుద్ధి ప్రక్రియ కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లను తెరుస్తున్నాయని ఆయన చెప్పారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ఎంతోమంది జీవితాలను మార్చిందని, దీని ద్వారా వారు తమ ఉత్పత్తులను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించగలుగుతున్నారని చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేస్తూ,
1: PMFME की हमारी स्कीम जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं, जो संभवतः अपनी छोटे प्रोड्यूस को प्रोडक्ट में बदलकर उसमें वैल्यू ऐड कर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं. पूरी तरीके से टेक्निकल हैंड होल्डिंग प्रोवाइड की जाती है, पैकेजिंग को लेकर उनकी मदद की जाती है. और आज जो हम लोगों ने MOUs साइन किए हैं अपीडा के साथ, जिसके माध्यम से ग्लोबल मार्केट
0: భారతదేశం 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీ వాటా ఉన్న దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లోని టోక్యోలో జరిగిన జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, భారతదేశ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో సుమారు 75% కలిగి ఉంటాయని, ప్రపంచ విలువ గొలుసులలో భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా నిలపడానికి ఇవి సహాయపడతాయని తెలిపారు. భారతదేశానికి పెద్ద దేశీయ మార్కెట్ ఉందని, గత 4 ఏళ్లలో 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు

0: చేసి ప్రపంచానికి మార్గాలు తెరిచిందన్నారు. దేశంలో డేటా సెంటర్లు, తయారీ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. పెరుగుతున్న ఆర్థిక సంబంధాలు భారత్, జపాన్ల మధ్య సమతుల్య వాణిజ్యానికి దోహదపడాలని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశం 30 trillion ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
1: We are both roughly the same size in terms of GDP. When we combine our forces, Japanese technology with Indian youthful talent, Japanese manufacturing practices and capabilities combined with the growing middle class consumption demand in India, the fact that India today is a $20 trillion GDP on purchasing power parity, it really shows that there's a big delta of opportunity in India. And I invite all our friends from Japan to be a part of this opportunity.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అక్కడక్కడ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: అవేర్ డిజిటలీ అండ్ కైండ్లీ బీ డిజిటలీ హైజీన్. కీప్ యువర్ సిస్టమ్స్ క్లీన్. సీ దట్ ఇన్ కేస్ ఇఫ్ యూ రిక్వైర్ యూ కెన్ కంప్లైన్ అండ్ ద సైబర్ ఫొరెన్సిక్స్ హ్యాస్ డెవలప్డ్. ఇండియా ఈజ్ హ్యావింగ్ ఎ హ్యూజ్ కెపాసిటీ విచ్ ఇస్ బీన్ బిల్డ్ టు డీల్ విత్ ఇట్ అండ్ ఆల్సో లాడ్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ విచ్ ఆర్ బీన్ ఆఫ్ గ్రేట్ హెల్ప్.
1: You have just heard a talk on cyberbullying precautions and prevention by Dr. Nandini CP. With this, we come to the end of tonight's Talk in English program, which came to you from the Vishakhapatnam station of Akashvani. Do stand by for our next announcement, which follows in a short while from now.
2: ఇంతటితో ఆంగ్ల ప్రసంగం కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు సినిమా పాటలు వింటారు. మేఘ సందేశం చిత్రం నుండి పి. సుశీల పాడిన పాట వింటారు.

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేతి సరళ గారి గాత్ర కచేరి వింటారు. ప్రక్కవాద్యాలుగా వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా భజమానస విఘ్నేశ్వర బహుదారి రాగం ఆదితాళం తులసివనం రచన.
1: భజమాన

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నేతి సరళ గారి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వైలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ పివి రమణమూర్తి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి.

0: చిత్రగీతం విన్నారు. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సెల్ఫీ రోజీ.

శ్రీ జి రవి గారు మృదంగం. రేపు మధ్యాహ్నం 1:33 మహిళావాణి శ్రీల కార్యక్రమంలో తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి డివి మానస. రేపు సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జి లక్ష్మీ సూర్యశ్రీ గారు పాడిన కొన్ని లలిత గీతాలు వింటారు. శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ గారు కీబోర్డ్, శ్రీ బంగారు రమణబాబు గారు తబలా. ఫిట్నెస్ మంత్ర వికాసం, ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ చదివిన వారు శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి గారు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్. జీడి మామిడిలో అధిక దిగుబడికి చేపట్టవలసిన జాగ్రత్తల గురించి ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి హరికుమార్ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిణి భవాని. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ రాత్రి 10:00 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1 లేదా 2 వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు రేపు వాతావరణ హెచ్చరిక. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్రప్రదేశ్ యానాం తీరాల వెంబడి తీరాల వైపుగా వీచే అవకాశం ఉంది. ఆంధ్రేతర కోస్తా తీరంలోని చేపలు పట్టేవారికి ఈరోజు వాతావరణ హెచ్చరిక. బలమైన ఎదురుగాలులు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 65 కిలోమీటర్ల వేగం వరకు దక్షిణ తమిళనాడు తీరాల వెంబడి తీరాల వైపుగా కొన్ని ప్రాంతాలైన నైరుతి బంగాళాఖాతంలోనూ చాలా కొద్దిగా ఆగ్నేయ మధ్య బంగాళాఖాతాల్లోనూ వీచే అవకాశం ఉంది. బలమైన ఎదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు ఒడిశా గంగానది పరివాహక కొన్ని ప్రాంతాలైన పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం అండమాన్ సముద్రం వెంబడి వీచే అవకాశం ఉంది. కాబట్టి చేపలు పట్టేవారు ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14 దాటి 32 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.63 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాల్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.